0: వందే మాతరం.
1: వందే మాతరం సుజలా సుఫలా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 20వ తేదీ సోమవారం, నిలయంలో సమయం 5:53 దాటి 43 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ప్రభాత ప్రసారంలో ఉదయం 6:10 భావన కార్యక్రమంలో సత్వ రజో తమో గుణాలు ఆచార్య మసన చెన్నప్పగారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం చంద్రశేఖర అష్టకం వింటారు. 6:35 పొలం పనులు ఈనాటి కార్యక్రమంలో పెరటికోళ్ల పెంపకం గురించి పివి నరసింహారావు పశువైద్య కళాశాల ప్రధాన శాస్త్రవేత్త కృష్ణ దైదాగారు అందించే వివరాలు వింటారు. 7:00 ఖమ్మం జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్ గారు. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో అంతర్జాతీయ చంద్ర దినోత్సవం ఇంటర్నేషనల్ మూన్ డేకి సంబంధించిన విశేషాలు, అనంతరం ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు అనే అంశం గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష సుంకసారి గారు. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కె లహరి గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:30 ఇన్సైట్స్ ఇంగ్లీష్ టాక్స్ ప్రోగ్రాంలో లెటర్స్ టు రేడియో వాయిసెస్ ఫ్రమ్ ద హార్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:03 హిందీ పాఠం ప్రసారమవుతుంది. 11:30 హిందూస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి హేమాంగి నేనే గారి గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ సురేంద్రనాథ్ భారతి, తాన్పురా శ్రీ ఎం నరహరి, తబల శ్రీ ఎంఎస్ పవన్ కుమార్. 12:10 యువవాణి కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం కార్యక్రమంలో వెలవెలబోయిన స్నేహం శ్రీమతి దేవులపల్లి పద్మజ గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 నిశిగంధ్ మరాఠీ కార్యక్రమం వింటారు. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ ఒగ్గు కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు ఈనాటి కార్యక్రమంలో వివిధ పంటల అవశేషాలు ఉపయోగాలు ఈ అంశంపై రైతు సోదరులకు సూచనలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో కిసాన్ సారథి యాప్ గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమ శరత్చంద్ర గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్రావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో మీరు వింటారు. రాత్రి 8:00 ఇన్సైట్స్ ఇంగ్లీష్ టాక్స్ ప్రోగ్రాం. 8:15 టుడే ఇన్ పార్లమెంట్. 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:30 పబ్లిక్ స్పీక్. 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల రికార్డింగ్లతో కూడిన కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: సత్వ రజస్తమో గుణాలు. సత్వరజస్తమసాం సామ్యావస్థ ప్రకృతి అని సాంఖ్యదర్శనం చెబుతుంది. సత్వము, రజస్సు, తమస్సు అనే ఈ మూడు గుణాల సమానస్థితికే ప్రకృతి అని పేరు. త్రిగుణాత్మకమైన ప్రకృతిని ఆధారంగా చేసుకునే భగవంతుడు ఈ సృష్టి రచన చేస్తాడు. సత్వము, రజస్సు, తమస్సు అనేవి సూక్ష్మమైనటువంటివి. గుణశబ్దానికి తాడు అని సంస్కృతంలో అర్థం. పరమేశ్వరుడు త్రిగుణాతీతుడు. అతన్ని సత్వం, రజస్సు, తమస్సు అనే ఈ తాళ్ళు బంధించవు. కేవలం అవి జీవులను మాత్రమే బంధిస్తాయి. మానవుల స్వభావాన్ని నిర్దేశించేవి త్రిగుణాలే. ఈ మూడు గుణాల్లో సత్వగుణాధిక్యత చేత మానవులు దేవతలుగా, రజోగుణాధిక్యత చేత కేవలం మానవులుగా, తమోగుణాధిక్యత చేత అసురులుగా పిలువబడతారని ఉపనిషత్తులు చెబుతున్నాయి. పరమేశ్వరుని సృష్టిలో పుట్టుకతో మనమందరం మానవులమే. కానీ వారు ప్రకృతి సంసర్గం వల్ల ఈ మూడు గుణాలను బట్టి పిలువబడుతున్నారు. అంతేగాని పరమేశ్వరుడు ఎవరిని దేవతలుగా, రాక్షసులుగా పుట్టించడు. సత్వగుణం మనల్ని జ్ఞానవంతుల్ని చేస్తుంది. రజోగుణం మనలో కోరికల్ని రేకెత్తిస్తుంది. తమోగుణం మనల్ని మోహంలో ముంచుతుంది. ప్రపంచంలో త్రిగుణాత్మకమైనటువంటి వస్తువులనే చూస్తూ ఉంటాం. మన శరీరం కూడా త్రిగుణాత్మకమైందే, మన బుద్ధి కూడా త్రిగుణాత్మకమైందే. ఈ జ్ఞానం మనకు ఉన్నట్లయితే మనం కూడా త్రిగుణాతీతులమవుతాం. ప్రకృతి వలన బంధం, పరమేశ్వరుని వలన ముక్తి లభిస్తుందని ఉపనిషత్తులు చెబుతాయి. బంధనానికి కారణం ప్రకృతి పురుష వివేకం లేకపోవడమేనని, ముక్తికి కారణం ప్రకృతి పురుష వివేకం కలిగి ఉండడమేనని సాంఖ్యదర్శనం చెబుతూ ఉంది. జీవులమైన మనం చేతనులం, అనగా జ్ఞానవంతులం. త్రిగుణాలు జడస్వభావం కలిగినవి. ఎప్పుడైతే మనం వివేకవంతులం అవుతామో అప్పుడే అవి మన మీద దాడి చేయవు. ప్రజాపతికి మానవులందరూ బిడ్డలే అని ఉపనిషత్తు చెబుతూ ఉంది. ఆయన మనకు తండ్రిలాంటివాడు కనుక తమకు మంచి ఉపదేశించమని ఆయన సంతానమైనటువంటి ఈ మానవులు కోరారట. మొదట దేవతలు కోరగా ఆయన దానే అక్షరాన్ని ఉపదేశించాడు. తెలివిగలిగిన వారు కనుక దేవతలు దానే అక్షరానికి దామ్యత, దమింపజేయండి, గర్వాన్ని అణుచుకోండి అనే అర్థాన్ని గ్రహించారు. ఆ తర్వాత మానవులు వెళ్ళగా వారికి దానే అక్షరాన్ని ఇచ్చాడు ప్రజాపతి. మానవులు దానే అక్షరాన్ని దానం చేయండి అనే అర్థంలో గ్రహించారు. ఆ తర్వాత తమోగుణ ప్రధానులైనటువంటి దానవులు వెళ్ళగా వారికి కూడా ప్రజాపతి దానే అక్షరాన్ని ఇచ్చాడు. దానవుల అక్షరాన్ని దయద్వం, దయగలిగి ఉండండి అనే అర్థంలో స్వీకరించారు. ఈ త్రిగుణాలకు సంబంధించిన ఈ మూడు దాల కథ బృహదారణ్యకోపనిషత్తులో 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. త్రిగుణాలు ఏ విధంగా మానవుని మీద పనిచేస్తాయో మనకు ఈ కథ నిరూపిస్తూ ఉంది. ప్రపంచానికి కావలసిన శిక్షణ అంతా ఈ మూడు దాలలోనే ఉంది. దేవతలుగా పిలువబడే విద్వాంసులు కానీ శ్రీమంతులు కానీ గర్వపడరాదని, మానవులు స్వార్థాన్ని విడిచిపెట్టి దానగుణాన్ని అలవర్చుకోవాలని, దానవులు దయాగుణం అలవర్చుకోవాలని ప్రజాపతి చేసిన ఉపదేశం సమాజంలో శాంతిని వ్యాప్తి చేయడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ మూడు గుణాల్లో సత్వగుణం కలిగిన వారు దేవతలను, రజోగుణం కలిగిన వారు యక్షులను, తమోగుణం కలిగిన వారు భూతప్రేతాలను పూజిస్తారని భగవద్గీత చెబుతూ ఉంది. సత్వగుణం కలిగిన వారికి యజ్ఞం, తపస్సు, దానం ప్రియమైనటువంటి కర్మలని, ఆయువును, మనోబలాన్ని, దేహబలాన్ని పెంచే ఆహారం వారికి ఇష్టమని, రజోగుణం కలిగిన వారికి నూనె వస్తువులు ఇష్టమని, అట్లే తమోగుణం కలిగిన వారికి ఉడికి ఉడికని ఆహారంతో పాటు అశుద్ధమైన ఆహారం ఇష్టమని భగవద్గీత చెబుతూ ఉంది. సత్వగుణ ప్రధానులు శాస్త్రోక్తంగానూ, రజోగుణ ప్రధానులు శాస్త్ర విరుద్ధంగానూ, తమోగుణ ప్రధానులు శ్రద్ధారహితంగానూ యజ్ఞాది కర్మలు చేస్తారని కూడా భగవద్గీత ప్రబోధిస్తోంది.
1: సత్వ రజో తమో గుణాలు ఆచార్య మసన చెన్నప్ప గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

పాఠిక విభో తవ సుప్రభాతం, వీణామృదంగ మురళీ మురజ ప్రభిన్న సంగీత సంగ్రథిత వా

భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం చంద్రశేఖర అష్టకం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కె. లహరి గారి గాత్రం ప్రసారమవుతుంది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: కార్యక్రమం వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు విందాం.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: పొలం పనులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పెరటి కోళ్ల పెంపకం గురించి పివి నరసింహారావు పశు వైద్య కళాశాల ప్రధాన శాస్త్రవేత్త కృష్ణ దైదా గారు అందించే వివరాలు.
2: దేశంలో చూసుకున్నట్లయితే గ్రామాలు పట్టుకొమ్మలు, అలాంటి గ్రామాల్లో వస్తే ముఖ్యంగా గ్రామీణ ప్రజలు వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాల మీద వాళ్ళు ఆధారపడడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో చూసినట్లయితే జీవాల పెంపకమే కానీ పాడి పరిశ్రమ, పెరటి కోళ్ళను పెంచుకోవడము, ఆ తర్వాత టర్కీ కోళ్ళ లాంటిది పెంచుకోవడము, ఇవన్నీ కూడా చేస్తారు. ముఖ్యంగా ఆనాడు నాగరిక ప్రపంచంలో చూసినట్లయితే ఈ యొక్క పెరటి కోళ్ళ పెంపకం అనేది మానవ జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా ఈ పల్లె ప్రాంతాలలో ఈ యొక్క పెరటి కోళ్ళ పెంపకం అనేది చాలా విరివిరిగా చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పెరటి కోళ్ళ అనేవి మన గ్రామీణ ప్రాంతాలు చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో ఈ దేశావళి కోళ్ళు అనేవి ఉండడం వల్ల ఈ దేశావళి కోళ్ళ నుంచి సంవత్సరానికి సాలీనా వచ్చేసేసి గుడ్లు 35 నుండి 40 గుడ్లు వస్తుంది. గుడ్డు సైజు చూసినట్లయితే 40 గ్రాముల లోపు మాత్రమే గుడ్డు సైజు ఉండడము, ఈ యొక్క గుడ్డు సైజు కానీ గుడ్ల సంఖ్య కానీ చూసుకుంటే చాలా తక్కువ ఉండడం వల్ల ఈ వచ్చినటువంటి 35 నుండి 40 గుడ్లలోనే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం వచ్చేసేసి వాటిని పెట్ట కింద వేసేసి పొదిగించడం వల్ల పిల్లలు తీయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పోషకాహారంగా చూసినట్లయితే చాలా అంటే సంవత్సరానికి వాళ్లకు అవైలబిలిటీ ఉన్నటువంటి గుడ్లు చూసుకున్నట్లయితే చాలా తక్కువ మోతాదుల్లోనే ఉంటుండే. దీంతో ముఖ్యంగా ఈ పోషకాహార లోపం అనేది గురి కావడం జరుగుతుంది. ఈ పోషకాహార లోపాల గురి కాకుండా ఉండడం కొరకు సరి అయిన అధిక మొత్తంలో గుడ్ల ఉత్పత్తి చేసేటువంటి కోళ్ళ పెంపకం వెళ్ళగాని దానితోపాటు ఈ యొక్క ఆర్థికంగా కూడా చేయుత ఇవ్వడానికి ఈరోజు గ్రామీణ ప్రాంతాల అలాగనే గ్రామీణ ప్రాంతాలు ఏదైతే దేశీయావళి కోళ్ళను పెంచుకుని ఎట్లాగైతే పెరుగుతున్నాయో అలాంటి వాతావరణ పరిస్థితుల్లో పెరిగేటువంటి అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఈరోజు మనకు రాజశ్రీ అనే రకం అనేది ఈరోజు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి పరచబడిన కోళ్ళలో రాజశ్రీ రకం. ఈ రాజశ్రీ కోళ్ళతోటి దాదాపు సంవత్సరానికి వచ్చి 160 నుండి 180 గుడ్లు ఉత్పత్తి కావడము, ఆ తర్వాత వీటి కాళ్ళు కూడా మన దేశావళి కోళ్ళ లెక్కనే పొడుగా ఉండడం వల్ల కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో శత్రువుల బారిని తప్పించుకోవడానికి, దాంతోపాటు గుడ్డు సైజు కూడా తెల్లకోడి గుడ్డు సైజు అంత పరిమాణంలో ఉంటుంది. అంటే తెల్లకోడి గుడ్డు దాదాపు 50 నుండి 55 గ్రాముల వరకు ఉంటుంది. అలాగనే ఈ యొక్క కోళ్ళు యొక్క గుడ్డు కూడా దాదాపు 50 గ్రాముల దాకా కూడా ఉండడము, గుడ్డు కలర్ కూడా ఈ యొక్క గోధుమ వర్ణంలో ఉండడం వల్ల కూడా ఈరోజు ఆర్గానిక్ ఎగ్ ప్రొడక్షన్లో కూడా ఉత్పత్తి చేసుకోవడానికి ఈ రాయశ్రీ కోళ్ళ అనేవి ఉపయోగించుకుంటుంది. ఇలా చాలా శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉండడం వల్ల ఇలాంటి పెంపకం చేపట్టినట్లయితే రైతాంగానికి చాలా వరకు కూడా ఆర్థికంగా చేయుతను ఇవ్వడము ఈ కోళ్ళు. దాంతోపాటు ముఖ్యంగా వచ్చేసేసి పోషకాహార బద్ధ అంటే అధిక మొత్తంలో ఇప్పుడు 160 గుడ్లు ఉత్పత్తి కావడం వల్ల గుడ్లను పొదిగించుకోవడంతో పాటు దాంతోపాటు ఇంటిలోనే ఉన్నటువంటి వారందరూ కూడా కుటుంబం అంతా కూడా విరివిరిగా వినియోగం చేయడం వల్ల కూడా ముఖ్యంగా ఈ పోషకాల లోపం అనేది తీసివేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం పెంపకం చేపట్టుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి

నిరుద్యోగ యువతకు ఇది వికలాంగులైనటువంటి ఇంటి పట్టణం ఉన్నటువంటి వికలాంగులకే కానీ ఒక రకంగా జీవన ఉపాధి రంగంగా కూడా ఉపయోగపడుతుంటుంది. ముఖ్యంగా రాయశ్రీ లాంటి కోళ్ళను కాక ఒక 20 కోళ్ళను కాక పెంచినట్లయితే ఈ యొక్క 20 కోళ్ళ ద్వారా వచ్చి ముఖ్యంగా ఒకవేళ దాంట్లో 20 కోళ్ళలో ఒక 10 పుంజులు 10 పెట్టలు అనుకుంటే ముఖ్యంగా 10 పుంజులు కాక దాంట్లో మనం సాధినట్లయితే అన్ని ఖర్చులు పోను 10 నుండి 12 వేల రూపాయల వరకు కూడా ఈ యొక్క పుంజుల నుండి రాబడి రావడం. ఆ తర్వాత పెట్టల నుండి చూసినట్లయితే ముఖ్యంగా ఈ వచ్చేటువంటి గుడ్ల ఉత్పత్తితోటి అన్ని ఖర్చులు పోను 15 నుంచి 20 వేల వరకు కూడా రాబడి అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా మంచి అంటే ఒక రకంగా వచ్చేసి ఎలాంటి కష్టం లేకుండా వీటిని వ్యవసాయ అనుబంధం కాక ఈ పెరటి కోళ్ళ పెంపకం కాక ఈ రాయశ్రీ లాంటి రకంతో చేసుకున్నట్లయితే మంచి రైతాంగం వచ్చేసేసి ఆర్థిక పరిపుష్టితో పాటు పోషకాహారం కూడా

0: లేకుండా వీటిని వ్యవసాయ అనుబంధం గాక ఈ పెరటి కోళ్ళ పెంపకం గాక ఈ రాయశ్రీ లాంటి రకంతో చేసుకున్నట్లయితే మంచి రైతాంగం వచ్చేసేసి ఆర్థిక పరిపుష్టితో పాటు పోషకాహారం కూడా విరివిరిగా లభ్య అయ్యేటువంటి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. కనుక రైతాంగం వచ్చేసేసి ఇలా దీంట్లో పెంపకంలో చూసుకున్నట్లయితే దాదాపు రాజేంద్ర నగర్లో వచ్చేసేసి కోళ్ళ పరిశోధన సంస్థ వారు ఈ కోళ్ళను వచ్చేసి ఒకరోజు పిల్లలకు ఒకవేళ ఇదివరకు గాక రైతులకు గాక అనుభవం ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవం బ్రూడింగ్ మీద కానీ ఈ టీకాలు తీసుకునే విధానములు కాక అనుభవం ఉన్నట్లయితే డే ఓల్డ్ అంటే ఒకరోజు పిల్ల దొరుకుతుంది. ఆ ఒకరోజు పిల్ల వచ్చేసి 25 రూపాయల వరకు 25 రూపాయలు. ఆ తర్వాత లేదు ఒకవేళ రైతాంగం కాక అనుభవం లేకున్నట్లయితే వ్యాక్సిన్స్ అయిపోయి బ్రూడింగ్ అయిపోయి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఊరు కోళ్ళు కాక ఎలాగైతే మనం ఈ నూకలు తౌడు విరివిరిగా దొరికేటువంటి ఆకులు అలమలు ఇవన్నింటిని కూడా తిరిగి ఆ యొక్క పరిసర ప్రాంతాలలో తిరిగి విరివిరిగా వీటిని వినియోగించుకొని మంచి గుడ్ల ఉత్పత్తి సాధించుకోవడానికి ఒకవేళ 5 వారాల పిల్లలను కూడా పొందుకోవడానికి అవకాశాలు అనేవి ఈ యొక్క కోళ్ళ పరిశోధన సంస్థ వారు అందించడం జరుగుతుంది. అయితే దీనికి వచ్చేసి ఒక 5 వారాల యొక్క కోడి యొక్క మనము 100 రూపాయల వరకు దొరుకుతూ ఉంటుంది. రైతుకు ఉన్నటువంటి అనుభవము దృష్ట్యా ఒకరోజు కావాలన్నా 5 రోజులని నిర్ణయం చేసుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇలాంటి కోళ్ళ కాక పెంపకం కాక చేపట్టినట్లయితే కూడా మంచి రాబడి పొందుకోవచ్చు. దీంతోపాటు ముఖ్యంగా ఈరోజు ఒకవేళ పండగల సీజన్ అంటే ముఖ్యంగా తెలంగాణ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ బోనాల ఫెస్టివల్సే కానీ దసరే కానీ సంక్రాంతే కానీ ఈ న్యూ ఇయర్ లాంటి ఫెస్టివల్ని కాక మనము దాన్ని అనుగుణంగా కాక మనం పెంపకంగా చేసుకున్నట్లయితే ఇంకా అధిక మొత్తంలో కూడా రైతాంగం అనేది లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలని రైతులు అవగాహన ఏర్పరచుకోవాలంటే కూడా మీరు ఇంకా మాకు వివిధ వివరాలు కావాలనుకుంటే కూడా ఈ నెంబర్ను సంప్రదించినట్లయితే కూడా మీకు తగిన వివరాలు కూడా ఈ రాయశ్రీ కోళ్ళ పెంపకానికి సంబంధించినటువంటి వివరాలు అందించబడుతుంది. నెంబరు 8309111540 8309111540 నంబరు సంప్రదించినట్లయితే మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ ఏమన్నా విషయాల మీద పరిజ్ఞానం కావాలన్నా కూడా వివిధ అంశాలన్నింటినీ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది.
1: పెరటి కోళ్ల పెంపకం గురించి పివి నరసింహారావు పశువైద్య కళాశాల ప్రధాన శాస్త్రవేత్త కృష్ణ దైదా గారు అందించిన వివరాలు విన్నారు.

పొలం పనులు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 7:15 సైబర్ నేరాలు అనే అంశం గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమయం 6:45 కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వార్తల వివరాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాలశౌరి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్లమెంటు సభ్యులు బాలశౌరి పాత్రికేయులతో మాట్లాడారు. మేత ధర పెంపుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతుల సమస్యలను పార్లమెంటులో చర్చకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన తెలిపారు. జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకు నిధులు అందించాలని కోరామని తెలుపుతూ,
1: జల్జీవన్ మిషన్ ద్వారా ప్రతి జిల్లాకి కూడా నిధులు రావాలి అని చెప్పేసి కోరటం జరిగింది. దీని మీద డిస్కషన్ పెట్టమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా మేము ఫర్రే, డీలిమిటేషన్ కూడా మేము జరగాలని కోరుకుంటున్నాం.
0: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఒక ప్రభుత్వ పాఠశాలను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు అవసరమైన మౌలిక వసతులు, ఆధునిక తరగతి గదులు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: ఏదైతే విఆర్ హై స్కూల్, ఇది నెల్లూరు నడివడ్డులో ఉండే స్కూల్, ఈ స్కూల్ నుంచి ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్టు, లోపల పోతే పాములు అన్నారు. అటు మా పిల్లలతో ఎన్సిసి గ్రూప్ ఇద్దరిని యాక్చువల్ గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో డెవలప్ చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈ రోజు
0: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్తో ఈరోజు ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఆక్వా రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి చర్చించనున్నారు. రాష్ట రైతుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగా మంత్రి ఢిల్లీ పర్యటన చేపట్టినట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి సంస్థల ఆర్థిక పరిస్థితి, నిధుల సమీకరణ, రుణాల పునర్వ్యవస్థీకరణపై ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా సమగ్ర ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించే కొత్త ఆర్థిక నమూనాలను రూపొందించాలని ఆదేశించారు. నిజాం సాగర్తో పాటు ఇతర జలాశయాల పరిసరాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక అభివృద్దికి దోహదపడుతుందని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, విమానాశ్రయాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా రూపొందించినట్టు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యాయని ఆయన తెలియజేస్తూ,
3: ముఖ్యంగా ఇది భోగాపురం ఎయిర్పోర్టు ప్రజా ప్రభుత్వానికి ఇది ఒక మంచి విజయంగా మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీలు హబ్గా తయారవుతున్న ఉత్తరాంధ్రకి ఒక గూగుల్ కానీ రావడం కానీ, లేకపోతే ఇండస్ట్రీలు రావడం కానీ, అదే ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మన విదేశాలున్న మన ఉత్తరాంధ్ర ప్రజానికి కానీ, ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఉన్న ప్రజలకు కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. కనుక ఇది ఒక ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. మేము మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా అయిన తర్వాత మా పరిధిలో ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అవుతుందంటే చాలా ఆనందకరం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంస్కృత భాషను అభ్యసించి అందులోని వైజ్ఞానిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అస్సాం గవర్నర్ లక్ష్మణ ప్రసాద్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన గవర్నర్ శ్రీ పట్టాభి రామశాస్త్రి వ్యాఖ్యానమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, సంస్కృత భాషాభివృద్దికి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. విద్యార్థులు సంస్కృత భాషపై అధ్యయనం చేసి అవసరమైన విజ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. రేడియో ఆవిష్కర్త గుగ్లీ ఎల్మో మార్కోని వర్ధంతి ఈరోజు. 1874 ఏప్రిల్ 25 తేదీన ఇటలీలోని బొలాగ్నాలో జన్మించిన ఆయన సుదూర ప్రాంతాలకు రేడియో ప్రసారాలు పంపడంలో, రేడియో టెలిగ్రాఫ్ వ్యవస్థను అభివృద్ది చేయడంలో పితామహులుగా గుర్తింపు పొందారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఈరోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె హెచ్ఎన్ నాయుడు, తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన

0: ఇతర భౌతిక శాస్త్రవేత్తల ప్రయోగాలను ఆధారం చేసుకుని మార్కోని రేడియోను ఆవిష్కరించారు. 1909లో కార్ల్ ఫెర్డినాండ్తో బ్రాన్తో కలిసి వైర్లెస్ టెలిగ్రఫీ అనే అంశంపై భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న ఆయన 1937 జూలై 20వ తేదీన కన్నుమూశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం ఓడలరేవు సముద్ర తీరంలో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభించగా మరొక యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సముద్ర తీరానికి వచ్చి స్నానానికి వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అల్లవరం ఎస్ఐ బి సంపత్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ పోర్టును ప్రైవేటీకరించడం సరికాదని అన్నారు. రాష్ట ఆస్తులను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్దమని విమర్శించారు. రామాయపట్నం పోర్టు వంటి కీలక మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగించడంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం నిధులను తాగునీరు, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ది వంటి నిర్దేశిత పనులకే వినియోగించాల్సి ఉండగా, తెలంగాణలో వాటిని సిబ్బంది జీతాలు, నిర్వహణ ఖర్చులు వంటి అవసరాలకు మళ్లిస్తున్నట్టు గ్రామ సర్పంచులు తన దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. దీనివల్ల గ్రామీణ అభివృద్ది పనులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్దంగా నిధుల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యారంగం బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. అనంతపురంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్న పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్తో సమావేశం కానున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి కె అచ్చెన్నాయుడు, తెలంగాణలో సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. संसदः प्रावृट् सत्रम् अद्यारभ्य अगस्तमासस्य 13वें दिनाङ्कपर्यन्तं प्रचलिष्यति. 25 दिनानां सत्रेऽस्मिन् 21 उपवेशनानि भविष्यन्ति. सत्रे अनेकानि महत्त्वपूर्णानि विधेयकानि चर्चायै अङ्गीकरणाय च उपस्थापितानि भविष्यन्ति इत्यपेक्षते. अद्य लोकसभायां सर्वोच्चन्यायालयस्य न्यायाधीशानां संख्यासंशोधनविधेयकं 20

0: షడ్వింశతి రాజ్యసభాయాం చ రాష్ట్రీయ సమ్మానస్య అపమాన నివారణస్య సంశోధన విధేయకం వింశతి షడ్వింశతి ఉపస్థాప్యేతే. సహైవ జన్మ మృత్యుపంజీకరణ సంశోధన విధేయకం, ఆయకర సంశోధన విధేయకం, సూక్ష్మ లఘు మధ్యమ ఉద్యమ వికాస సంశోధన విధేయకం వింశతి షడ్వింశతి చేత్యేతాని అపి ప్రావృట్ సత్రేస్మిన్ ఉపస్థాపితాని భవిష్యంతి. ప్రావృట్ సత్రస్య పూర్వసంధ్యాయాం హ్యః సర్వకారేణ సంసదభవనే సర్వదలీయోపవేశనం ఆహూతం. సమ్మేళనస్య అధ్యక్షః రక్షామంత్రి రాజనాథసింహః ఆసీత్. అస్యాం సభాయాం చత్వారింశత్ రాజనైతిక దళానాం పంచాశత్ తోప్యధికాః నేతారః ఉపస్థితాః ఆసన్. సభాయాః అనంతరం ప్రసారమాధ్యమైః సహ వార్తాలాపం కురవన్ సంసదీయ కార్యమంత్రి కిరేన్ రిజిజుః సర్వాన్ రాజనైతిక దళాన్ సంసదః కార్యాచరణం నిర్విఘ్నం ప్రచాలయితుం ప్రముఖ విషయేషు రచనాత్మక చర్చాసు భాగగ్రహీతుం చ ఆగ్రహం అకరోత్.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें और हम भी विपक्ष के बात चुनेंगे और विपक्ष भी हमारे.
0: లోకసభాయాః అధ్యక్షః ఓమ బిరలావర్యః హ్యః లోకసభాయాః వ్యాపార పరామర్శ సమితేః సభాయాః అధ్యక్షతాం అకరోత్. సభాయాం సర్వకారస్య ప్రతినిధి సదస్యాః అపి చ విభిన్నానాం రాజనైతిక దళానాం చ సదస్యాః సత్రావధౌ ప్రస్తావితస్య విధేయకేషు అన్యేషు చ కార్యేషు విచారాణాం ఆదానం ప్రదానం కృతవంతః. శ్రీ బిరలావర్యః రచనాత్మక విచార విమర్శాణాం సార్థక సహభాగిత్వస్య సర్వోచ్చ సంసదీయ పరంపరాణాం పాలనస్య చ మహత్వమపి అధోరేఖితవాన్. దిల్ల్యారక్షిబలేన స్పష్టీకృతం యత్ అద్య ఆరభ్యమాణస్య సంసద సత్రస్య దృష్ట్యా నవదిల్లీమండలే కస్యాపి విరోధయాత్రాయాః ప్రదర్శనస్య చ అనుమతిః న ప్రాప్తాస్తి న ప్రదత్తాస్తి. సామాజికాంతర్జాలీయ పటలే దళేన ఉక్తం యత్ అస్మిన్ క్షేత్రే భారతీయ నాగరిక సురక్షా సంహితా త్రయోవింశత్యధిక ద్విసహస్రేత్యస్య ధారా త్రిషష్ఠ్యోత్తరైకశతం అనువర్తితాస్తి. అతః జంతరమంతర క్షేత్రం విహాయ అస్మిన్ క్షేత్రే పంచ వా పంచాధికానాం జనానాం విరోధయాత్రాః శోభాయాత్రాః ప్రదర్శనాని సభాః చ కఠోరతయా నిషిద్ధాః సంతీతి. దిల్ల్యారక్షకైః సర్వే నాగరికాః విధేః సమ్మానం కుర్వంతు, కస్యాపి అనధికృత సభాయాం పదయాత్రాయాం చ భాగం న గృహ్ణంతు, సార్వజనిక శాంతిం సురక్షాం చ రక్షయితుం సహయోగం కుర్వంతు ఇతి ప్రార్థితమస్తి. భోపాలనగరస్య సమీపే ఐతిహాసికే జగదీశపురే ఆయోజితే విశేషసభాయాం మధ్యప్రదేశస్య మంత్రిమండలేన యూనిఫార్మ్ సివిల్ కోడ్ యూసిసి ఇతి విధేయకం స్వీకృతం. వార్తాహరాన్ సంబోధయన్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ అవదత్ యత్ యూసిసి సర్వేభ్య సముదాయేభ్య సమానావశ్యకాన్ అధికారాన్ చ ప్రదాతుం శక్నోతి. సహ అవదత్ యత్ యూసిసి విధేయకం నాగరికాన్ ఆధారభూత అధికారాన్ న ఉల్లంఘయతీతి. అపి చ ఫిఫా విశ్వకప్ క్రీడాయాం స్పెయిన్ దేశ అతిరిక్త సమయే గత విజేతా అర్జెంటీనా దేశం 1-0 ఇత్యంకేన పరాజిత్య 26,000 వర్షస్య ఫిఫా విశ్వకప్ విజేతా అభవత్ ఇతి వార్తాః.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఖమ్మం జిల్లా సమాచార లేఖ వింటారు. మీకు అందిస్తారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్.
3: ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన, మంత్రుల పర్యటనతో జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. అలాగే రాష్ట డీజీపీ జిల్లాలో పర్యటించి పోలీసులకు దశా దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ జిల్లాలో విజయవంతంగా జరుగుతోంది. రాజకీయంగా పాలమూరు ప్రాణమైతే రాజకీయ ఎదుగుదలకు ఖమ్మం జిల్లా గుండెకాయలా పనిచేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసా నిధులు విడుదల ముగింపును పురస్కరించుకుని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సభా వేదికపై చివరి విడతగా 1.44 లక్షల మంది

0: రైతుల ఖాతాల్లో 1,009 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేశారు. అనంతరం హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మధిర నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరడంతో ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం ఎర్రుపాలెం మండలం ములుగుమాడులో జరిపిన భూదార్ సర్వేకు సంబంధించి గ్రామస్తులకు డిజిటల్ పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను, జిల్లాలో జరిగిన అభివృద్దిని వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో గత వారం వరకు 12.42 లక్షల మందికి సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఆ ఫారాల్లో వివరాలు నింపి 5.80 లక్షల మంది బీఎల్ఓలకు తిరిగి ఇచ్చారు. వాటిని బీఎల్ఓలు డిజిటలైజేషన్ చేశారు. ఇప్పటి వరకు 46.66% మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలు బీఎల్ఏలకు తిరిగి ఇచ్చేందుకు ఈ నెల 24 వరకు మాత్రమే తుది గడువు ఉంది. డ్రగ్స్ నియంత్రణ క్రతువులో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఆయా డీజీపీలు, ఎస్పీలతో కలిసి ప్రణాళిక రూపొందించామని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు 2029 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను నిర్మూలిస్తామన్నారు. గంజాయి రవాణాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన ముఖద్వారంగా ఉందని, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కట్టడి చేస్తే తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు సమస్య సమసిపోతుందన్నారు. శాసనసభ లైబ్రరీ చైర్పర్సన్ గా ఖమ్మం జిల్లా సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయ్యి నియమితులయ్యారు. అసెంబ్లీ కార్యకలాపాల నిర్వహణ నియమావళి ప్రకారం 2026-27 సంవత్సరానికి గాను వివిధ సంక్షేమ, ఇతర ఉమ్మడి కమిటీలు, శాసనసభ కమిటీల్లో చైర్పర్సన్లుగా, సభ్యులుగా వ్యవహరించేందుకు ఈ నియామకాలు చేపట్టారు. ఈ క్రమంలో తనను లైబ్రరీ చైర్పర్సన్ గా నియమించడం పట్ల ముఖ్యమంత్రి, మంత్రిమండలి సభ్యులకు ఎమ్మెల్యే రాగమయ్యి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో పంటల సాగుబడి సాయంగా జిల్లా రైతులు 342,351 మంది ఖాతాల్లో రైతు భరోసా పథకం ద్వారా 428.43 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఈ నెల 1వ తేదీ నుంచి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయడం మొదలుపెట్టారు. ఈ మేరకు 7వ తేదీ నాటికి 8 ఎకరాల భూమి కలిగిన 333,743 మంది రైతుల ఖాతాల్లో 367.29 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇక ఈ నెల 10వ తేదీన చింతకాని మండలంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మిగిలిన రైతులు 8,608 మంది ఖాతాల్లో 61.14 కోట్ల రూపాయలు జమ చేశారు. కాగా అన్నదాతలు రైతు భరోసా ద్వారా అందిన సాయాన్ని వ్యవసాయ పనులకు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి డి పుల్లయ్య సూచించారు. స్వయంభూ పుణ్యక్షేత్రం జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న స్వర్ణోత్సవాలు గత శుక్రవారం మహాకుంభాభిషేకంతో ముగిశాయి. ఈ క్రతువును దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా, ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఖమ్మం కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థిని హస్మిత 5 విభాగాల్లో పాల్గొని మొత్తం 4 పతకాలు సొంతం చేసుకుంది. అందులో 2 స్వర్ణాలు కూడా ఉన్నాయి.
1: ఖమ్మం జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ బీవీఆర్ఆర్ ఫణికుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ

0: స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా సవరణ బిల్లు 2026, రాజ్యసభలో జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు 2026 చర్చకు రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, ఆదాయం పన్ను సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026పై కూడా చర్చ జరుగుతుంది. సమావేశాల ప్రారంభం నేపథ్యంలో నిన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. దీనికి 40 రాజకీయ పార్టీల నుండి 50 మందికి పైగా నాయకులు హాజరయ్యారు. పార్లమెంటు సజావుగా సాగేలా సహకరించి కీలక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు.
1: कोई पार्टी या कोई मेंबर अपना जो भी बात रखना चाहता है पार्लियामेंट में पूरा रख सकते हैं. मैं विपक्ष के साथियों को कहना चाहता हूं कि पहले में भी पार्लियामेंट को चलाने में दिक्कत आई थी क्योंकि हंगामा बहुत ज्यादा हुआ था. लोग चाहते हैं कि पार्लियामेंट सुचारू रूप से चले, इसलिए मैं फिर से सब पार्टी के नेताओं को मैं अनुरोध करता हूं कि पार्लियामेंट अच्छी तरह से चले, इसमें सब लोग योगदान करें.
0: अलगे లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా హౌరా జిల్లాలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 14 గోదాములకు శంకుస్థాపన, 2 గోదాములను ప్రారంభించడంతో పాటు WBERCS సహకార పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. క్యాబ్ డ్రైవర్ల సాధికారత కోసం కోఆపరేటివ్ భారత్ ట్యాక్సీ పథకంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా,
2: बंगाल की समग्र जनता को भरोसा दिलाने आया हूं. भारतीय जनता पार्टी ने पूरे लंबे चुनाव अभियान के अंदर जो एक एक वादा किया था और सोनार बांग्ला की संकल्पना को बंगाल की जनता के सामने रखा था, वो सोनार बांग्ला की संकल्पना को जमीन पर उतारने का काम मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी का एक एक कार्यकर्ता करेगा.
0: ముఖ్యమంత్రి సువేందు అధికారి నాయకత్వంలో బెంగాల్ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉన్నతాధికారులతో కలిసి శాంతి భద్రతలపై సమీక్షించారు. సిలిగురిలో కొత్త క్రిమినల్ చట్టాలు, సరిహద్దు భద్రతపై చర్చించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించారు. కోల్కతా నేషనల్ లైబ్రరీలో మ్యూజియం ఆఫ్ వర్డ్ను ప్రారంభించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ గత 3 వారాలుగా బొగ్గుగనుల పరిధిలో జరిపిన ముమ్మర తనిఖీల్లో 1 కోటి రూపాయల విలువైన చట్టవిరుద్ధంగా తవ్విన, నిల్వ ఉంచిన 1700 మెట్రిక్ టన్నులకు పైగా బొగ్గును స్వాధీనం చేసుకుంది. ఈ తనిఖీల్లో భాగంగా 84 వాహనాలను సీజ్ చేయడంతో పాటు బొగ్గు అక్రమ రవాణా, మైనింగ్కు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఈ చర్యలను తీవ్రతరం చేసినట్టు సిఐఎస్ఎఫ్ తెలిపింది. దేశంలోని బొగ్గు వనరుల అక్రమ తవ్వకాలు, దొంగతనాలకు అడ్డుగట్టవేస్తూ జీరో కోల్ లీకేజీ సాధించడానికి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన చర్యలు చేపట్టాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. బొగ్గు సరఫరాలో లీకేజీలను అరికట్టడానికి, నేరగాళ్ల బారి నుండి విలువైన ఖనిజ వనరులు రక్షించడానికి ఈ సమన్వయ చర్యలు కొనసాగుతున్నాయని సిఐఎస్ఎఫ్ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటుంది.

0: నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. దేశంలోని హైవేలు, పట్టణ రవాణా కారిడార్లలో ఉద్గారాలు లేని రవాణా సౌకర్యం కల్పించడానికి ఈ పైలట్ ప్రాజెక్టులు మార్గం సుగమం చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా పలు వ్యూహాత్మక మార్గాల్లో వీటిని అమలు చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛమైన, స్థిరమైన, స్వావలంబన కలిగిన భవిష్యత్తును సాధించడం కోసం భారతదేశం బలమైన క్రీన్ హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోందని జోషి తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న మోల్దవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ 3 యూరోపియన్ దేశాల పర్యటన ద్వారా ఆయా దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. నిర్ణీత 90 నిమిషాల ఆటలో ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేకపోయాయి. ఆ తర్వాత ఎక్స్ట్రా టైంలో స్పెయిన్ ప్లేయర్ ఫెరాన్ టొరెస్ 106వ నిమిషంలో అద్భుతమైన గోల్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో స్పెయిన్ పురుషుల విభాగంలో 2వసారి ప్రపంచకప్ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఒకే సమయంలో పురుషుల, మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ టైటిల్స్ను కలిగి ఉన్న ఏకైక దేశంగా స్పెయిన్ చరిత్ర సృష్టించింది. లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. 2-1 తేడాతో వన్డే సిరీస్ను గెలుచుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ ఆటగాడు జాకబ్ బెథెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గాను, జో రూట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గాను నిలిచారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచస్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అమూల్ పెరుగు తయారీ కేంద్రానికి హోంమంత్రి అమిత్ షా నిన్న శంకుస్థాపన చేశారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫిఫా ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా విందాం ఇంటర్నేషనల్ మూన్ డే, అంతర్జాతీయ చంద్రదినోత్సవంకి సంబంధించిన కొన్ని వివరాలు.

నేడు అంతర్జాతీయ చంద్రదినోత్సవం. చారిత్రక ఘట్టానికి 55 ఏళ్ళు. మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదంటారు కదండి. అవును, ఒక్కొక్కసారి ఇది నిజమే. భూమి కాకుండా చంద్రుడిపైకి వెళ్లారని ఎవరైనా అనుకుంటారా? కానీ చంద్రుడిపై అడుగు పెట్టారు, జాబిలిపై తొలి అడుగుకి నేటికి 55 ఏళ్ళు.

ఇదే రోజు జూలై 20, 1969 మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టాడు. నాసా 1968లో అపోలో 11లో వ్యోమగాములు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైఖేల్ కొలిన్స్, ఎడ్విన్ ఈ ఆల్డ్రిన్లను చంద్రుడిపైకి పంపింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిగా చంద్రుడిపై కాలుమోపి రికార్డు సృష్టించారు. ఆర్మ్స్ట్రాంగ్ అడుగుపెట్టిన 20 నిమిషాల తర్వాత ఆల్డ్రిన్ చంద్రునిపై కాలుమోపాడు. చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపిన అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎంతో ఉద్విగ్నంగా ఆనాడు చేసిన కామెంట్లను ఇప్పటికీ సైంటిస్టులు గుర్తు చేస్తున్నారు. చంద్రునిపై మనిషి వేసిన తొలి అడుగు మానవాళికి ముందడుగు అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్.

మరి ప్రతి సంవత్సరం ఈ రోజున ఒక ప్రత్యేకమైన నినాదాన్ని చెప్పుకుంటాం. మరి 2026వ సంవత్సరానికి గాను మనం ఎంచుకున్న నినాదం ఒకటే చంద్రుడు, ఒకటే దృష్టి, ఒకటే భవిష్యత్తు. వన్ మూన్, వన్ విజన్, వన్ ఫ్యూచర్. భారతదేశానికి మరి దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రత్యేక అనుబంధం ఉంది. భారత అంతరిక్ష పరిశోధనా స్థానం ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 మిషన్ ద్వారా 2023 ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువం వైపై విక్రమ్ ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ అయి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ విజయం వల్ల మన దేశంలో కూడా చంద్రునిపై పరిశోధన పట్ల ఆసక్తి మరియు చంద్రదినోత్సవ ప్రాముఖ్యత మరింత పెరిగాయని చెప్పుకోవచ్చు.

0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు. ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ అనంతకృష్ణ కొఠారి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం సార్.
0: సైబర్ క్రైమ్ బారిన పడిన తర్వాత సైలెంట్గా సఫర్ అవుతూ మనం ఇంకా నష్టపోతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ధనాన్ని నష్టపోతూ ఎవరికి చెప్పలేక సైలెంట్ సఫరింగ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు
1: సార్? ఇక్కడ ఒకటి, ఈ సైబర్ నేరాల లోపల చాలా రకాలుగా ఉంటాయి సార్. ఒకటి ఫైనాన్షియల్ రిలేటెడ్ క్రైమ్ ఉంటుంది, ఇంకొకటి కొన్ని ఎక్స్టెండ్ అయ్యేది ఫిజికల్ రిలేషన్షిప్స్ లోపల కూడా అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి కొంతమంది అమ్మాయిల ఫోన్ హ్యాక్ చేసి, ఓకే, వాళ్ళ పర్సనల్ వీడియోస్ని అవన్నీ పబ్లిక్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ అనేవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి వాటిని మనము జాగ్రత్త పడాలి అని చెప్పేసి అనుకుంటే, ఒకవేళ మనం ఇలాంటి వాటికి విక్టిమ్గా అయ్యాము అని చెప్పేసి అనుకుంటే, మనకు తెలియగానే నమ్మిన వ్యక్తులకు మన ఫ్యామిలీ లోపల వాళ్ళతో పాటు వెళ్ళేసి పోలీస్ లోపల కంప్లైంట్ చేయాలి. సో మన లోకల్ జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎస్హెచ్ఓ గారికి ఒక వినతి పత్రం పెట్టుకోవాలి, ఇలాంటి సమస్య ఉంది అని చెప్పేసి. దానికి రిలేటెడ్ ఎవిడెన్స్ మన దగ్గర ఎలాగూ ఉంటుంది, ఎందుకంటే ఫోన్ లోపల ఒక ఇష్యూ తప్పకుండా అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదన్నా సైబర్ క్రైమ్కి విక్టిమ్ అయ్యాము అన్న సిచ్యువేషన్ లోపల అది తెలియగానే సాధ్యమైనంత త్వరగా మనం పోలీస్ని అప్రోచ్ చేస్తే దాంట్లోంచి ఫారెన్సిక్ ఎవిడెన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
0: అంటే సైలెంట్గా సఫర్ కావడం ముమ్మాటికి తప్పే.
1: తప్పకుండా సార్.
0: అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టుగా అసలు ఈ సమస్యను చెప్పకపోతే ప్రభుత్వ రంగం కూడా తన యాక్షన్ తీసుకోవడానికి కష్టపడుతుంది.
1: అవును సార్. అండ్ ఇవన్నీ కూడా కంపౌండబుల్ అఫెన్సెస్ కిందికి వస్తాయి సార్. మనం చెప్పంది తెలియదు ఇవన్నీ విషయాలు. సో మనం వాళ్లకు నాలెడ్జ్కి తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. అండ్ సిచ్యువేషన్ లోపల మన దగ్గర ఏముంది, ఎవిడెన్స్ లోపల ఏముంది, మనను ఎలా హరాస్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నాకు తెలిసి ఇండియా లోపల నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 సైబర్ బులింగ్ లోపల ఉంది సార్. సైబర్ బులింగ్ అంటే ఆన్లైన్ మీడియం ద్వారా వేరే వాళ్ళను బులీ చేయడం, సతాయించడం అనేది.

0: సో ఇలాంటివి అన్నీ మనకు స్కూల్స్ లోపల చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి వాటి వల్ల లోపల పిల్లలు పేరెంట్స్కి చెప్పరు, ఎస్పెషల్గా స్కూల్ కాలేజ్ ఏజ్ చిల్డ్రన్ లోపల, అండర్ 18 లోపల. సో ఇలాంటి వాటికి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ. ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లోపల వాళ్ళని అరెస్ట్ చేసి, ఓకే, ఐటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ చేయడం అనేది పద్ధతి కాదు. సో అండర్ ఏజ్ వల్ల వాళ్ళని ప్రాపర్ కౌన్సిలింగ్ ఛానల్స్ అన్ని డెవలప్ చేశారు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు,
1: రిఫర్మేటివ్ థియరీ.
0: రిఫర్మేటివ్ థియరీ లోపల. కానీ ముందు చెప్పకుండా ఉండడము అనేది అన్నిటికంటే పెద్ద నేరం అవుతుంది. విక్టిమ్స్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు నమ్మిన వాళ్ళను, పేరెంట్స్ని, లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్ లోపల కౌన్సిలర్స్ని కానీ కలిసి వాళ్ళతో పాటు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది అక్కడే దొరుకుతుంది.
1: పోలీస్ కంప్లైంట్ అంటే ఫిజికల్గా హార్డ్ కాపీ తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఇవ్వాలా? ఎందుకంటే చాలామందికి స్టిగ్మా ఉంటుంది, స్టేషన్కి వెళ్ళారు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు, ఇలానే అన్నీ బాధపడుతుంటారు. కానీ న్యాయం పొందాలంటే ఖచ్చితంగా మీకు జరిగిన అన్యాయం పట్ల మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. అయితే కేవలము ఫిజికల్ కంప్లైంట్ ఇవ్వాలా లేదంటే ఆన్లైన్ ప్రొవిజన్ కూడా ఉందంటారా?
0: ఇప్పుడు చాలా సైబర్ క్రైమ్స్కి అనేది మనం ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు. దాని తర్వాత మన జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ లోపల వెళ్ళి ఒక ఫిజికల్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఆన్లైన్ లోపల ఇచ్చేటప్పుడు 1930 అనే నెంబర్ ఒకటి మనకు ప్రొవైడ్ చేశారు సార్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి. సో అది సైబర్ క్రైమ్ రిలేటెడ్ క్రైమ్స్ని అన్నిటినీ మనం మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది. అది ఒక సెంట్రల్ యూనిట్. సో అది ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు మనకు. అది మనము వెబ్సైట్ ద్వారా చేయొచ్చు, కాల్ ద్వారా కూడా చేయొచ్చు. ఇది అయిన తర్వాత మన జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్, ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనము అక్కడ మనం ఎఫ్ఐఆర్ కోసం అని చెప్పేసి వాళ్ళకు ఇవ్వచ్చు. ఈ అక్నాలెడ్జ్మెంట్తో పాటు ఇవ్వడం అనేది ఈజియెస్ట్ వే మనకు చేసుకోవడానికి. అక్కడ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు కాగ్నిజెన్స్ తీసుకుంటారు, ఎందుకంటే అన్ని సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్ అనేవి కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్. సో దానివల్ల పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా కాగ్నిజెన్స్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ కొన్ని విషయాలు ఉంటాయి సార్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ అనుకోండి, ఆర్ సైబర్ బులింగ్ లాంటి కేసెస్ లోపల మేబీ సైబర్ క్రైమ్ లోపల సమ్ అంటే మన 1930 నెంబర్ లోపల ఇట్ ఇస్ మోర్ టువర్డ్స్ ఫైనాన్షియల్ క్రైమ్ కోసం అని చెప్పేసి. సో ఇది మెంటల్ అండ్ ఫిజికల్ క్రైమ్ కిందకి వస్తుంది. సో అందుకు మనము డైరెక్ట్గా కంప్లైంట్ రాసి జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు కొత్తగా ఏమైంది అంటే, కొత్త క్రిమినల్ లాస్ రావడం వల్ల దాంట్లో మనము 0 FIR ఇలాంటివి కూడా చాలా ప్రొవిజన్స్ అనేది యాడ్ చేశారు. మనకు తెలియదు సిచ్యువేషన్ ప్రకారం మనకు ఏ పోలీస్ స్టేషన్లో వస్తుంది అనేది, మనకు జూరిస్డిక్షన్ తెలియదు అనుకోండి, మనకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళేసి వాళ్ళకు క్రైమ్ ఇక్కడ జరిగింది, వాళ్ళ పరిధిలో లేకపోతే వాళ్ళే కంప్లైంట్ తీసుకొని ప్రాపర్ జూరిస్డిక్షన్ ఉన్న పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తారు. సో దీనివల్ల మనము ఎక్కడ జరిగింది అని చెప్పేసి, ఇప్పుడు నా పరిస్థితుల లోపల మా పాత ఇల్లు జూరిస్డిక్షన్ ఒక జూరిస్డిక్షన్ కార్నర్ లోపల ఉండేది, మా ఇల్లు తర్వాత ఎగ్జాక్ట్గా వేరే జూరిస్డిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్గా మాకు కన్ఫ్యూజన్ ఉండేది మా జూరిస్డిక్షన్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి. సో ఇలాంటి పద్ధతులు ఉంటాయి చాలా చోట్ల లోపల. ఇటువంటి సిచ్యువేషన్ లోపల మీరు తప్పకుండా 0 FIR ఉపయోగించుకోవచ్చు.
1: కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఏ ఆధారాలు దానికి జతపరచాలంటారు?
0: సార్ బేసికల్గా ఆన్లైన్ కంప్లైంట్ సోషల్ మీడియా ద్వారా అయ్యింది అనుకుంటే, మీ సోషల్ మీడియా పేజ్ ఎక్కడైతే ఉందో ఆ యూఆర్ఎల్ అంటారు, అంటే ఆ వెబ్సైట్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు దాన్ని యూఆర్ఎల్ అంటారు. ఆ యూఆర్ఎల్ ఎలా జరిగింది, పోనీ మీకు ఫోన్ లోపల అయ్యింది, వాట్సాప్ లోపల అవుతుంది అంటే వాట్సాప్ని, ఓకే ఇలా అయ్యింది అని చెప్పేసి మీరు డీటెయిల్స్ పెట్టుకోవాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం దీని లోపల ఆలోచించాల్సింది ఏంటంటే, నా దగ్గరికి ఎంతోమంది క్లయింట్స్ వస్తారు, ఆ క్లయింట్స్ వచ్చిన తర్వాత చెప్పే విషయం ఏంటంటే, సార్ ఈ విషయం అయ్యి 1 సంవత్సరం కింద అయ్యింది, ఓకే దీన్ని ఇప్పుడు ఏమన్నా చెయ్యొచ్చా అనే ఇష్యూస్ కూడా వస్తుంటాయి సార్. మీకు ఇలాంటి ఇష్యూ ఏదైనా అయ్యింది అనుకుంటే కంపల్సరీగా మీరు ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అనుకుంటే, ఆ పర్టికులర్ డివైస్ని మీరు సిమ్ కార్డ్ తీసేసి వేరే ఫోన్ లోపల అనేది వేసుకోండి. సో దానివల్ల లోపల ఎవిడెన్స్ అనేది ప్రిజర్వేషన్ లోపల ఉంటుంది. ఆ ఫోన్ని మ్యాక్సిమం యూజ్ చేయకుండా ఎయిర్ప్లేన్ మోడ్ లోపల పెట్టేసి మీరు సేఫ్ గార్డ్ చేసుకోండి దాన్ని. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ టైం లోపల మోస్ట్ లైక్లీ మిమ్మల్ని ఎవిడెన్స్ కోసం అడుగుతారు. సో మీరు ఆ ఫోన్ ఇచ్చారనుకోండి, ఎవిడెన్స్ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది. సో పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించడం లోపల, అంటే ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించేసి ఎనాలిసిస్ చేయడం లోపల కానీ వాళ్ళకి ఎవిడెన్స్ ఇంటాక్ట్ ఉండడం వల్ల మీ కేసు చాలా బలపడుతుంది. సో దాని లోపల కన్విక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరుగుతుంది. అది ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ఫుల్, మీకు హెల్ప్ఫుల్, సొసైటీకి కూడా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఇలాంటి క్రైమ్స్ని మనము ప్రాపర్

0: ప్రాసిక్యూట్ చేయకపోవడం వల్ల చాలామంది నేరస్తులు మితిమీరిపోతున్నారు. అంటే ఒక పనిష్మెంట్ అనేది కనిపించకపోవడం వల్ల ఏమవుతుందిలే అనే దీని లోపల ఒక మెంటాలిటీకి వచ్చేస్తున్నారు. ఇది మన సొసైటీకి చాలా ఇబ్బందికరమైన విషయం. అండ్ ఇలాంటిది ఒకళ్ళని చూసి విక్టిమ్ కూడా వేరే వాళ్ళని విక్టిమ్ చేయడానికి ఒకే ప్రయత్నం లోపల ఉన్నారు, బికాస్ ఈ మెంటాలిటీ అనేది చాలా పెరుగుతుంది. సో అందుకు మనకు ఒక ప్రాపర్గా ప్రాసిక్యూషన్ కావాలి అన్నప్పుడు ఎవిడెన్స్ దానికి చాలా ముఖ్యము. సో దయచేసి మీ ఫోన్ కానీ కంప్యూటర్ ఏదైనా ఉంది అనుకోండి, వెబ్ పేజ్ ఉంటే పర్లేదు, బట్ ఫోన్ లోపల ఎవిడెన్స్ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం ఎయిర్ప్లేన్ మోడ్ లోపల పెట్టండి, సిమ్ కార్డ్ తీసేసి సపరేట్ ఫోన్ యూస్ చేసుకుని ఫోన్ని మాత్రం సేఫ్ గార్డ్ చేసుకోండి ప్రాపర్గా.
1: ముఖ్యంగా అడ్వకేట్ గారు, మనం గమనిస్తూ ఉంటాము చాలామంది ఒకే పాస్వర్డ్ని సంవత్సరాల తరబడి ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది ఆ మోనోటోనస్, అంటే ఆ రిపీటెడ్ యూజ్ ఆఫ్ సింగిల్ ఓన్లీ వన్ పాస్వర్డ్. కొంతకాలానికి ఈ సైబర్ నేరాలు చేసే వాళ్ళకి తొందరగా యాక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా.
0: తప్పకుండా సార్. అది కాకుండా చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళ బర్త్డే, యానివర్సరీలు, పిల్లల బర్త్డేలు, వెహికల్ నెంబర్స్, ఓకే పబ్లిక్కి రెడీగా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెడుతుంటారు. అందులోపల ఇంకొకటి, ఈ మధ్య లోపల ఉన్న ఇబ్బందికరమైన విషయాలు ఏఐ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మన పర్సనల్ విషయాలన్నీ మనము స్టేటస్ లోపల పెట్టుకుంటాము. మా అబ్బాయి పుట్టినరోజు, ఓకే మా పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నట్టు ఇలాంటి పర్సనల్ మెసేజెస్ చాలా మనం పెడుతుంటాం ఆన్లైన్ లోపల. సో మీ ఫోన్ యాక్సెస్ కానీ, ఇది ఎవరికన్నా మీ నెంబర్ స్టేటస్ చూడగలిసిన వాళ్లకు మీ పాస్వర్డ్ తెలుసుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. అది కాకుండా మీ అన్ని అకౌంట్స్కి పెట్టడం వల్ల ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మీ ఒక అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల మీ మ్యాక్సిమం డిఫరెంట్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్కి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
1: కాబట్టి పాస్వర్డ్స్ అనేది ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండడం ఉత్తమం.
0: అన్నిటికీ వేరే వేరే పాస్వర్డ్స్, ఓకే ఇప్పుడు మీ దగ్గర ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అకౌంట్ కూడా ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది, ఓకే రెండింటికి వేరే వేరే పాస్వర్డ్స్ పెట్టుకోవడం వల్ల దాన్ని హ్యాక్ చేసే పద్ధతి లోపల చాలా కష్టదాయకంగా ఉంటుంది. అందుకని చెప్పేసి మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు చిన్న విషయం ఏంటి అంటే మనం జనరల్గా మాట్లాడుకుంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు గృహిణీలందరూ గ్యాస్కి బంద్ ఉందా, లైట్లు అన్నీ ఆఫ్ ఉన్నాయా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు, ఇల్లు లాక్ ఉందా లేదా అని చెప్పేసి. మన డిజిటల్ మీడియంలో కూడా ఇలానే చెక్ చేసుకోవడం అనేది ఈరోజు కంపల్సరీ అయిపోయింది. మన ఎందుకంటే అది మనం పట్టుకొని తిరుగుతూ ఉంటాము, మనకు తెలియకుండా ఫోన్ ఎప్పుడు హ్యాక్ అవుతుంది అనేది తెలియదు. సో ఇలాంటిది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేసుకుంటే ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం లోపల మనము చాలా బెటర్ సిచ్యువేషన్ లోపల ఉంటాము. ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ అనేది మనకు 80-90% సైబర్ క్రైమ్స్ నుంచి తప్పించుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి.
1: సో ముఖ్యంగా శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాల్సిన అన్ని జాగ్రత్తలు, డిజిటల్ హైజీను, ఫోన్ పట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కారణం చేత మనం కానీ మన పిల్లలు కానీ మన స్నేహితులు కానీ సైబర్ క్రైమ్ బారిన పడినట్టు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని ప్రాపర్గా పర్స్యూ చేయడం వల్ల మీకు మీరే మెయిల్ చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా హితం చేసిన వారు అవుతారు.
0: తప్పకుండా.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ అనంతకృష్ణ గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ
2: సార్.

0: మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు అనే అంశం గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం రెండో భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇప్పుడు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి రచన విందాం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో.

0: తెలంగాణ మాటైనా
1: పాటైనా ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు,
0: ఏది అర్థం కాదు పైకి చేతల్లు, ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్ 2324085.

అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్.

వేటూరి రచన ఏఆర్ రెహమాన్ సంగీతంలో హరిహరన్ చిన్మయి పాడిన పాట విందాం. చిత్రం అమృత.

ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు మరొకమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కె. లహరి గారి గాత్రం ప్రసారమవుతుంది. 9:30 ఇన్సైట్స్ ఇంగ్లీష్ టాక్స్లో లెటర్స్ టు రేడియో వాయిసెస్ ఫ్రమ్ ద హార్ట్ కార్యక్రమం. 11:03 హిందీ పాఠం వింటారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి హేమాంగి నేనే గారి గాత్రం వింటారు.

0: ఆకాశవాణి సమయం 8 గంటలు కొద్ది క్షణాల్లో. సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: పరిశానియో సే ఘిరే హై, మన భారీ హై ఔర్ కోయి రాస్తా నజర్ నహీ ఆ రహా, యాద్ రఖే సమాధాన్ ఆప్కే పాస్ హై. టెలిమానస్ కే నిశుల్క్ నంబర్ 14416 పర్ కాల్ కరే, కహీ సే భీ కభీ భీ 24 ఘంటే యే సువిధా ఉపలబ్ధ హై. యహాన్ ఆప్కీ బాత్ సునీ జాతీ హై, సమ్జీ జాతీ హై ఔర్ ఆప్కో సహీ దిశా దీ జాతీ హై. ఆప్ అకేలే నహీ హై, మదద్ బస్ ఏక్ కాల్ దూర్ హై.
2: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మై మునీష్ శర్మా. मुख्य समाचार. संसद का मॉनसून अधिवेशन आज से शुरू हो रहा है. सरकार ने सदन के सुचारू कामकाज के लिए सभी राजनीतिक दलों से सहयोग का आग्रह किया. राष्ट्रपति द्रौपदी मुर्मू आज चिसिनाउ में मोल्दोवा की राष्ट्रपति माइया संडू के साथ प्रतिनिधिमंडल स्तर की वार्ता करेंगी. मध्य प्रदेश मंत्रिमंडल ने समान नागरिक संहिता विधेयक को मंजूरी दी. जनजातीय समुदायों को इसके दायरे से बाहर रखा जाएगा. जम्मू कश्मीर के राजौरी और पुंछ जिलों में अचानक बाढ़ और भूस्खलन से 11 लोगों की मृत्यु, 8 लोग लापता. अमेरिका ने 9वीं रात भी ईरान पर हमले किए. हॉर्मुज जलडमरू मध्य में तनाव गहराया और स्पेन ने फीफा विश्व कप जीता. खिताब का बचाव करने उत्तरी अर्जेंटीना को 1-0 से हराया. और अब समाचार विस्तार से. संसद का मॉनसून अधिवेशन आज से शुरू हो रहा है. ये 13 अगस्त तक चलेगा.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కె. లహరి గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఆర్. దినకర్, మృదంగం శ్రీ వి. కాళీప్రసాద్ బాబు, కంజీరా శ్రీ కె. శ్యామ్కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాల్లో మొత్తం 19 సిట్టింగులుంటాయి. తొలి రోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా వివరణ బిల్లు 2026, రాజ్యసభలో జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లు 2026 చర్చకు రానున్నాయి. వీటితో పాటు జనన మరణాల నమోదు సవరణ బిల్లు, ఆదాయం పన్ను సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు 2026పై కూడా చర్చ జరుగుతుంది. తెలంగాణలోని ప్రతి గ్రామానికి రహదారి, విద్యుత్తు వంటి మౌలిక సౌకర్యాలు విధిగా ఏర్పాటు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలను కాపాడడానికి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షలు, పట్టణాల్లో 100,000 ఇళ్లతో కలిపి మొత్తం 3.5 లక్షల కొత్త గృహాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోందని మంత్రి తెలిపారు. సాగునీటి సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేసి స్వయం సమృద్ధి దిశగా వాటిని తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రుణ భారం తగ్గించి తక్కువ వడ్డీతో దీర్ఘ

దీర్ఘకాలిక రుణాలు సమీకరించేలా 10 రోజుల్లో సమగ్ర ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. లండన్లోని లార్డ్స్ మైదానంలో నిన్న రాత్రి జరిగిన 3వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ 27 పరుగుల తేడాతో భారత్ను ఓడించి 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలుచుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNewsHYD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన హృదయం చిత్రం నుండి పాట విందాం. గీత రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: అల్లర్ పిల్ల చిత్రం కోసం చిత్రపాడిన పాట విందాం. వెన్నెలకంటి గీత రచన, విద్యాసాగర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వింటారు బృందావనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడిన వెన్నెల కంటి రచన, సంగీతం మాధవ పెద్ది సురేష్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: మీరు వింటున్న పాట SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ముద్దుల ప్రియుడు చిత్రం నుండి, వేటూరి రచన, MM కీరవాణి సంగీతం.

మీరు వింటున్న పాట ఎస్పి కృష్ణారెడ్డి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించినది. గీతరచన భువనచంద్ర, చిత్రం రాజేంద్రుడు గజేంద్రుడు.

0: చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. 10:03 వార్తల ముఖ్యాంశాల అనంతరం చిత్రసీమ కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వింటారు. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9:30, ఇన్సైట్స్ ఇంగ్లీష్ టాక్స్ ప్రోగ్రామ్, లెటర్స్ టు రేడియో వాయిసెస్ ఫ్రమ్ ద హార్ట్ ఈ కార్యక్రమం వింటారు.
1: లెటర్స్ టు రేడియో వాయిసెస్ ఫ్రమ్ ది హార్ట్ ఎ స్పెషల్ ఫీచర్ ఆన్ 90 ఇయర్స్ ఆఫ్ కంపానియన్షిప్ విత్ రేడియో, ప్రొడ్యూస్డ్ బై ఆకాశవాణి హైదరాబాద్. Narration, Masarat Jahan. Producer, Nihara Kaniti. Close your eyes just for a moment. Imagine a time when there were no screens, no scrolling, and no notifications. Just a simple voice floating through the air, reaching homes, hearts, and lives. A voice that woke us up. A voice that kept us company. A voice that made us feel we were never alone. For 90 years, that voice has been with us in joy, in sorrow, and in silence. And of course, in celebration. Today, we don't just celebrate a medium. We celebrate a companion from the fields to the fashion. From early morning bhajans to late night melodies, radio has been the heartbeat of India. Is there any area you can think of where radio hasn't contributed? Honestly, it's hard to name even one. From science to space, from soil to sky, from education to entertainment, or be it from music and culture to everyday life. Radio has been there, quietly shaping it all. And today, we are going to hear a few such stories, voices straight from the heart. Letters from listeners, students, women, and farmers, sharing how radio became a part of their journey. That's coming up in the next segment.

0: This is Masra Jahan signing off from Akashwani Hyderabad. Until we meet again, keep listening and keep those voices alive.
1: మీరింతవరకు లెటర్స్ టు రేడియో వాయిసెస్ ఫ్రమ్ ద

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085, మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్న పాట ఆర్పి పట్నాయక్ స్వీయ సంగీత సారథ్యంలో రాజేష్ ఆలపించినది. సిరివెన్నెల రచన, నీ స్నేహం చిత్రం కోసం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు కొనసాగే ఈ 25 రోజుల సమావేశాలకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నిన్న బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. సభలో జరగాల్సిన శాసనసభాపరమైన పనులపై ప్రభుత్వం, వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. పార్లమెంటరీ సంప్రదాయాలు పాటిస్తూ అర్థవంతమైన చర్చలు జరపడం చాలా ముఖ్యమని ఓం బిర్లా తెలిపారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ పరిధిలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభం కానుంది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహచర మంత్రులు పొద్దం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజారుద్దీన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేకానంద రైతులను కోరారు. 58వ అంతర్జాతీయ కెమిస్ట్రీ ఒలింపియాడ్లో 4 బంగారు పతకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రపంచస్థాయి పోటీల్లో భారతదేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మోదీ పేర్కొన్నారు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద హైడ్రోజన్తో నడిచే 70 భారీ వాహనాలను ప్రవేశపెట్టేందుకు, అలాగే వాటి కోసం 16 ఇంధనం నింపే యంత్రాల కేంద్రాల ఏర్పాటుకు 12 పైలట్ ప్రాజెక్టులను మంజూరు చేసినట్టు కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దేశాన్ని స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా భవిష్యత్తు వైపు నడిపించడంలో హైడ్రోజన్ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్లో ఇటీవల పెరిగిన అస్థిరత, ఘర్షణ పరిస్థితుల దృష్ట్యా టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయుల కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. భద్రతా పరిస్థితులు మెరుగుపడేంతవరకు ఏ అవసరం కోసమైనా ఇరాన్కు ప్రయాణించాలనుకునే భారతీయులు తమ ప్రయాణాన్ని

ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఇరాన్లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమాన సేవలు ఉపయోగించుకుని తాత్కాలికంగా అక్కడి నుంచి బయటకు వెళ్లడాన్ని పరిశీలించాలని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

శ్రోతులకు మరొకమారు ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 11:03 హిందీ పాఠం వింటారు. 11:30 హిందూస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి హేమాంగి నేనే గారి గాత్రం వింటారు. వీరికి వాద్య సహకారం అందిస్తున్నవారు హార్మోనియంపై శ్రీ సురేంద్రనాథ్ భారతి, తాన్పుర శ్రీ ఎం నరహరి, తబలా శ్రీ ఎంఎస్ పవన్ కుమార్. 12:10 యువవాణి కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వెలవెలబోయిన స్నేహం శ్రీమతి దేవులపల్లి పద్మజ గారి కథానిక ప్రసారమవుతుంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా రక్షకుడు చిత్రం నుండి హరిహరన్, సుజాత ఆలపించిన భువనచంద్ర రచన విందాం. ఏఆర్ రెహమాన్ సంగీతం.

వింటున్న పాట గులాబీ చిత్రం కోసం హరిహరన్ బృందం పాడినది. గీతరచన శశిప్రీతం, సీతారామ శాస్త్రి గారు, సంగీతం సమకూర్చిన వారు శశిప్రీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం వేటూరి.

0: వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: అల్లరి అల్లుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి రచన విందాం. ఎంఎం కీరవాణి సంగీతం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు. ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 04023240852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10:32 దాటి సరిగ్గా 20 సెకండ్లు. చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మణిశర్మ సంగీత సారథ్యంలో చంద్రబోస్ గీతం, గానం ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం, చిత్రం ఖుషీ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అఖండ 2 ఈ చిత్రం కోసం సర్వేపల్లి సిస్టర్స్ పాడిన కళ్యాణ చక్రవర్తి గీతం వినండి. సంగీతం SS థమన్.

మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి కాటమరాయుడు చిత్రం కోసం ధనుంజయ్ మాళవిక ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం అనూప్ రూబెన్స్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
6: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT, MSE.
5: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.

ఈ ఉదయం 11:03 హిందీ పాఠం ప్రసారమవుతుంది. నిర్వహణ డాక్టర్ ఎం లక్ష్మణాచార్యులు గారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి హేమాంగి నేనే గారి గాత్రం వినవచ్చు. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ సురేంద్రనాథ్ భారతి, తాన్పురాపై శ్రీ ఎం నరహరి, తబలా సహకారం శ్రీ ఎంఎస్ పవన్ కుమార్.

12:10 యువవాణి యువజనుల కార్యక్రమం తెలుగులో ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథా

విధిగా మధ్యాహ్నం 12:40 వినవచ్చు. 1:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో వెలవెలబోయిన స్నేహం శ్రీమతి దేవులపల్లి పద్మజ గారి కథానిక ప్రసారమవుతుంది. నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం 2:30

చిత్రసీమలో చివరిగా వినండి. సీతారామం చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి సింధూరి పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం విశాల్ చంద్రశేఖర్.

మీరింతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు మరొక్కమారు గుర్తు చేస్తున్నాం. ఈరోజు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో గొర్రె మేకల్లో కాలిపుండు రోగం ఈ అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం

జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాలరావు గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఈ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ఈరోజు సాయంకాలం 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినావులో మోల్దావా అధ్యక్షురాలు మయ్యా సాండుతో ప్రతినిధి బృందం స్థాయి చర్చల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి ముర్ము మోల్దావా పార్లమెంటు అధ్యక్షులు ఇగోర్ గ్రోస్సుతో కూడా సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దావాలో పర్యటించడం ఇదే మొదటిసారి. రాష్ట్రపతి ముర్ము మోల్దావా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా మూడు దేశాల అధికారిక పర్యటనలో ఉన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ వర్షాకాలం సీజన్తో పాటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా దేశ ప్రయోజనాల దృష్ట్యా అత్యంత ఫలప్రదం కావాలని ఆకాంక్షించారు. సభలో అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు చాలా నిర్మాణాత్మకమైన చర్చల్లో పాల్గొనాలని కోరిన ప్రధాని ప్రజల సమస్యలపై లోతైన విశ్లేషణలు, చర్చలు జరగాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల దృష్ట్యా న్యూఢిల్లీలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు, ఊరేగింపుల కోసం అనుమతి మంజూరు చేయలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఢిల్లీలో భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023లోని సెక్షన్ 163 అమలులో ఉందని తెలియజేశారు. అందువల్ల జంతర్మంతర్ మినహా ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు, ప్రదర్శనలు, 5గురు లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడిన సమావేశాలను నిషేధించారు. రాష్ట్రంలో నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, యువ సంగ్రామం, యూత్ డిక్లరేషన్ పేరిట యువతను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాబోయే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్లలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు లద్దాఖ్, విదర్భ, కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై స్పెయిన్ 1-0 తేడాతో విజయం సాధించి ఫిఫా ప్రపంచకప్ 2026 ఛాంపియన్గా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

हम बहुत बड़ा एक रोचक और बहुत ही उपयोगी विषयों पर चर्चा करेंगे, जान लेंगे। आप सबको मालूम है कि ऋतुएं छह होती हैं। मैं अंदर की तेलसु ऋतुलेन्नी आरु, और यह हमारा सौभाग्य है, यानी हम भारतवासियों का सौभाग्य है कि हमें छह प्रकार की ऋतुओं का हम आनंद ले सकते हैं। ఆరు ఋతువులు కూడా మన దేశంలో రావడం మన అదృష్టం కదా. ఋతువులు అంటే తెలుసా మీకు? ఋతువులు అంటే ఏది? గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, అలాగే వసంత ఋతువు, ఇలా ఋతువులు ఉన్నాయి కదా. ఈ ఋతువుల వల్ల మనకి ఎన్నో మార్పులు కనిపిస్తాయి. విశ్వమే ఐసే అనేక దేశం జహాకే నివాసి సూర్య దర్శన్ హేతు అథవా కొనుకునే కిరణోంకెలియే లాలాయిత్ హోతే హే. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో వాళ్ళకి సూర్యుడు కనపడ్డు, అలాగే వాళ్ళకి కిరణాలు కూడా, వాళ్ళకి ఆ వేడి వెచ్చదనం తెలియదు. అనేక ఖండోమే హిమ్ హిమ్ యా తమ్ అనే బరఫ్ యా అంధేరా హమేషా వహాన్ రాజ్య కర్తే రహతే హే. ప్రియ బచ్చం, ఋతువు మే గ్రీష్మ యాని గర్మీ కా అప్నా మహత్వ హే. ఋతువులు అన్నింటిలో ఏ ఋతు ఆ ఋతు ప్రత్యేకత ఉన్నా ఈ ఎండాకాలం ఉందే, ఈ ఋతువు ఏదైతే ఉందో గ్రీష్మ ఋతువు, దీనికి ప్రత్యేకత ఉంది. ఇస్ మాహకే దౌరాన్ సూరజ్ వాళ్ళు సమస్త ప్రాణియం పర్ అపనా పరాక్రమ్ దిఖాతే హే. గ్రీష్మ ఋతువులో ఎండ అట్లాగే వడగాలు ఇవన్నీ కూడా పిల్లల మీద ఎక్కువ తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటాయి. శీతలత వా జల్ హేతు సబ్కు తడపాతే హే. ధూప్తో అప్ని మన్మాని ఢంగ్సే జక్కు నాచి నచాతి రహతీ హే. అలాగే అందరూ కూడా చల్లదనం కోసం, మంచినీళ్ళు కావాలి అందుకోసం అందరూ కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాగే ఎండాకాలంలో కూడా ఈ ఎండ ఏదైతే ఉందో అందరినీ ఆడిస్తుంది. ఎక్కడ చల్లదనం ఉంది, ఎక్కడ నీడ ఉంది అని మనుషులే కాదు పశువులు పక్షులు కూడా పరిగెడుతూ ఉంటాయి. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, గర్మియో మే హర్ ప్రాణి సావధాని వరత్తీ హే జో స్వాభావిక హే. ఇస్ మామలే మే యాని ధూప్ సే బచావ్ మే హమే క్యా కర్నా హే, క్యా క్యా నా కర్నా హే, ఇస్కే బారే మే అవగత్ కర్ లేంగే. ఇప్పుడు మనము సావధాని అనే మాట, సావధాని అంటే ఏంటిది? జాగ్రత్త. మీరు ఎన్సీసీ వాడ సావధాన్ విశ్రమ్ అంటారు కదా, అక్కడ జాగ్రత్త అని, ఇక్కడ ఆ సావధాన్ కాదు, అటెన్షన్, ఇక్కడ సావధాని అన్నమాట. ఆ సావధాని అంటే జాగ్రత్త అని, సావధానియా జాగ్రత్తలు పాటించాలి అంటారు. అది స్త్రీలింగ శబ్దం. ఇంక హిందీ మే ఆప్ జాంతే హే దో హీ లింగ్ హే, పుల్లింగ్ యా స్త్రీలింగ్. ప్రాణివాచక్ శబ్ద తో ఆప్ జాంతే హే హమ్ పహచాన్ సక్తే హే, లేకిన్ అప్రాణివాచక్ శబ్ద ఇన్కా అభి పహలే లింగ్ నిర్ధారిత్ కియా గయా హే, తో అబ్ ఆప్ పఢేంగే యా దూసరో సే జాన్ లేంగే తభీ ఆప్కో పతా చల్తా హే కి శబ్ద కా లింగ్ క్యా హే. అబ్ దేఖియే, హమ్నే కహా థా యహాన్ ధూప్, ధూప్ క్యా లింగ్ క్యా హోతా హే క్యా, వైసే ఎండకు ఉండదు కదా, కానీ ధూప్ స్త్రీలింగం అన్నమాట శబ్దం. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే గర్మీ అనాలి, గర్మీ అనేది కూడా స్త్రీలింగ శబ్దం. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయంటే మనం చదివితే వింటే తెలుస్తుంది అన్నమాట. ఇహతో అత్యంత శోచనీయ విషయ హే కి మనుష్యు హి ప్రదూషణ కా భీషణ తాపమాన్ కా హిమస్ఖలన్ కా యా వనస్పతికే హనన్ కా కారణ హే. ఇంకోటి ఏంటంటే చాలా బాధపడాల్సిన విషయం ఏదంటే, ఈ ప్రస్తుత కాలుష్యానికి అలాగే వాతావరణంలో పెరిగే ఉష్ణోగ్రతకి, అక్కడ హిమానీ నదాలు కరుగుతున్నాయి వాటినికి, అలాగే అడవుల్లో పచ్చదనం హరించుకుపోతుంది, చెట్లన్నీ కొట్టివేయబడుతున్నాయి, వాటన్నిటికీ కారణము మనిషే. ఎండాకాలంకి దీనికి సంబంధం ఏంటి అని అడిగితే, సునాథ ఎక్బార్ మహాకవి కాళిదాసు కాళిదాస్ శురుశురుమే జబ్ అత్యంత భోలే అజ్ఞాని ఏం అనపడితే తబ్ ఏక్ దిన్ పేట్ పర్ చెడే ఏం పత్తోం కెలియే జిస్ శాఖా పర్ వే ఖడే థే ఉసీకో స్వయం అప్నే హాత్ కుల్హాడీసే మార్తే థే. కాళిదాస్ కథ మీరు చదివారు కదా, దాంట్లో ఏంటి, ఆయన కవి కాకముందు చాలా అమాయకుడు, అజ్ఞానిగా ఉండేవాడు. ఆయన ఆకుల కోసం ఒకసారి చెట్టెక్కి తాను ఏ కొమ్మ మీద అయితే నిలబడ్డాడో అదే కొమ్మని ఆయన నరుక్కుని కింద పడ్డాడు అనమాట. ఇది ఎందుకు చెప్పానంటే, ఠీక్ ఇసీ ప్రకార్ ఆజ్ కా మనుష్య భీ జిస్ ధర్తీ పర్ సాన్స్ లే రహా హే, జిస్ పర్ అన్య ప్రాణియోం కా భీ అధికార్ హే, ఉస్కా నజరందాజ్ కర్

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హిందీ పాఠం వింటారు. నిర్వహణ డాక్టర్ ఎం లక్ష్మణాచార్యులు గారు. నేటి అంశం గర్మీ మే ధూప్ సే బచావ్.
1: ఆయే బచ్చో ఆయే బైఠే.

करते हुए उसके साथ खिलवाड़ कर रहा है, उसका विनाश कर రహా హే తాను భూమి మీద ఉన్నాడు. తనతో పాటు ఎన్నో ప్రాణులు ఉన్నాయి, వాటికి కూడా మనలాగానే భూమి మీద నివసించే అధికారం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఏం చేస్తున్నాడు అతను, వాటితో పాటు వాటి ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతూ దీన్నంతా ప్రకృతిని దాని కాలుష్యంతో నింపుతున్నాడు అనమాట. ఇసీ కారణ గర్మియో మే ప్రకృతి అత్యంత భీషణ రూప్ ధారణ కర్కే హర్ ప్రాణి కా జీవన్ దూభర్ కర్ రహీ హే. కర్ రహీ హే ఎందుకన్నాము, ప్రకృతి అనమాట. ప్రకృతి శబ్ద క్యా హే, స్త్రీలింగ్ శబ్ద హే. అలాగే రూప్ పుల్లింగ్ శబ్ద హే. తో అంటే ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మనిషి దీనివల్ల ఈ వేడి కాలం ఎండాకాలంలో ప్రకృతి ఎక్కువగా అవడానికి కారణం ఏమిటి అంటే మనిషి తన కాలుష్యం పెంచుకుపోవడం, రకరకాల ఫ్యాక్టరీలు అవన్నీ రావడం, వాహనాల నుంచి వచ్చే పొగ, అంతేకాకుండా రసాయనాలు, ఇవన్నీ కారణం వల్ల ఏమవుతుందంటే వాతావరణంలో మార్పు వచ్చి ఎండాకాలం ఎంతో భయంకరంగా తయారవుతుంది. పిచ్చలి హఫ్తే ఈ సమాచార పత్రిక సుర్ఖియోమే ఏ సమాచార రహా ఈ వర్ష్ గర్మీ ఏక్దమ్ భీషణ హానికారక్ ఏవం దారుణ్ హోగీ. ఈ మధ్యనే మొన్న ఈ మధ్యనే పేపర్లో ఈసారి వచ్చే ఎండాకాలం చాలా భయంకరంగా ఉంటుంది, తట్టుకోలేని పరిస్థితులు ఉంటుంది అని తెలిసిందనమాట. అందుకని మనం ఏం చేయాలి, గర్మియోమే హమే క్యా కర్నా చాహియే, గర్మియోసే ధూప్ సే బచావ్ కైసే కర్నీ చాహియే, ఇస్ పర్ ధ్యాన్ దేంగే ఆప్. మీ అందరికీ తెలుసు కదా ఎండాకాలం వచ్చేసింది అప్పుడే, కాబట్టి మనం ఏం చేయాలి, ముఖ్యంగా పిల్లలు ఏం చేయాలి తెలుసుకోండి. హర్ మనుష్యుకో ప్రతిదిన్ 7-8 లీటర్ పానీ పీనా చాయి, పెద్దవాళ్ళు 7-8 లీటర్ల పాలు ముఖ్యం నీళ్లు తాగాలి చక్కగా. ఇది కమ్జోర్ హోజాయ్ తో నారియల్ పానీ చీని నీంబూర్ జల్ ఏమో నమక్ మిశ్రిత్ జల్ పియే తో తురంత హమే రాహత్ మిలేగి, కమ్జోరీ దూర్ హోగి. అంటే ఏం చేయాలంటే కొబ్బరి నీళ్లు తాగడం, పంచదార కలిపినటువంటి నిమ్మకాయ నీళ్లు కానీ అలాగే దాంతో కొంచెం ఉప్పు కలిపి తాగితే మనకి వెంటనే ఎండ నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది, బలహీనత దూరం అవుతుంది. ముఖ్యంగా పిల్లలు ఏం చేయాలంటే ఎండలో బయటికి సామాన్యంగా తిరగకూడదు, తిరగకుండా ఒకటి తిరిగితే బలహీనత వస్తే కనుక నీళ్లు ఎక్కువ చక్కగా తాగాలి. కడీ ధూప్మే వయసే బహార్ జానాహి నహీ చాయియే, ఇది జానాహి హోగా తో ఛత్రీ వాటర్ బోతల్ తదా టోపీ జరూర్ సాత్ రఖనా హే, ప్రతిదిన్ ఫలం కా రస్ నారియల్ పానీ ఛాంచ్ అథవా మడువా మాండ్ పీనా లాభదాయక్ హే. ఎండలో ముందు పొద్దున స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్లో క్లాస్ రూమ్లోనే వహీ బయటనా చాయియే, అగర్ ఖేల్నా హోతో ధూప్మే నా ఖేలే, అగర్ కవీ జానా పడే తో ఆప్ క్యా కర్తే హే కుచ్ సావధాన్ యా ఛత్రీ వాటర్ బాటిల్ యా టోపీ లేకుండా జాయే ఔర్ ఫలూం కా రస్ పళ్ళ రసం తాగాలి, కొబ్బరి నీళ్ళు మజ్జిగ చక్కగా తాగాలి, అంతేకాక రాగి జావ అంటారే అది కూడా తాగడం చాలా అవసరం అనమాట. అలాగే వీలైనంతవరకు ఆమె ఏం చేయాలి, ఎండ రాకముందే పగలు పూట 10 గంటల లోపునే పనిచేసుకోవాలి, 10 బజే పెహలే హీ 10 బజేకి అందర్ హీ హమే అప్నే కామ్ కర్నే చాహియే ఔర్ షామ్ మే 5 బజేకే పశ్చాత్ కర్నే, అలాగే సాయంత్రం 5 గంటల తర్వాతే ఎండ అలా బయటికి వెళ్ళాలి. బహర్ జానేకే పూర్వ హీ యథాసాధ్య అధిక్ సే అధిక్ పీనా హై, ముందే చక్కగా నీళ్లు తాగి మనం బయటికి వెళ్ళాలి. ముఖ్యంగా పిల్లలు ఏం చేయాలి, నీళ్లు తాగి బయటికి వెళ్ళాలి. ఇంకీ ఐసా భోజన్ కే సాత్ జో ఆసాని హజం హుజాయ్ ఫలూం కా రస్ పీనా, తేలికగా జీర్ణమయ్యేటువంటి రసాలు చక్కగా తాగాలి అనమాట. ఉమస్కే కారణ శరీర్ పర్ పసీనేకే ఫోడే అనేక సంభావన హే, ఎండల్లో తిరగడం వల్ల ఒళ్ళంతా మనకి చెమట పొక్కులు వస్తాయన్నమాట. ఉన్నీ కవి నోచనా నహి, ఎప్పుడైనా ఎండలో మీరు తిరిగితే మీకు ఎండ పొక్కులు వస్తే కనుక వాటిని గిల్లవద్దు. జీన్స్కే బదిలేమే ఆ సఫేద్ ఖాదీ వస్త్ర పెహన్నేసే శరీరకు హవాలాగేయి, ఏదో ఫ్యాషన్ అని చెప్పి మీరు జీన్స్ వేసుకోవద్దు. మీ అమ్మ నాన్నతో చెప్పి చక్కగా కాటన్ సఫేద్ ఖాదీ అది వేసుకుంటే ఏమవుతుందంటే చక్కగా మీకు గాలి వస్తుంది. దిన్మే దోబార్ స్నాన్ కర్నా హే చమడీ సేబనే జూతే పహనే హే, ఎప్పుడు షూ వేసుకోకూడదు. ఆప్ క్యా కర్తే హే చమడీ సేబనే జూతే పహనియే, బిర్యానీ సామిష్ ఆహార్ మాంసాహార్ మసాలే అచార్ తేల్ మే జలాయగే పదార్థ్ ఇత్యాది నఖామే, అంటే ముఖ్యంగా బిర్యానీ కానీ మాంసాహారం కానీ మసాలాలు అలాగే ఈ పచ్చళ్ళు అలాగే దీంట్లో వేయించినటువంటి నూనెలో వేయించిన పదార్థాలు ఇట్లాంటివి తినకూడదు, గుర్తుపెట్టుకోండి.

तेल रहित या कम तेल युक्त पदार्थ खाना स्वास्थ्य के लिए अच्छा है. నూనె లేనివి, తక్కువ నూనె ఉన్న పదార్థాలను తినాలి. అలాగే అసలు బహుత్ జరూరీ బాత్ ఏ కి భోజన్ కర్నేకి పశ్చాత్ అనే అంతమే దహి యా ఛాచ్ కో భీ భోజన్ మే మిలాకర్ విశేషకర్ ఇస్ ధూప్ కే మౌసమ్ మే ఇస్ ఈ మహీనే మే గర్మియో మే భోజన్ మే మిలాకర్ యా ఉన్కో యథావత్ అవసి పీలే. అలాగే ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం, వాటిని చక్కగా మజ్జిగని తాగాలి. బయట దొరికేటువంటి పదార్థాలు బాహర్ జో మిల్తే హే ఆకో పాన్ పూరీ యా జ్యూస్ గన్నా రస్ జా జిస్మే ఐస్ భీ మిలాతే హే ఏ సబ్ పీనే సే ఏక్దమ్ క్యా ఖతరే పడ్ జాతే హే స్వాస్థ్య బిగడ్ జాతా హే ఇస్ బాహర్ వే ఆకర్షణ లగ్తే హే ఉస్ పర్ ఢక్కన్ నహీ రహతా ఔర్ ఉస్మే మక్కీ మచ్చర్ ఆతే రహతే హే ఔర్ సడక్ కే బాజూ మే రోడ్డు పక్కన ఉంటాయి చూడండి వాటిలో అస్సలు తినద్దు వాటిని చూడద్దు ఇంటికి వచ్చి ఆప్ అప్నీ మా సే పూచియే బనానే కే లియే మా ఘర్ మే బనాతీ హే ఆప్ అచ్చే తరగ కాయే అది తిన అంతేగాని ఎండాకాలంలో దాహం వేసిందని చెప్పి ఏది పడితే అది ఎక్కడ పడితే అది తాగకూడదు తినకూడదు. జిన్కే శరీర మే తాప్ అధిక్ హో ఉన్హే ప్రతిదిన్ తీన్ టీ స్పూన్కే జల్ మే సబ్జా బీజ్ భిగోకర్ ఖానా చాయి. మీకు ఒంట్లో వేడెక్కువంది అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మీరు 3 టీ స్పూన్ల నీళ్ళల్లో సబ్జా గింజలు అంటారు అవి చక్కగా నానబెట్టి తినాలి. తింటే ఏమవుతుంది మీకు ఒంట్లో ఆ బ్యాలెన్స్ చక్కగా సంతులనం ఉంటుంది, సమతౌల్యం ఉంటుందన్నమాట. ఏ గిలాస్ మే తీన్ భాగ్ పానీ డాల్కర్ ఉస్మే ఆప్ ఔర్ క్యా కర్తే హే ఔర్ ఏక్ టీ స్పూన్ జీరా థోడా మిశ్రీ డాల్కర్ ప్రాత భిగోమే ఔర్ దుపహర్ 3 బజేకే బాద్ ఉస్ జల్ కో క్రమ్ సే నియమిత రూప్ సే పియే తో అచ్చే పరిణామ్ ప్రాప్త హోంగే. ఆప్ యాద్ రఖియే ఇస్ తరహ పానీ మే జీరా థోడా మిశ్రీ డాల్కర్ చేయే శరీర్ కి అధిక గర్మీ దూర్ హో జాయేగి. మాతావో కో చాహియే కి వే అప్నే శిశువో కో అవశ్య సమయ సమయ పర్ అతి దూధ్ పిలాతే రహే. తల్లులు కూడా ఏం చేయాలంటే పిల్లలకి వాళ్ళ చిన్న చిన్న శిశువులకి అప్పుడప్పుడు చక్కగా పాలు పడుతూ ఉండాలి. బడే బూఢోం పర్ గర్మీకి విశేష ధ్యాన్ దేన ఆవశ్యకే. పెద్దల వృద్ధుల మీద కూడా మనం ఈ ఎండాకాలంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఉనికి చెడుకు అవగత్ కర్కే ఉనికే సాధ్ ఆధారపూర్వక్ వ్యవహార కన్నా మీ ఇంట్లో తాతలు ఉంటారు, అమ్మమ్మలు ఉంటారు, ఎండాకాలంలో వాళ్ళని మీరు విసిగించకూడదు. వాళ్ళు చక్కగా ఏం చెప్తారో అది వినాలి. భోజన్ నియమంసే లేకర్ నీంద్ తక్ డాక్టర్కి సలహా ఇంకా అమల్ కన్నా జరూరీ హే బడి బుడుంకి మామలేమే. పెద్దవాళ్ళ విషయంలో డాక్టర్లు ఏం చెప్పారో చేయాలి, వాళ్ళ దగ్గర కథలు నేర్చుకోవాలి. ఇస్తాం దేక్తే హేకి ధూప్సే బచ్చనే కెలియే ఆవశ్యక కదం ఉఠానేసే హమ్ స్వస్థ రహతే హే. బచ్చో ఠీక్ హైనా, ఆప్ గర్మీ మే సావధాన్ రహియే. ధన్యవాద్.

0: మీరింతవరకు హిందీ పాఠం విన్నారు. నిర్వహణ డాక్టర్ ఎం లక్ష్మణాచార్యులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్కును తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ PG డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా

0: www.brou.ac.in లో పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి హేమాంగి నేనే గారి గాత్రం వింటారు. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ సురేంద్రనాథ్ భారతి, తాన్పురాపై శ్రీ ఎం నరహరి, తబలాపై సహకారం శ్రీ ఎంఎస్ పవన్ కుమార్. వినండి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి హేమాంగి నేనే గారి గానం.

మీరింతవరకు శ్రీమతి హేమాంగి నేనే గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ సురేంద్రనాథ్ భారతి, తాన్పురాపై శ్రీ ఎం నరహరి, తబలాపై సహకారం అందించిన వారు శ్రీ ఎంఎస్ పవన్ కుమార్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 738 కిలోహెట్స్, 406.5 మీటర్స్, మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెట్స్ పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య తేజ. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. మీకు అర్థమే ఉంటుంది కదా నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అనేది. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ స్మైల్ గురించి అనమాట. ఆర్ట్ ఆఫ్ స్మైల్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అనమాట ఒక చక్కటి పాట తర్వాత. ఫ్రమ్ ద మూవీ సీతమ్మ వాకిట్లో.

0: సో మంచి మీనింగ్ఫుల్ పాట అయితే వినేశారు. ఇంకా మన టాపిక్లోకి వస్తే ఆర్ట్ ఆఫ్ స్మైల్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. చాలా రిలవెన్స్గా ఉంది కదా పాట కూడా. సో బేసిక్గా స్మైల్ యొక్క ఇంపార్టెన్స్ ఏం చెప్పండి? మనం నిజంగా మనస్ఫూర్తిగా ఎప్పుడు నవ్వుకున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఒక కామెడీ సీన్ చూసినప్పుడా, లేక ఎదుటివారి గురించి తెలిసినప్పుడా? కాదు, మరి ఇంకెప్పుడు? స్మైల్ కూడా ఒక ఆర్టేనండి. నిజంగా మనస్ఫూర్తిగా నవ్వడం కూడా ఒక కళ అన్నమాట. చిన్నపిల్లని చూడండి, ఆ బోసి బోసి ఆ నవ్వు ఎంత హాయిగా ఉంటుంది. ఆ నవ్వులో కల్మషం కానీ స్మార్థం కానీ ఏమీ ఉండదు. అంతా ప్రశాంతమైనటువంటి వాతావరణం, మనసుకు టచ్ చేసేలా ఆ అనుభవం అన్నమాట. నిజంగా గొప్పగా ఉంటుంది కదా. ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేసినట్టు ఒక స్మైల్ మీ మైండ్లో ఉన్న ఆలోచన విధానాన్ని, ఆ యొక్క కామ్నెస్ని నేర్పిస్తుందన్నమాట. నిజంగా ఒక ఉదాహరణ చెప్తానమాట. మన సొసైటీలో, నేచర్లో ఎన్నో సందర్భాల్లో చూసాం, చూస్తూ ఉన్నాం, ఇంకా చూస్తాం కూడా. మీరు ఎప్పుడైనా రోడ్ మీద వెళ్తున్నారనుకోండి, బైక్ మీదో లేకపోతే కార్ మీదో రోడ్ క్రాస్ చేస్తున్నారనుకున్నారు, అటుగా ఒక బైక్ వచ్చిందనమాట ఎదురుగా. ఇద్దరు ఎవరు ముందు వెళ్ళాలి అనే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట, నువ్వు ముందు వెళ్ళాలా నేను ముందు వెళ్ళాలా అనేది. మీరు ఇలా ఆ ఎదుటి బైక్ వారికి ఒక స్మైల్ ఇచ్చారనుకోండి, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఇంకో సిచ్యువేషన్ కూడా చెప్తానమాట. స్మైల్ కాకుండా కొంచెం కోపంగా చూశారనుకోండి, సిచ్యువేషన్ అంతా నెగిటివ్గా మారిపోతుంది అనమాట. మనకు ప్రాబ్లమాటిక్గా ఉండి అంతా రివర్స్ అయ్యి ఇద్దరం తిట్టుకొని ఎవరికెవరు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అనమాట. అంతవరకు అవసరం అంటారా? ఒక చిన్న స్మైలే కదా ఇచ్చేద్దాం కదా ఇప్పటి నుంచి. మీరు చూశారు రెండు సిచ్యువేషన్స్, ఒకటి పాజిటివ్ వైబ్, ఇంకొకటి నెగిటివ్ వైబ్. వీలైనంత మీదకు పాజిటివ్ సిచ్యువేషన్ కోసం ట్రై చేయండి, ఓకేనా? మనం ఇప్పుడే పాట విన్నాం, సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు. నాకు ఎంతో ఇష్టమైన సినిమా అనమాట. ఆ సినిమాలో మన ప్రకాష్ రాజు గారు చేసినటువంటి రేలంగమాయ క్యారెక్టర్ అయితే నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్తుంటే కూడా నాకు ఆ స్మైల్ వస్తుందన్నమాట. చూడండి, ఎంత హార్డ్ సిచ్యువేషన్స్ అయినా ఒక్క స్మైల్తో భలే హ్యాండిల్ చేయొచ్చు అని తెలుసుకోవచ్చు అనమాట. భద్రాచలంలో టెంపుల్లో జరిగే సిచ్యువేషన్, మురళీమోహన్ గారితో ఉన్న సీన్ అయితే ఇంకా వేరే లెవెల్ అనిపిస్తుంది. మొత్తం గజిబిజిగా ఏదో గందరగోళంగా ఉన్నటువంటి మురళీమోహన్ గారిని ఒక్కసారి కామ్ చేశారు మన రేలంగమాయ గారు. అలా మనం ఎంతో తెలుసుకోవచ్చు అనమాట. సో ఆ స్మైల్ గురించి, ఆర్ట్ ఆఫ్ స్మైల్ గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక చిన్న కమర్షియల్ తర్వాత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: స్మైల్ అనేది ఒక ఎనర్జీ అన్నమాట, ఒక డ్రగ్, ఒక వ్యసనం, ఒక మెడిసిన్, ఒక పాజిటివ్ వైబ్ అన్నమాట. మీరు మీకున్నటువంటి వర్క్ స్ట్రెస్లో ఒక్కసారి గట్టిగా బ్రీతినారు, బ్రీత్ అవుట్ చేసి ఒక్క స్మైల్ ఇచ్చుకోండి, ఎంత హాయిగా, ఎంతో ప్రశాంతంగా 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుందన్నమాట. ఎస్, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడే, ప్రజెంట్ ఇప్పుడే చేయండి. మీరు నిజంగా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారనమాట, నన్ను నమ్మండి. స్మైల్ ఈజ్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్ అండ్ బెటర్ థెరపీ ఇన్ హార్డ్షిప్స్ అనమాట. స్మైల్ మోటివేట్స్, స్మైల్ మనకు చాలా ముందుకు నడిపిస్తుంది ఒక చోదక శక్తిలాగా.

ఇతరులకు సాయం చేయడం, ఎంత కష్టమైన పని అయినా సులువుగా చేయడం, ఈ రెండిటికి మనకు ఒక పాజిటివ్ వైబ్ కావాలి. అది వన్ అండ్ ఓన్లీ విత్ అవర్ స్మైల్ అన్నమాట. రియల్లీ ఎప్పుడైనా మీరు ఎవరికైనా ఏదైనా సాయం చేస్తే వీ కెన్ ఫీల్ దట్ గుడ్. అలాగే మనం చేసిన సహాయం ద్వారా వాళ్ళు పొందే హ్యాపీనెస్తో వచ్చే స్మైల్ కూడా అలాంటిది అనమాట. ఆ రెండింటిని ఒక్కసారి కంపేర్ చేసి చూడండి, యుల్ గెట్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. కొంతమందిని చూసే వాళ్ళల్లో వాళ్ళ ముఖంలో ఆ స్మైల్ ఇంకా పాజిటివ్ యాటిట్యూడ్ మన రేలంగిమ అయ్యేలాగా చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అనమాట. నిజంగా మనకు ఎంతో శక్తి లభిస్తుంది వాళ్ళని చూస్తే, ఏదైనా చేయొచ్చు అని కనిపిస్తుంది అనమాట. అంత పాజిటివ్ లోకంలో కూడా వర్క్ కోసం అనేది వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. వర్క్ ఈజ్ వర్షిప్ లాగా భావించి వాళ్ళతో ఉంటే ఏదైనా చేయగలను అనిపిస్తుంది. అది మనం ఎందుకు అవ్వదు, మనతో ఎందుకు అవ్వదు? స్ప్రింగ్ లాగా ఉండాలండి మనిషి ఎప్పుడైనా కూడా, ఎంత యాక్టివ్గా ఎంత ఉత్తేజంగా ఉండాలన్నమాట. అప్పుడే ప్రకృతి కూడా మనకు సాయం చేసి మన సక్సెస్కి అయితే దారి చూపిస్తుంది అనమాట. ఇట్స్ ఎ మిరాకిల్ ఇన్ అవర్ లైఫ్. సో ఇంకా స్మైల్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒక మంచి సాంగ్ తర్వాత. ఫ్రమ్ ద మూవీ ప్రతిరోజు పండగే.

0: ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనమైతే ఆర్ట్ ఆఫ్ స్మైల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా, జపాన్ ప్రిన్సిపల్స్లో కూడా ఈ స్మైల్కి మంచి ఆదరణ ఉందన్నమాట. వాళ్ళు హెల్త్ ఏజింగ్స్లో భాగంగా దీన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఎప్పుడు ప్రజెంట్ గురించి చూస్తూ పాస్ట్ ఫ్యూచర్ గురించి చింత లేకుండా హాయిగా ఉండాలని అంటారన్నమాట. మన నవరసాలలో కూడా హాస్యం కూడా ఒకటి అన్నమాట. అవును, హాస్యం పండించడం, వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయడం కూడా ఒక ఆర్ట్ అండి. ఒక సినిమానే కాదు, మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీస్లో కూడా పక్క వారిలో ఎవరో ఒకరు చాలా యాక్టివ్గా, ఇన్స్పైరింగ్గా, ఫన్గా, జోక్స్తో ఎప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారన్నమాట. డోంట్ మిస్ దెమ్. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళని వదులుకోవద్దన్నమాట. ఇంత చిన్న లైఫ్లో అన్నీ కావాలి. కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది, దుఃఖం. అన్నీ ఎందుకు అంటే ప్రతిదీ ఒక జ్ఞాపకం అన్నమాట. గడిచిన కాలం ఎంత అంటే మిగిలిపోయిన జ్ఞాపకం అంత అంటారు. అందుకని ఎప్పుడు హాయిగా, హ్యాపీగా, ప్రశాంతంగా లైఫ్ని ముందుకు తీసుకెళ్దామన్నమాట. అప్పుడే మనకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది అన్నమాట. పబ్లిక్లో ఒక పొజిషన్ ఉంటుంది, నలుగురికి ఆదర్శంగా ఉండగలుగుతాం. నిస్వార్థతయే దైవత్వం అంటారు స్వామి వివేకానంద. అంతటి నిస్వార్థమైన పని కూడా ఒక మంచి స్మైల్తో సమానమే అన్నమాట. ఆ స్మైల్తో ఉండే ఒక పాజిటివ్ మైండ్ సెట్ అవ్వచ్చు, సహాయం చేసే గుణం అవ్వచ్చు, అన్నీ తోడై మనిషికి మనిషికి తోడుగా ఉండగలుగుతాం అన్నమాట. మనం కూడా ఒక హ్యాబిట్ లాగా చేసుకొని ప్రతి జ్ఞాపకాన్ని నెమరేసుకోవడం, సంతోషకరమైనటువంటి సిచ్యువేషన్స్ని ఒకసారి గుర్తు చేసుకొని హాయిగా రోజులో ఒక్కసారైనా, వీలైతే పర్టికులర్ టైం పెట్టుకొని అయినా సరే చేస్తే మనకు హాయిగా ఉంటుందన్నమాట. ఇంకా మనం వాళ్ళని మనం గుర్తు చేసుకునే వాళ్ళం అవుతాం. ఇంకా వాల్యూ కూడా పెరుగుతుంది మనకు వారిపైన. స్మైల్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉందండి. ఇంకా చెప్పే కొద్దీ హాయిగా చెప్పాలనిపిస్తుంది నాకు కూడా. బేసిక్గా ఫీల్ గుడ్ యాటిట్యూడ్ ఉంటుందన్నమాట మీతో మాట్లాడుతున్నప్పుడు ఇలా స్మైల్ గురించి. ఇట్స్ ఏ వైబ్ అన్నమాట. ఎంజాయ్ ద పాజిటివ్ వైబ్ విత్ ఎ గుడ్ స్మైల్ అంటారు.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 June 28 August 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వరకైతే బాగానే విన్నాం, తెలుసుకున్నాం స్మైల్ గురించి. మరి ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటారా? ఎస్, మనకు మన యోగిక్ ప్రాక్టీస్లో భాగంగా కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత ఫేషియల్ యోగిక్ థెరపీస్ ఉన్నాయన్నమాట. అవి కూడా మనకు స్ట్రెచ్ ఇస్తాయి, మజిల్స్కి కూడా ప్రశాంతత ఇస్తాయి అన్నమాట. ట్రై టు డూ దిస్ ఇన్ ఏ వైల్. సో ప్రాణాయంలో కూడా మనకు మనసు కంట్రోల్లో ఉంటుంది, స్మైల్లో హ్యాపీగా, ప్రశాంతతగా, పాజిటివ్ యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో పాటలో చేసుకొని వీలైనంతసేపు మీ పీర్ గ్రూప్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్లో భాగంగా అవ్వండి అన్నమాట. వాళ్ళతో మాట్లాడండి, పంచుకోండి, తెలుసుకోండి. ఇట్స్ గివ్ పాజిటివ్ వైబ్స్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీస్. రిలేషన్స్ని, తర్వాత బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. ఎస్, ట్రై ఫర్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ టుడే. చుట్టుపక్కల వారిని లైక్ వాచ్మెన్ అవ్వచ్చు, తర్వాత ఇతరులు ఏవైతే పనిచేసే వాళ్ళని వారి యొక్క డిగ్నిటీ ఆఫ్ లేబర్ని ఇస్తూ ఒక మంచి యాటిట్యూడ్తో ఒక్కసారైనా హాయిగా నవ్వుతూ వాళ్ళని పలకరించండి. ఇట్స్ ఏ గివ్ ఏ గుడ్ రిలేషన్స్ అనమాట. మనకు వాళ్ళు మంచి బాండింగ్ అయితే ఇస్తాయన్నమాట. వాళ్ళతో పాటు మనకు ఒక ఫ్రెండ్స్ కూడా తయారవుతారు కొత్తగా. ఇంకా కొత్త కొత్తగా లాఫింగ్ క్లబ్స్ అనేవి కూడా వచ్చాయన్నమాట, ఇఫ్ పాసిబుల్ జాయిన్ ఇన్ ఇట్ అనమాట. ఇంత చిన్న లైఫ్లో మనం ప్రతి సిచ్యువేషన్ని హ్యాపీగా డీల్ చేస్తూ మనకంటూ కొన్ని కొన్ని జ్ఞాపకాలు ఉండాలండి. కొంచెం గుర్తు చేసుకోవడానికి అవ్వచ్చు, ఒకసారి నెమరేసుకోవడానికి అవ్వచ్చు, ఇంకొకరికి నలుగురితో పంచుకోవడానికి అవ్వచ్చు. ఒక మంచి మంచి జ్ఞాపకాలు అయితే అవసరం అన్నమాట. ఉంచుకోవాలి, ఉండాలి, తప్పకుండా అవి అవసరం అన్నమాట. అలా ఎప్పుడూ మనం ఎనర్జెటిక్గా, ఒక మంచి ఎనర్జీ వైబ్లో ఏదైనా సాధించగల ఒక యాటిట్యూడ్తో ఉంటే కనుక మనకు ప్రకృతి కూడా ఇందాలు చెప్పినట్టు సహకరిస్తుంది, మన యొక్క సక్సెస్కి అన్నమాట. సో మీరు ఎప్పుడు కూడా ఇలా ఎనర్జెటిక్గా ఉండాలని, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ ఆదిత్య తేజ సైనింగ్ ఆఫ్. సో స్మైల్ ఈజ్ ఎన్ ఆర్ట్, ట్రై టు డూ అండ్ ట్రై టు బీ ఎన్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. వర్షాలు, పార్లమెంటు సమావేశాలు రెండు చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దోవా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11:00 లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి, ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్థానీకి కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. ఆ తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించబోగా కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలతో కూడిన ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశాన్ని లేవనెత్తారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ కోరినప్పటికీ ప్రతిపక్షాల నిరసనలు కొనసాగడంతో లోక్సభ 12:00 వరకు వాయిదా పడింది. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైనా తిరిగి ఎన్నికైనా సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నీట్ పరీక్షా పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తడానికి ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం, నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను 12:00 వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వర్షాలు, పార్లమెంటు సమావేశాలు రెండూ కూడా చురుగ్గా ఫలప్రదంగా ఉంటే దేశ సంక్షేమానికి ఎంతో మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గడిచిన నెల రోజుల్లో భారతదేశం సాధించిన అంతరిక్ష విజయాలు, ఒక ప్రైవేట్ స్టార్టప్ సాధించిన ఘనత, భారతీయ పౌరుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడం వంటి విషయాలను ఆయన ప్రస్తావిస్తూ ఇవి దేశానికి ఎంతో గర్వ కారణమని చెప్పారు.
2: మాన్సూన్ హో యా మాన్సూన్ సత్ర అగర్ దోనో ప్రోయాక్టివ్ హో తో బహుత్ హీ ప్రొడక్టివ్ హోతే హై ఔర్ దోనో కో ప్రొడక్టివ్ హోతే హై తో దేశ్ కా కళ్యాణ్ హోతా హై జీవ్ మాత్ర కా కళ్యాణ్ హోతా హై సాథియో పిచ్లే ఏక్ మహీనే మే దేశ్ నే అనేక్ సిద్ధియాం ప్రాప్త్ కీ హై ఔర్ దేశ్వాసీ గర్వ్ సే భర్ జాయే ఇస్ ప్రకార్ కీ సిద్ధియోం కా సిల్సిలా చలా హై చాహే రాష్ట్రీయ హో అంతర్రాష్ట్రీయ హో ఔర్ అబ్ తో అంతరిక్ష్ భీ హో భారత్ కే లియే గర్వ్ కే పల్ రహే హై.
1: దేశంలో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని చెబుతూ ఇటీవల రాజస్థాన్లో భారీ ఆయిల్ రిఫైనరీ, దేశంలో 3వ సెమీకండక్టర్ ప్లాంట్, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్ కలిగిన గ్రీన్ హైడ్రోజన్ రైలును జాతికి అంకితం చేసినట్టు వివరించారు. ఈ విజయాలన్నీ మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, కార్మికుల ఉమ్మడి కృషితోనే సాధ్యమయ్యాయని ప్రధానమంత్రి ప్రశంసించారు.
2: पिछले दिनों राजस्थान में बहुत बड़ी ऑयल रिफाइनरी देश को समर्पित की गई, एक सेमीकंडक्टर प्लांट देश को समर्पित किया गया, ग्रीन हाइड्रोजन से चलने वाली ट्रेन, और विश्व में बहुत कम देश ऐसे हैं कि जिनके पास

0: ये सुविधा है। लेकिन भारत ने जो हाइड्रोजन ट्रेन देशवासियों को समर्पित की है वो सबसे ताकतवर इंजन वाली है।
1: మధ్యప్రదేశ్ ప్రభుత్వం సమాన పౌరస్మృతి దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భోపాల్ సమీపంలోని జగదీష్పూర్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మధ్యప్రదేశ్ మంత్రివర్గం యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ యూసీసీ చట్టం అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఏమాత్రమూ ఉల్లంఘించదని స్పష్టం చేశారు. మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ బిల్లును ఈరోజు నుండి ప్రారంభం కానున్న రాష్ట అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దావా చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె మోల్దావా అధ్యకులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్దావా పార్లమెంట్ అధ్యక్షులు ఇగోర్ గ్రోస్సుతో పాటు మోల్దావా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. దీంతోపాటు అక్కడ జరిగే బిజినెస్ ఫోరంలో ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రేపు రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాకు వెళతారు. అక్కడ ఆమె ఆ దేశ అధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు ప్రధానమంత్రి హ్రిస్టిజన్ మికోస్కీని కలుస్తారు. ఆ దేశ అసెంబ్లీలో ప్రసంగించడంతో పాటు ఇండియా నార్త్ మెసిడోనియా బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. పర్యటన చివరి దశలో గురువారం నాడు రాష్ట్రపతి రొమేనియా చేరుకుంటారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యకులు నికు సర్దాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బొలోజన్, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. తూర్పు ఐరోపా ప్రాంతంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పర్యటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, సందర్శకులపై విధించిన కొత్త 4 ఏళ్ల వీసా ఆంక్షల నిర్ణయాన్ని నిలిపివేయాలని భారతీయ డయాస్పోరా న్యాయవాద బృందం అమెరికా కాంగ్రెస్, యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ యుఎస్ సిఐఎస్లను కోరింది. ఈ కొత్త నిబంధన వల్ల విద్యార్థులు తమ కోర్సు లేదా పరిశోధనల మధ్యలోనే దేశాన్ని విడిచి వెళ్లాల్సి వస్తుందని, దీనివల్ల అమెరికా తన పరిశోధన సామర్థ్యాన్ని, ఆవిష్కరణలను ఇతర దేశాలకు చేజేతులా అప్పగించినట్టవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థులు, సందర్శకులు, జర్నలిస్టుల వీసాలకు సంబంధించి అమెరికా నిబంధనలను కఠినతరం చేసిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా వారు ఎంతకాలమైనా అమెరికాలో ఉండేందుకు అనుమతి ఉండేది. వీసా ఆందోళన కారణంగా 2025 నాటికే అంతర్జాతీయ విద్యార్థుల కొత్త అడ్మిషన్లు 17% మేర పడిపోయాయని, ఇది కరోనా మహమ్మారి తర్వాత నమోదైన అత్యంత భారీ క్షీణత అని ఎఫ్ఐఐడిఎస్ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతోపాటు ఈరోజు కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ, రాజస్థాన్, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడే వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఎక్స్ట్రా టైం 106వ నిమిషంలో స్పెయిన్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ ఫెరాన్ టెర్రోస్ అందించిన ఏకైక గోల్తో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. 2010లో మొదటిసారి ట్రోఫీని గెలిచిన స్పెయిన్కు ఇది 2వ టైటిల్ కావడం విశేషం.

0: మరోవైపు ఈ టోర్నమెంటులో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపే ప్రతిష్టాత్మక గోల్డెన్ బూట్ అవార్డును కైవసం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. విపక్షాల గందరగోళం మధ్య ఉభయ సభలు కొనసాగుతున్నాయి. రాష్టపతి ద్రౌపది ముర్ము 3 దేశాల పర్యటనలో భాగంగా ఈరోజు మోల్దవా అధ్యక్షులు మయా సాంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్స్లో స్పెయిన్ డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 12:40, ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: ఆకాశవాణి సమయం 1:10 ఇక తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. న్యాయశాఖ మంత్రి అర్జున్

రామ్ మేఘ్వాల్ ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరా ఇళ్ల నిర్మాణ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలు, తెలుగు భాష సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ప్రారంభమైన మొదటి రోజే లోక్సభ రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల కన్నుమూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. వీరితో పాటు భారత ఖతార్ సంబంధాల బలోపేతానికి, ఆధునిక ఖతార్ నిర్మాణానికి కృషి చేసిన ఆ దేశ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీకి కూడా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. మరోవైపు రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన, తిరిగి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో ఉదయం కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావించేందుకు ప్రయత్నించారు. అయితే సభలో తీవ్ర గందరగోళం, నినాదాలు చెలరేగడంతో రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం తొలి వాయిదా అనంతరం రాజ్యసభ తిరిగి సమావేశమైనప్పుడు నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో రాజ్యసభను మధ్యాహ్నం 12:30 వరకు వాయిదా వేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి పెంచడానికి, 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి న్యాయమూర్తుల సంఖ్యను 37కి పెంచాలని బిల్లులో ప్రతిపాదించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరా ఇళ్ల నిర్మాణ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజహరుద్దీన్లతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక బ్రోషర్ను మంత్రులు విడుదల చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలోని అర్హులైన అల్పాదాయ వర్గాల ప్రజలకు ఈ ఇళ్ల నిర్మాణం ద్వారా ఊరట లభిస్తుంది. అమెరికాలో నిర్వహించిన తెలుగు అమెరికా తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్లో మంత్రి సీతక్క ప్రవాస తెలంగాణను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలు, తెలుగు భాష సంస్కృతిని గర్వంగా నిలబెట్టుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. అమెరికాలో నేర్చుకున్న సాంకేతికత, నిర్వహణ నైపుణ్యాలను తెలంగాణ అభివృద్ధికి వినియోగించాలని సీతక్క కోరారు. విద్యార్థులు, పాఠశాలలు, మహిళా సంఘాలు రైతులకు తోడ్పాటందించాలని సూచించారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని, స్వయం సహాయక సంఘాలను ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలుసుకున్నారు. అసోంలో బొగ్గు గనుల రంగం అభివృద్ది, కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణ, సహజ వనరుల వినియోగం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇద్దరు చర్చించారు. రాష్ట్రంలో గనుల రంగానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, బొగ్గు గనుల రంగం పురోగతికి అవసరమైన సహకారం అందిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సంయుక్తంగా జాతీయ స్థాయి సిఏజీ ఐసీఎస్ఎస్ఆర్ రీసెర్చ్ ఆర్టికల్ పోటీ నిర్వహిస్తున్నాయి. ఆడిట్ నివేదికలు, ప్రజా ఆర్థిక అంశాలపై విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీ జరుగుతోంది. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరల్ విద్యార్థులు వ్యక్తిగతంగా ఈ పోటీలో పాల్గొనవచ్చు. దరఖాస్తులను 1 ఆగస్టు నుంచి 10 సెప్టెంబర్ వరకు ఆన్లైన్లో స్వీకరిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతి, చారిత్రక వారసత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు ఫిట్నెస్పై అవగాహన పెంచే లక్ష్యంతో గుంజేడు నుండి ఏకశిలా పార్క్ వరకు హెరిటేజ్ రన్ చేసినట్లు ములుగు జిల్లాకు చెందిన గిరిజన యువకుడు ఎన్ఐటి క్యాలిక

0: విద్యార్థి ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్ లో పాల్గొంటున్న నిఖిల్ తెలియజేశారు. ఆయన తన యాత్రను పూర్తి చేసిన అనంతరం ఏకశిలా పార్క్ లో పర్యాటక శాఖ అధికారులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. నిఖిల్ కుమార్ తన హెరిటేజ్ రన్ను ఈరోజు విజయవంతంగా పూర్తి చేశాడని పర్యాటక శాఖ అధికారులు చెప్పారు. జూలై 19వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు గుంజేడు ముసలమ్మ ఆలయం నుంచి తన రన్ ప్రారంభించి 70 కిలోమీటర్ల హెరిటేజ్ రన్ ఉదయం 10 గంటలకు హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద ముగించారు. ఈ పరుగులో భాగంగా తెలంగాణలోని ప్రముఖ చారిత్రక ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలైన గుంజేడు ముసలమ్మ ఆలయం, పాకాల సరస్సు, కొమ్మల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, 1000 స్తంభాల ఆలయాన్ని సందర్శిస్తూ ఏకశిలా పార్క్ వరకు కొనసాగించారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పోరు కొనసాగుతున్న సమయంలో సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలం అంకుష్షాపూర్ శివారు సర్వే నంబర్ 145లో రైతులతో కలిసి దుక్కి దున్ని విత్తనాలు పెట్టడంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాలున్న రైతులను కూడా ఫారెస్ట్ అధికారులు సాగు చేయకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు.
1: అంకుషాపూర్ గ్రామంలోని సర్వే నంబరు 145లో దాదాపు 150 ఎకరాలకు పట్టాలున్నాయి. ఇన్ఛార్జ్ మినిస్టరు మరియు అటవీ శాఖ మంత్రి కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. ఎక్కడైతే పోడు రైతులు వ్యవసాయం చేసుకుంటారు వారికి అండగా నిలుస్తాం.
0: రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ విభాగం తెలియజేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల హకీంపేటలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ను రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహ్రా తనిఖీలు నిర్వహించారు. హెలీప్యాడ్, విద్యాహబ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మొత్తం 9 బ్లాక్లో బ్యారికేడ్లు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1924 జూలై 20వ తేదీన ప్యారిస్లో అంతర్జాతీయ చదరంగం సమాఖ్య ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని యునెస్కో ప్రతిపాదన మేరకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. గుప్తుల కాలంలో భారతదేశంలో చతురంగ పేరుతో పుట్టిన ఈ ఆట క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన మేధో క్రీడగా మారింది. ప్రజల్లో చెస్ ఆడేలా ప్రోత్సహించడం, ఏకాగ్రత, తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో దోస్త్ 26 స్పెషల్ ఫేజ్ ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఆర్ శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు. కళాశాలలో పలు కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 18 పీఎం శ్రీ పాఠశాలలకు 50% నిర్వహణ నిధులు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానంద చారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 18 పాఠశాలలకు 7,75,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 200 లోపు విద్యార్థులు కలిగిన పాఠశాలకు 37,500 రూపాయలు, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు 50,000 రూపాయలు చొప్పున నిధులు మంజూరయ్యాయి. వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంలు, ఇతర నీటి సంరక్షణ పనులను సమర్థవంతంగా చేపట్టాలని ఆదేశించారు. 18వ ఆర్థిక సంఘ నిధులను తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు, సిబ్బంది వేతనాలకు మళ్లించిందంటూ ఒక దినపత్రికలో వచ్చిన వార్తలో వాస్తవం లేదని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం వీధి దీపాల విద్యుత్ బిల్లుల చెల్లింపు గ్రామ పంచాయతీల చట్టబద్ద బాధ్యతేనని తెలియజేసింది. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ అధికారుల నిత్యం అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీగీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. శిష్యాలు మరొకసారి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. లోక్సభలో ఈరోజు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ ప్రధాన పట్టణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ పరిధిలో పేద దిగువ మధ్యతరగతి ప్రజల కోసం ఇందిర మేళ్ల నిర్మాణ పథకం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచంలో ఎక్కడున్నా తెలంగాణ మూలాలను నిలబెట్టుకోవాలని గ్రామీణాభివృద్ది సీతక్క ప్రవాస తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:20.

0: ఈనాటి వనితాలోకం మహిళల కార్యక్రమంలో వెలవెలపోయిన స్నేహం శ్రీమతి దేవులపల్లి పద్మజ గారి కథానిక వింటారు.
1: నమస్తే, నా పేరు డాక్టర్ దేవులపల్లి పద్మజ. శీర్షిక వెలవెలపోయిన స్నేహం. చేతిలోని పేపర్ విసిరిగా సోఫాలోకి విసిరేసి బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు కామేశ్వరరావు. గంటలు గడుస్తున్నాయి. అస్థిమతంగా సోకాళ్ళు కాముడు అటు ఇటు దొర్లుతూ అక్కసును ఎవరి మీద చూపించాలో తెలియక తలబద్దలు కొట్టుకుంటున్నాడు. హాలులో టీవీ ముందు కూర్చుని ఒకదాని తర్వాత ఒకటి సీరియల్ ప్రవాహంలో కొట్టుకుపోతోంది వసంత. రోజు సాయంత్రం 7 గంటలకే ఇల్లు చేరే కాముడు రాలేదేమిటని సీరియల్ మధ్యలో యాడ్స్ వచ్చినప్పుడు ఒకసారి అనుకుని మళ్లీ వాటిలో మునిగిపోతోంది. సీరియల్కి మధ్యలో ఒకసారి కుక్కర్ పెడుతోంది స్టవ్ మీద, పొద్దున్నే చేసిన సాంబార్ వెచ్చబెడుతోంది ఇంకోసారి, నిన్న ఎక్కువ చేసి ఉంచిన చట్నీ ఫ్రిడ్జ్ లోంచి తీసి టేబుల్ మీదకి చేరుస్తోంది మరోసారి. పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నారు. రాత్రి 10:30 గంటలకు బస్సులో దిగుతారు. ఆ సమయంలో ప్లేట్లో ఏముందో ఏం లేదో ఏమీ తెలియదు వాళ్ళకి. అందుకే ఏదో ఒకటి తనే కలిపేసి నోట్లో పెట్టేస్తుంది. కూతురు 10వ తరగతి, కొడుకు 6వ తరగతి చదువుతున్నారు. వాళ్ళకి తినే వాటి మీద ఆటల మీద అంత అవగాహన లేదు. వాళ్ల దైనందిన జీవితం పొద్దు గడవక ముందే స్కూల్లో ప్రారంభమై రాత్రి పడుకునే సమయానికి పూర్తవుతుంది. పాపం సూర్యుడిని ఏ కొద్ది రోజులో మాత్రమే చూస్తారు. భోజనం చేస్తూ డాడీ భోజనం చేశారా మమ్మీ అంటూ అడిగాడు తల్లిని. బెడ్రూమ్ లో నుంచి అన్నీ వింటున్నాడు కాముడు. 10 ఏళ్ల కొడుకుకి ఉన్న జ్ఞానం కూడా లేదు. ఒకదాని తర్వాత ఒకటి టీవీ కార్యక్రమాలు చూస్తూ తనను పట్టించుకోవటం లేదు. ప్రతి ఇల్లాలు ఇలాగే ఉంటుందా? సాధారణంగా తనకి భార్య మీద కోపం రాదు, కానీ ఈ రోజు అది కూడా వచ్చేస్తోంది. భార్య వసంత ఏం చెబుతుందా అని అలర్ట్ అయి వింటున్నాడు. సాయంత్రం నుండి మీ డాడీ కోసం ఎదురు చూస్తున్నాను. ఆఫీస్లో లేట్ అయి ఉంటుంది, ఫోన్ చేసి చెప్పవచ్చు కదా లేట్ అవుతుందని పిల్లవాడికి చెప్తోంది. ఎంత దారుణం, పక్క గదిలో తాను 4 గంటల నుండి మైండ్ పాడై ఏడుస్తుంటే తనే చెయ్యొచ్చు కదా. ఫోను, ఇంట్లో ఒక సెల్ ఫోను ఒక ల్యాండ్ ఫోను ఉన్నాయి. తను చేయకుండా నింద తనపైనే వేస్తోంది. నా రోజు బాగాలేదు అంతే. త్వరగా ఇంటికి పోయి తన మనసును పాడు చేసిన సన్నివేశం వసంతకి చెప్పి రిలీఫ్ పొందవచ్చని త్వరగా ఇంటికి వచ్చేశాడు. క్లిష్ట సమస్య సమయాలలో మంచి సలహా ఇచ్చి ఊరట కలిగించి పాడైన మనసుని ఇట్టే రిపేర్ చేస్తుందని ఆఫీసులో పర్మిషన్ తీసుకుని ఇల్లు చేరుకున్నాడు. ఓ జాతీయ బ్యాంకులో గ్రేడ్ 1 ఆఫీసర్గా కామేశ్వరరావు పనిచేస్తున్నాడు. మంచి భర్తగా భార్య దగ్గర, భార్య తరపు బంధువుల దగ్గర పేరు తెచ్చుకున్నాడు. పిల్లలు కూడా తండ్రికి బాగా చేరిగా ముచ్చటైన సంసారం తనది. చిన్నతనం నుంచి మంచి కొడుకుగా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఫైల్ అంతా సర్టిఫికెట్లతో నింపేశాడు. ఉత్తమ స్నేహితుడిగా కూడా పేరు వచ్చిందనుకున్నాడు, కానీ అది భ్రమ అని గతంలో జరిగిన సంఘటన తాలూకు నీడను ఈ రోజు చూసి భయపడుతున్నాడు. అదేంటంటే కామేశ్వరరావుకి పెళ్లైన 4 సంవత్సరాల తర్వాత బాల్య స్నేహితుడు, కళాశాల వరకు చదువుకున్నవాడు, మంచి చెడ్డ కలిసి పంచుకున్న ఆప్తమిత్రుడు శంకరం ప్రేమ వ్యవహారం పెళ్లిదాకా దారితీసింది. కానీ అతనికి ఉద్యోగం లేదు. ఈ విషయమై రోజు తన దగ్గర బాధపడుతుంటే తన పలుకుబడే అంతా ఉపయోగించి ఓ పెద్ద కంపెనీలో టెలెక్స్ ఆపరేటర్గా వేయించాడు. ఆ ఉద్యోగం చేస్తుండగా పెళ్లికి ఒత్తిడి చేసింది అతని ప్రేయసి కమల. ఏదో సర్ది చెప్పి వాయిదా వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. దానితో అతను ఊరి చివరన ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ఓ 25 మంది మిత్రుల మధ్య పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కామేశ్వరరావుకి చెప్పాడు. కాము, కమల తొందర పెడుతోంది పెళ్లికి. నా దగ్గర పుస్తలు చేయించడానికి కూడా స్తోమత లేదు. ఓ 6 నెలల వరకు ఓపిక పట్టమంటే ఆమె ససేమిరా అంటోంది అని శంకరం తన వద్ద గోడు వెళ్ళగక్కున్నాడు. కామేశ్వరరావే తన బ్యాంక్ అకౌంట్లో కనీస నిల్వ ఉంచి 3,200 రూపాయలు తీసి అతనికి ఇచ్చాడు. దానితో శంకరం పెళ్లి సాధారణ ప్రేమ పెళ్లి మాదిరిగానే జరిగింది. ఇందులో పెద్దగా చెప్పుకునే విశేషం ఏమీ లేదు. కానీ ప్రత్యక్షంగా సహాయం చేసిన కామేశ్వరరావును మాత్రం పిలవలేదు. సరికదా, రావద్దని కూడా సవినయంగా చెప్పాడు. ఎందుకు రావద్దన్నాడో, బుద్ధిగా మానేయచ్చు కదా. కాముడు అలా చేయలేదు.

ఆఫీస్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఉన్నాయని భార్యకి అబద్ధం చెప్పి సర్దార్ జీలా తయారై పెళ్లికి వెళ్ళి వారికంటే ముందే హనుమానగుడికి చేరుకున్నాడు. దేవుడు, పెళ్లివారు అందరూ కనిపించే విధంగా కూర్చోవటానికి స్థలం ఎన్నుకుని కూర్చున్నాడు. ఓ పావుగంట తర్వాత ఓ మెట్టాడోరు వ్యాన్లో శంకరము, కమల కొంతమంది దిగారు. తనని చూసిన శంకరం గాడు గుర్తుపట్టలేదు. తనని తనే శభాషని భుజం తడుచుకున్నాడు కాముడు. పెళ్లి జరిగిపోయింది. పెళ్లి జరిగిన కొన్ని రోజులకి శంకరాని ఫోన్ చేశాడు కాముడు. చాలా బిజీగా ఉన్నాను, మరొకసారి చెయ్యి అని ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఫోన్ చేస్తే శంకరం మలేషియాలో అఫీషియల్ టూర్ మీద వెళ్లారని ఆపరేటర్ చెప్పాడు. ఇలా 2-3 సార్లు ప్రయత్నించాక శంకరం గురించి అడగటం అనుకున్నాడు. ఇది జరిగిన ఇన్నేళ్లకి బెంజికా పక్కనే భార్యాభర్తలను చూశాడు. ఇద్దరు షాపింగ్ చేసుకుని వెళ్తున్నట్టుగా చేతిలో బ్యాగులు సూచిస్తున్నాయి. ఆ కారులో వాళ్ళు వెళ్లిన పావుగంట వరకు అటే చూస్తూ ఉండిపోయాడు కాముడు. ఇన్నేళ్ళు తను ఎప్పుడూ గుర్తుకురాలేదా? ఒక్కసారి కూడా తనను తలుచుకోలేదా? అసలు జీవితం ఎలా గడుస్తుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనసులో మెదులుతున్నాయి. మరొక 10 రోజుల తర్వాత మనసు ఆగక బెంజ్ కంపెనీ డీలర్కు ఫోన్ చేసి కారు నెంబర్ చెప్పి వివరాలు తెలుసుకున్నాడు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్గా ఈ మధ్య తిరిగి హైదరాబాద్లో చేస్తున్నాడని తెలిసింది. కానీ కారు కమల పేరు మీద కొన్నాడు. మరొక 3 రోజుల తర్వాత ఎలాగో కష్టపడి శంకరం ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు కారు లేదు. గేటు దగ్గర సెక్యూరిటీ తన వివరాలు అడిగి లోపలికి వెళ్ళటానికి గేటు తెరిచాడు. లోపలికి వెళ్ళి అటు ఇటు చూస్తున్నాడు. పెద్ద భవంతి, సంపూర్ణ సౌకర్యాల హరివిల్లులా అందంగా ఉంది. 15 సంవత్సరాల అమ్మాయి సుకుమారంగా ఇంటి అద్దాలు శుభ్రపరుస్తోంది. ఆమెను పిలిచి శంకరం గురించి అడిగాడు. ఆమె శంకరం లేడని, మేడం గారిని పిలుచుకుని వస్తానని చెప్పి సోఫాలో కూర్చోమంది. 2 నిమిషాల తర్వాత కమల మహాలక్ష్మిలా దగదగలాడుతూ బయటికి వచ్చి ఎవరా అన్నట్లు చూస్తోంది. నమస్తే, నేను శంకర్రావు బాల్యమిత్రుడను అని ఆమె మొహంలోకి చూస్తున్నాడు. ఆమె గుర్తు చేసుకుంటూ, రామారావు గారు కదూ అంది. అవునన్నట్లుగా తలుపేశాడు. క్షేమ సమాచారాలు అన్నీ అయ్యాక, మా బ్యాచ్లో కామేశ్వరరావు అనే అతను బ్యాంకులో పనిచేస్తూ ఉండేవాడు, అతను మీకు తెలుసా అని అడిగాడు. ఆమె వెంటనే, బాగా తెలుసండి, అతనిని చూడలేదు కానీ అతని వలనే మేము ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాము. మా పెళ్లికి కూడా అతనే సహాయం చేసి పెళ్లి జరిపించాడు. అతను మాత్రం పెళ్లికి రాలేదు. నేను తరచుగా అతని గురించి మా వారిని అడుగుతూ ఉండేదాన్ని, ఎందుకంటే నా దృష్టిలో అతను భగవంతుడితో సమానం. మేము చాలా కాలం ఇతర దేశాల్లో ఉండటం వల్ల అతని వివరాలు తెలియలేదు. ఈ మధ్య మా వారు చెప్పారు అతను ఇక లేడని అంటూ కళ్ళుదుర్చుకుంటూ చెప్పింది. ఆమెలో మాత్రం మార్పు రాలేదనుకున్నాడు. సరే, బాధపడకండి అని మాట మార్చేశాడు. మనసులో తను శంకరానికి ఇచ్చిన స్థానం ఏమిటి? వాడు తనని ఈ భూమి మీదే లేని వ్యక్తిగా చేశాడు. ఇదేనా స్నేహం విలువ? డబ్బు ముందు తల్లి, తండ్రి, స్నేహితులు ఎవరూ సమానం కాలేరు. అవసరం ఉంటే మాత్రం అందరూ గుర్తుకు వస్తారు. అది డబ్బు తోడుగా లేనప్పుడు మాత్రమే సుమా. డబ్బు అవసరాలకు మించి తోడుగా ఉంటే స్నేహం, కృతజ్ఞత, అనుబంధం, మమతలు ఇలాంటి వాటికి స్థానం లేదు. నేను శంకరం నుండి ఏమి ఆశించాను? అతను బాగుంటే చాలనుకున్నాను. అవసరానికి మించి ప్రాధాన్యత ఎవరికీ ఇవ్వకూడదని తన భార్య వసంత చెప్తూనే ఉంటుంది. తను ఆమె మాట ఎప్పుడూ వినలేదు. తనకంటే ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నాడు కాబట్టి తను ఎప్పుడైనా అతని సహాయం ఆశిస్తానని అనుకున్నాడో ఏమో, లేక చిన్నప్పటి నుంచి ఇలాంటి కుత్సితమైన ఆలోచనలు ఉండేవేమో. తను కూడా తిరుగుతూ తను ఇచ్చిన పుస్తకాలు, బట్టలు వాడుకుంటూ జాగ్రత్తగా తన అవసరాలు గడుపుకున్నాడు. వెర్రివాడిలా తనే అదంతా స్నేహం అని అనుకున్నాడు. ఒకసారి నాన్న చెప్పులు కొనుక్కోమని 100 రూపాయలు ఇస్తే షాపుకు వెళ్ళి పక్కనే ఉన్న శంకరానికి చెప్పులు లేవని గుర్తించి ఆ 100 రూపాయలతోనే 2 జతల హవాయి చెప్పులు కొన్నాడు. ఇంటికి వచ్చాక వాటితో, కాలేజీకి ఎలా వెళ్తావో బాగా లేవని అమ్మ తిట్టింది. అదుపు లేని స్వార్థానికి స్నేహం అనే పూత వేసుకుని కాలం గడుపుకుంటూ భవిష్యత్తుకు పునాదులు వేసుకునేవాడని ఇప్పుడే అర్థమైంది. గతంలోకి వెడితే ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో. నా మనసు గతంలోకి వెళ్ళలేక, వర్తమానంలోకి రాలేక గింజుకుంటుంటే రమేష్ బెడ్రూంలోకి వచ్చి లైట్ వేశాడు. అంతే గట్టిగా అరిచాడు, అమ్మా డాడీ పడుకున్నారు, ఇక్కడే ఉన్నారు అని. వెంటనే వసంత గదిలోకి వచ్చి, ఎప్పుడు వచ్చారు, ఎంతసేపు అయింది, అలా దొంగ పెళ్లిలా పడుకోకపోతే వచ్చి భోజనం చేయొచ్చు కదా అంటూ కుదిపింది. తను ఏమైనా నిద్రపోతున్నాడా? వెంటనే లేచాడు. విసురుగా లేచి విసుక్కుని అటు తిరిగి పడుకున్నాడు. పిల్లల్ని పడుకోమని చెప్పి కాముడి దగ్గరికి వచ్చింది వసంత. కాస్త నెమ్మదిగా, ఏమైందండి, ఒంట్లో బాగాలేదా, ఎందుకు అలా ఉన్నారు అంటూ ఒంటి మీద చెయ్యి వేసింది. జ్వరం లేదు అంది. ఎలా ఉండమంటావు? ఏదో మనసు బాగాలేక ఇంటికి వస్తే పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు. 7 గంటలకి వచ్చాను, ఇప్పుడు 11 గంటలైంది. నాలాగే ఎవరైనా వచ్చి ఇల్లు దోచుకుపోయినా అంతే కదా, పరిసరాలు గమనించుకోవడం లాంటివి ఏమీ లేవా అంటూ వాడిగా వేడిగా మాట్లాడేస్తున్నాడు. వసంత గమనించింది. మనసు తీవ్రంగా గాయపడిందని తెలుసుకుంది. రండి, ముందు భోజనం చెద్దరుగాని అంది. వద్దన్నాడు. విసిగించకుండా తనే వెళ్ళి ప్లేట్లో అన్నీ సర్ది భర్త దగ్గరికి తెచ్చింది. బ్యాంకులో ఏమైనా సమస్య వచ్చిందా, ఏం జరిగింది, నాకు చెప్తూ ఉంటే నేను వింటూ మీకు భోజనం పెట్టేస్తాను అంటూ లాలించి భర్తకి భోజనం
భోజనం తినిపించింది.

కాసేపు వార్తలు అవి చూసి భోజనం చేసిన తర్వాత హాయిగా పడుకున్నాడు. మొన్నాడు మధ్యాహ్నం వసంత టెలిఫోన్ డైరెక్టరీలో పేర్లన్నీ వెతికింది, నంబర్ దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత ఓసారి భర్తతో స్కూటర్ మీద వెళుతూ ఉంటే శంకరం ఇల్లు ఇదే అని భర్త చూపించాడు. ఆ సమయంలో ఇంటి నంబర్ గుర్తుపెట్టుకుంది. ఇంటికి వచ్చి ఇంటి నంబర్తో ఫోన్ నెంబర్ వెతికితే దొరికింది. దొరికితే సరే కాకపోతే నష్టం లేదు కదా అనుకుంటూ ప్రయత్నించింది. 2-3 సార్లు ప్రయత్నించాక ఒక ఆమె ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో వసంత. హలో అంది కమల. కమల గారేనా అండి అంది. అవును కమల, సమాధానం. రేపు కైలాస్ గారు నోము ఉంది, వాయనం తీసుకుందరు కానీ రండి అంది వసంత. కమల సరేనంది. ఇంతకీ మీరు ఎవరండి అని అడిగింది. నేను వసంత లక్ష్మి, మర్చిపోయారా అంది. నేను మర్చిపోయినా ఎవరబ్బా అని 2 నిమిషాలు ఆలోచించింది, గుర్తుకు రాలేదు. ఇంతకీ మీ వారు స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ప్రసాదరావు గారేనా అని వసంత అడిగింది. కావాలనే స్నేహం పెంచుకోవడానికే ఆ మాటలు కలిపింది. కాదండి, శివశంకర్ అని మా వారు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో CEOగా ఈ మధ్యనే విదేశాల నుండి వచ్చారు అంది. చాలా దేశాలు తిరిగి ఇక్కడ సెటిల్ అవుదామని వచ్చేసాం. సరే, ఎవరైనా ముత్తైదువు పసుపు కుంకుమ తీసుకోమని అడిగితే కాదనకుండా వస్తాం కదా, వస్తాను అడ్రస్ చెప్పింది. మరీ రమణమని చెప్పి వసంత అందరినీ పిలిచి నోముకి కావాల్సిన సిద్ధం చేసుకుంది. ఇల్లు శుభ్రం చేసుకుని పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంది. ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళాక మనం ఇద్దరు అమ్మవారి గుడికి వెళ్ళాలి. దానిలో మా చెల్లెలు మరదలు ఇద్దరినీ తీసుకురావాలి. రేపు కారులో పెడదాం అంది. కుటుంబం అంతా కలిసి పెడితేనే కారు వాడతారు. వారానికి ఒకసారే 2 సార్లు కారు రోడ్డు ఎక్కుతుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు తనకు తెలిసిన 2 ముత్తైదువులకు చేయవలసినవి చెప్పింది. తాము నోము సమయంలో మాట్లాడకూడదు కాబట్టి సరిగ్గా అందరూ వచ్చి సక్రమంగా నోము పూర్తయింది అనుకునే సమయంలో కమల ఫోన్ చేసింది. చెల్లెలికి ఇచ్చి మాట్లాడు. కమల అడ్రస్ మరోమారు చెప్పి ఇంటికి పిలిచింది. ఆమెకి కూడా పసుపు కుంకుమలు ఇచ్చేసి హారతి ఇచ్చాక ఇంకా మాట్లాడవచ్చు అంది చెల్లెలు వయసైంది. మాతో కలిసి భోజనం చేయమని కమలను బలవంత చేసింది వసంత. అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశాక చెల్లెలు మరదలు వెళ్ళిపోయారు. ఇద్దరు ఆడవాళ్లు ఎంత తక్కువ పరిచయస్తులైనా కబుర్లతో ఎంత దూరమైనా ప్రయాణించగలరు. కావాలనే వసంత కమలని బెడ్రూంలో కూర్చోపెట్టి పాత ఆల్బమ్స్, వాళ్ల పెళ్లి ఫోటోలు చూపించింది. తన భర్త, అతని అలవాట్లు, వ్యక్తిత్వం అన్నీ చెప్పింది. స్నేహానికి తన భర్త ఇచ్చే విలువల గురించి కూడా చెప్పింది. ఎవరైనా మోసం చేస్తే అతను పడే ఆవేదన గురించి కూడా చెప్పింది. ఆమెకు అనుమానం రాకుండా మధ్యలో తన స్నేహితుల గురించి కూడా చెప్పింది. ఫోటోలు చూస్తున్నప్పుడు కమల ముఖంలో రంగులు మారటం గమనించింది. ఎందుకంటే ఆ ఫోటోలలో తన భర్త ఫోటో కూడా ఉంది. మరికొంతసేపు కబుర్లు చెప్పాక కమల వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. ఇంటికి వెళ్తున్న కమల మనసు అల్లకల్లోలమైంది. ఎందుకు బ్రతుకున్న మనిషిని చనిపోయాడని తన భర్త చెప్పాడు? తన దగ్గర నిజం దాచాల్సిన అవసరం ఏముంది? మనిషికి కాకుండా డబ్బుకైనా విలువ. తనకు తెలిసినంత వరకు కామేశ్వరరావు దగ్గర చిన్నప్పటి నుంచి చాలా తీసుకున్నాడు. అతనికి ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు. తన భర్త కృతజ్ఞత లేని మరమనిష. బ్రతకటానికి డబ్బు అవసరమే. అవసరానికి మించిన డబ్బు అహంకారాన్ని పెంచుతుంది. అందువలన ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలని అనిపించదు. కామేశ్వరరావుకు నిస్వార్థంగా స్నేహధర్మాన్ని నిర్వర్తించాడు. తనకున్న దాంట్లోనే మరొకరికి తృప్తినిచ్చేలా భాగం పంచాడు. పుట్టుకతోనే ఎవరు మంచివాళ్ళుగానో చెడ్డవాళ్ళుగానో ఉండరు. పెరిగిన వాతావరణం, ఆర్థిక పరిస్థితులు, అవసరాలు ఇవన్నీ మనిషిలో వచ్చే మార్పులను నిర్దేశిస్తాయి. ఎలాగోలాగా తనకు అన్ని అమరిపోతే చాలు అనుకునే శివశంకరం. పరిస్థితికి తగినట్లుగా సమన్వయం చేసుకునే సున్నితమైన వ్యక్తిత్వంలో కామేశ్వరరావు మధ్య ఉన్నది. బాల్యం నుంచి స్నేహం అనుకున్నాడు కాముడు, అవసరాలు తీర్చుకున్నాడు శంకరం. ఇంటికి చేరిన తర్వాత కమల తన ఇంట్లో ఉన్న పాత ఫోటోలను చూసింది. భర్త పక్కన కామేశ్వరరావు ఉన్న ఫోటోలు చూసింది. అవి వాళ్ళు ఇంటర్ నుండి డిగ్రీ వరకు చదువుకున్న రోజుల నాటి ఫోటోలు. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడు శంకరం. జరిగినది ఏది భర్తకు చెప్పలేదు. భోజనాలు చేస్తుండగా చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చాడంట, మీకు తెలుసా? పేపర్లో వచ్చింది అంది. నీ మొహం, అలా ఎప్పటికీ జరగదు. రేటింగ్స్ కోసం పేపర్లోనూ టీవీలోనూ అలా చూపిస్తారంతే అని తేలికగా కొట్టిపారేశాడు. మనం ఎవరైనా ఇవ్వవలసింది మర్చిపోతే తిరిగి తీసుకోవటానికి అలా వస్తారని విన్నాను అంది. మరో 2 రోజులు పోయాక భర్త వచ్చేసరికి భయపడిపోతున్నట్టు నటిస్తూ, మీకు బాగా తెలిసిన వాడినంటూ ఓ 20 సంవత్సరాల వ్యక్తి వచ్చి ఇల్లంతా గలాటా చేసి వెళ్ళాడు. 20 ఏళ్ళు ఉండే నాకు కావలసిన వాళ్ళు ఎవరూ లేరన్నాడు శంకరం. అయినా సెక్యూరిటీ ఏం చేస్తున్నాడు? సరేలే, నాకు తెలిసిన పోలీసు ఉన్నాడు, అతనికి చెప్తానులే. అతను ఎలా ఉంటాడు గుర్తులు చెప్పు అన్నాడు. అతను సన్నగా తెల్లగా ఉంగరాల జుట్టుతో ఉన్నాడు, మీకు బాగా పరిచయం ఉన్నట్లు చాలా విషయాలు చెప్పాడు అన్నట్టు అతని కాళ్ళు నాకు కనబడలేదు అంది. అతను వెంకలాంగుడా అని అడిగాడు. కాదండి, అతను ఆత్మలాగా ఉన్నాడు. ఎందుకంటే ఆత్మలకి కాళ్ళు ఉండవు కదా అంది. ఒక్కసారి విసుగ్గా కమలకేసి చూశాడు శంకరం. హా, ఏంటి ఆత్మ? ఆత్మలు కనబడవు, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. సరే, మెడలో ముందు సూత్రాలు కట్టుకో అన్నాడు. మరో వారానికి మళ్ళీ ఇలాగే భయపడిపోతూ నిద్రలో అదిగో ఆత్మ అంటూ అర్ధరాత్రి లేచి గొడవ చేసింది. 2 గంటలకి వరకు ఇలా చేసి పడుకుంది. తెల్లారాక ఇల్లు సర్దుతుంటే ఇంకా శంకరం ఇంట్లోనే ఉన్నాడు, మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడటండి అంది. అతను పట్టించుకోలేదు. కాస్త మోతాదు పెంచాలనుకుని మరో రోజు రాత్రి నిద్రలో అంటున్నట్లుగా, ఎరా శంకరం.

నన్ను మర్చిపోయేవా? ఒకే కంచంలో తిన్న చిన్ననాటి రోజులు, నా నోట్స్లతో చదువుకుని ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవాడివి, నన్నే మర్చిపోయేవా? నీకు దారి లేక ఆత్మహత్య చేసుకుంటుంటే కాపాడిన వాడిని నన్నే మర్చిపోయేవా? అంటూ వీరంగం ఆడింది. ఈ వరుస చూసిన తర్వాత వసంతను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు శంకరం. డాక్టర్తో మాట్లాడి ఒకరోజు తనని తీసుకెళ్లాడు. డాక్టరు అతను చెప్పినవన్నీ విన్న తర్వాత ఆమెతో కొంచెం మాట్లాడాలి అంటూ కౌన్సిలింగ్ రూమ్లోకి తీసుకెళ్ళింది. అక్కడ డాక్టర్తో తనకి ఏమీ జబ్బు లేదని, తన భర్తకి పట్టిన డబ్బు పిచ్చి వదిలించాలని, దానితో అతను అందరికీ దూరమైపోతున్నాడని చెప్పింది. అతనికి మనుషుల విలువ తెలిసేందుకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నానని చెప్పింది. దయచేసి సహకరించమని డాక్టర్ని కోరింది. బయటకు వచ్చిన డాక్టరు, ఇప్పుడు మందులు ఎక్కువగా వాడితే రియాక్షన్ వస్తుంది, మరి కొంతకాలం వేచి చూద్దాము, ఏదో భ్రమలో ఉంది, ఓ నెల రోజులు పోయిన తర్వాత తీసుకురండి అని చెప్పింది. వెనక్కి వచ్చేసారు. ఓ రోజు సాయంత్రం శంకరం ఇంటికి వచ్చేసరికి ఒక ఫోటో అతనికి చూపించి, ఇదిగో ఇతనేనండి మన ఇంటికి వచ్చింది అంటూ కామెడీ ఫోటో చూపించింది. ఫోటో చూసి ఉలిక్కిపడ్డాడు. తను తాత్కాలికంగా కమల దగ్గర తప్పించుకోవడానికి ఏదో అబద్ధం చెప్పాడు చనిపోయాడని. నిజంగా ఇలా జరిగిందా? ఈ ఆత్మల గోళం ఏమిటి? డాక్టర్ కొంతకాలం ఆగమంటోంది. ఒకవేళ నిజమే అయితే తన ఇంట్లో లేని సమయంలో ఎందుకు గొడవ చేస్తోంది? ఇలా అతను పూర్వాపరాలు ఆలోచించడం మొదలుపెట్టి చాలా సన్నిహితుడు తన హితుడు కామేశ్వరరావు. తన కోసం చేసిన అనేక సహాయాల వలనే తను ఈనాడు ఇలా నిలదొక్కున్న మాట వాస్తవం. కానీ అతను చేశాడని అలాంటివన్నీ తను మరొకరికి చేయటం తన అభిమతం కాదు. స్నేహం, త్యాగం, అనుబంధం అనే మాటలు తను నమ్మడు. తను కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు. అతను సహాయం చేసిన మాట వాస్తవమే అయితే ఇంతటి వాడిని అతనే చేశాడంటే మాత్రం ఒప్పుకోడు. తన తెలివితేటలతో శ్రమపడి ఎంసీఏ చేసి కంపెనీలో అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. సరే, అవన్నీ ఇప్పుడు ఎందుకు కానీ ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కమల ఆరోగ్యం సన్నగిల్లుతోంది. పిల్లలు భయపడుతుంది. ఇంతటి మంచి స్థితిలో ఉండి ఏమీ చేయలేకపోతున్నాడు. తనే డాక్టర్ వద్దకు వెళ్ళి అన్ని విషయాలు చెబితే మంచిదని నిర్ణయించుకుని ఆమె వద్దకు వెళ్ళి తన అనుభవాలు, కమల విషయం అన్నీ చెప్పాడు. దీనికి పరిష్కారం ఒకటే, అతని గురించి వాకప్ చేయండి. నిజంగా అతను బతికి ఉన్నట్లయితే అతన్ని తీసుకువచ్చి వసంతకి చూపిస్తే గుణం కనిపించే అవకాశం ఉంది అంది డాక్టర్. అంతేకాకుండా ఆమె వాస్తవంలోకి వస్తుంది, నిజం తెలుసుకుంటుంది అని చెప్పింది. ప్రతిసారి వసంత మీ స్నేహితుడు కామేశ్వరరావు గారు కనిపించారా? అతని వల్లే మనం పెళ్లి చేసుకున్నాము, అతని వల్లే మీకు మంచి ఉద్యోగం వచ్చింది, ఒకసారి కలుద్దాము అని విదేశాల నుండి వచ్చినప్పటి నుంచి చాలా గొడవ చేసింది. గతం తాలూకు చేదునీడల వెంట నడవటం శంకరానికి ఇష్టం లేదు. బెంజ్ రేంజ్లోనే తను ముందుకు వెళ్లాలని అనుకున్నాడు. ఈ పాటి కామేశ్వరరావు రీజనల్ మేనేజర్ అయ్యి ఉంటుంది, చనిపోయాడని చెప్పి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో వెంటనే తెలుసుకోవాలి. వెంటనే తయారే ఆఫీస్కి వెళ్ళి తన అసిస్టెంట్ని పిలిచి కామేశ్వరరావు వివరాలు ఇచ్చి వాకప్ చేయమన్నాడు. అతను మరునాడు సాయంత్రానికి కొంత వివరాలు సేకరించాడు. సార్, ఆయన హైదరాబాద్ సరిహద్దుల్లోనే రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు రాజమండ్రి నల్గొండలో కూడా చేశారు. బ్యాంక్ ఫోన్ నెంబర్లు తెచ్చాను అన్నాడు. వివరాలు విన్న శంకర ఎంతో రిలీవ్ పొందాడు. నేను ఎంతో అదృష్టవంతుడిని, వివరాలు తొందరగా తెలిసాయి. బ్యాంకుకు ఫోన్ చేసి మేనేజర్తో మాట్లాడాలి అన్నాడు. మీటింగ్లో ఉన్నారు, కాసేపటి తర్వాత ఫోన్ చేయండి అని ఫోన్ పెట్టేశారు. మరో గంట తర్వాత ఫోన్ చేస్తే సీట్లో లేరు అని సమాధానం వచ్చింది. ఇంకోసారి చేస్తే భోజనం చేస్తున్నారని సమాధానం. కావాలనే ఇలా చెప్తున్నారా? అలా చెప్పడానికి తను ఎవరో తెలియదు కదా. అలా చెప్పిందిరాని కామేశ్వరరావు కూడా అలాంటి వాడు కాదు. ఇలా కాదనుకుని తనే స్వయంగా బ్యాంకుకి వెళ్ళాడు. అతను బయటికి వెళ్ళాడని తెలిసింది. మనసులు దూరమైతే మనుషులు ఎలా ఆడుకుంటారో విధి నిర్ణయిస్తుంది. మరుసటి రోజు ఉదయమే బ్యాంకుకు వెళ్ళి అతనిని కలవాలని పిఏకి చెప్పి తర్వాత రూమ్లోకి వెళ్ళాడు. ఒరే కాముడు అన్నాడు. ప్లీజ్ మిస్టర్ కామేశ్వరరావు అని పిలవండి, కూర్చోండి, మీకు ఏమి కావాలి అన్నాడు. కంగు తిన్న శంకరం 15 సంవత్సరాలు అయింది కదా గుర్తుపట్టలేదేమో అని అనుకున్నాడు. నా పేరు శంకరం, నేను సీఈఓగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను, ఈ మధ్య విదేశాల నుండి తిరిగి వచ్చాను. మీకు ఏమి కావాలి అన్నాడు కామేశ్వరరావు. నా స్నేహితుడు కామేశ్వరరావు ఇక్కడే మేనేజర్గా పనిచేస్తున్నాడు, అతన్ని కలవటానికి వచ్చాను అన్నాడు. అతను మీరే కదా, మీకు వీలైతే ఒకసారి మా ఇంటికి రాగలరా అన్నాడు. కారణం అని అడిగాడు కాముడు. నేను మీ స్నేహితుడు అవునో కాదో నాకు తెలీదు, నేను ఒక్కడినే ఇక్కడ కామేశ్వరరావును అన్నాడు. తన దారిలోకి వస్తున్నాడు అనుకుని మనసులో సంతోషపడ్డాడు. సాయంత్రం బ్యాంక్ అయిన తర్వాత వస్తానని అయిష్టంగానే ఒప్పుకున్నాడు. అప్పటికి మీరు రండి అన్నాడు. అంతరం పెరిగి నీవు కాస్త మీరు అయింది, ఆంతర్యం మారితే అవనిలో అన్నీ మారుతాయి. సాయంత్రం 7 గంటలకు కుదరలేదు పని ఒత్తిడిలో, అవసరం కదా అంతవరకు అక్కడే వేచి ఉన్నాడు శంకరం. తర్వాత కారులో ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యంలో అంతా మౌనమే. నేను శంకరానే అని చెప్పినా స్పందించలేనంతగా మారిపోయాడు అని అనుకున్నాడు శంకరం. ఇంటికి వెళ్ళాక సోఫాలో కూర్చోబెట్టి తనే మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. కామేశ్వరరావు, నువ్వు చాలా మారిపోయావు, నీ కూడా తిరిగా నన్నే మర్చిపోయావు. నువ్వే నాకు జీవితాన్ని జీతాన్ని ఇచ్చావు. శ్రీకృష్ణుడు కుచేలునికి చేసిన సహాయంలాగా నా అభివృద్ధికి బాటలు వేసింది. ఎంతో గొప్ప స్థితికి చేరుకున్నాను. ఆ నా సంపద వేటలో సొంత వారందరికీ దూరం అయ్యానంటూ మొసలి కన్నీరు కాచడం మొదలుపెట్టాడు. ఈ మధ్య మా ఆవిడికి విచిత్రమైన వ్యాధి వచ్చింది అంటూ వివరాలు చెప్పాడు. నువ్వు వచ్చావంటోంది,
తాళి దింపావంటోంది. ఇల్లంతా గోల చేస్తోంది. నీకు ఒక కాళ్ళు లేవని, నీవు ఆత్మరూపంలో వచ్చావని అంటోంది. ఒక్కసారి నిన్ను చూపిస్తే నయమవుతుందని నేను రమ్మన్నాను. ఎన్నో దేశాలు తిరిగాను, పది తరాలకు సరిపడా సంపాదించాను.

0: అందరినీ వదిలేసి నాతో వచ్చిన నా భార్య ఇలా అయిపోవటం భరించలేకపోతున్నాను అన్నాడు. లోపల నుంచి అన్నీ గమనిస్తోంది కమల. భర్త లోపలికి వచ్చి కమలని బయటికి రమ్మన్నాడు. కమల, ఎవరు వచ్చారో చూడు, నా ప్రాణ స్నేహితుడు కామేశ్వరరావు. మన పెళ్లికి నీకు తాళి కొనిచ్చాడు, చదువుకునే రోజుల్లో నాకు తోడుగా ఉండేవాడు. నువ్వు ఫోటోలో చూపించిన వ్యక్తి ఇతనే కదా అని అడిగాడు. ఆ ఫోటోలు పాతవి, ఇప్పుడు వయసు పెరిగింది కదా, అందుకే ఇప్పుడు ఇలా ఉన్నాడు. అతను నిజంగా చనిపోలేదు, అతను ఆత్మ కాదు, నిజంగా మనిషే, చూడు అంటూ గాబరాగా చెప్తున్నాడు. మహంకాళిలో బయటకు వచ్చిన కమల, మీకు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరాక మరొకలాగా వ్యవహరిస్తారు మీరు. అవసరం లేదనుకుంటే జీవితంలో నుంచే తీసివేయగలరు, అవసరం ఉంటే శ్రీకృష్ణుడు మన మనిషి ప్రాణ స్నేహితుడు అంటూ కబుర్లు చెప్తారు. ఇన్ని విషయాలు ఇప్పుడే గమనించారా? ఎన్నోసార్లు ఈయన గురించి అడిగాను, చనిపోయాడని చెప్పారు. మీ దృష్టిలో ఆస్తులకు మాత్రమే స్థానం, స్నేహానికి విలువ లేదు. మానవతా విలువలు లేని జీవితానికి విలువ ఉంటుందా? అశాశ్వతమైన వాటి కోసం వెంపర్లాడి బంధాలను తెంపుకోవటం మంచిదేనా? స్నేహం అంటే మనసుల సమన్వయం, అభిప్రాయ గౌరవం, మనిషి దూరంగా ఉన్నా మనసు మనకు దగ్గరలోనే ఉండటం. స్నేహం విలువ మీకు తెలిసి రావటానికే నేను ఈ విధంగా ప్రవర్తించాను. నిజంగా నాకు ఏ విధమైన వ్యాధి లేదు. ఈయన బ్రతికి ఉన్నారని నాకు తెలిసి మీలో కనువిప్పు కలిగించడానికే ఈ నా ప్రయత్నం అంది ఆవేశంగా, అసహనంగా కమల. వెంటనే, నన్ను క్షమించావా కామడు, నన్ను శంకరాన్ని పిలవరా అని ప్రాధాయపడ్డాడు. జీవితంలో అన్నీ అవసరమే అని నాకు తెలియలేదు. లేని డబ్బును సంపాదించవచ్చు కానీ పోయిన విలువలను తిరిగి తీసుకుని రాలేము. అది కూడా చేతనైతే మనిషికి భగవంతుడికి తేడా లేదు కదా అని శంకరం బాధపడ్డాడు. కొంతసేపు అతనిలో పశ్చాత్తాపం రానిచ్చి, నేను నిన్ను చాలాసార్లు చూశాను, కలవడానికి ప్రయత్నించాను, సరేలే వదిలే, ఇప్పటికైనా నీలో మార్పు వచ్చింది కదా అని కౌగలించుకున్నాడు శంకరం.
1: వెలవెలపోయిన స్నేహం. డాక్టర్ దేవులపల్లి పద్మజ గారి కథానిక మీరింతవరకు విన్నారు. వనితాలోకం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. నిప్పులాంటి మనిషి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం సత్యం.

0: వనితా లోకం మహిళల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
2: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
1: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
3: మేరే ప్యారే దేశవాసియో,
2: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
1: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట మన్ కీ బాత్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 1:58 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: आणि श्रोतेहो, याबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम इथे समाप्त होत आहे. पुन्हा भेटूयात येत्या बुधवारी दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत सोनालीचा नमस्कार.
1: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
9: PM జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలు

లకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

0: కార్లో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఈరోజు సాయంకాలం 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో సాయంకాల ప్రసారం ప్రారంభమవుతుంది. 5 గంటల 3 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ, ఒగ్గు కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం వారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం సాయంకాలం 6:30. 6:50 వివిధ పంటల అవశేషాలు ఉపయోగాలు, ఈ అంశంపై రైతు సోదరుల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం కార్యక్రమంలో గొర్రె మేకల్లో కాలిపుండు రోగం, ఈ అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్ శీర్షికన కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ప్రసారం కానుంది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈ సమావేశాలు దేశానికి అత్యంత ఫలవంతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పార్లమెంటులో చర్చలు తర్కం వాస్తవాల ఆధారంగా సాగాలని అన్నారు. ఋతుపవనాలు ఎంత ముఖ్యమో వర్షాకాల పార్లమెంటు సమావేశాలు కూడా అంత ఫలవంతంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభంగా కానీ ఇటీవలే దివంగతులైన మాజీ సభ్యులకు ఖతార్ మాజీ అమీర్కు ఉభయ సభలు సంతాపం తెలియజేసి నీట్ పేపర్ లీకేజ్ అంశంపై విపక్షాలు చెప్పిన తీవ్ర నిరసనలు హంగామా కారణంగా ఇరు సభల కార్యకలాపాలు పదే పదే వాయిదా పడ్డాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమైనట్లు సభాపతి ఓం బిర్లా సోషల్ మీడియాలో తెలియజేశారు. సభ్యులంతా రాజ్యాంగ ఘనతను, పార్లమెంటరీ సంప్రదాయాలను, మర్యాదలను కాపాడుతూ సహకార భావంతో సమావేశాల్లో పాల్గొవాలని ఆయన కోరారు. క్యూర్ పరిధిలో ఇందిరా ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభమైంది. అల్పాదాయ వర్గాల ప్రజలకు 100,000 ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి అవసరమైన కార్యాచరణ సచివాలయంలో మంత్రి పొంగులరెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్ ప్రారంభించారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఖమ్మం బాలికను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి, చికిత్సపై వైద్యులను ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో 6 ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని పోలీసు గృహాన్ని బంధం చేశారు. చెలో అంకాపూర్ కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 6 పట్టణాల్లో 163 సెక్షన్ అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి 2 పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల మండలం హక్కీపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులు పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. నియోజకవర్గంలో మన్నాడు చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. తెలంగాణలో ఈవేళ నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని

హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:02 దాటి 35 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి ఈరోజు సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాల ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవామరి, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వ్యూ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన 3 దేశాల పర్యటనలో భాగంగా తొలిసారి మాల్డోవా చేరుకున్నారు. కిసినో అంతర్జాతీయ విమానాశ్రయంలో మాల్డోవా డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి మిహాయ్ పోప్షోయ్ ఆమెకు ఘనస్వాగతం పలికారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుండి 2 రోజుల పాటు వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా దుద్యాల్ మండలం హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. మరుసటి రోజు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను సమీక్షిస్తారు. ఎస్ఐఆర్ కొనసాగుతున్న తీరును ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. తక్కువ నీటి వనరులతో స్వల్పకాలిక పంట సాగులపై రైతులకు అవగాహన కల్పించాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులకు సూచించారు. వర్షాభావంతో వికసిత్ భారత్ జీరామ్జీ పనులతో తాగునీటి సంరక్షణ పనులు చేపట్టాలని అన్నారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకం ప్రారంభమైంది. అల్పాదాయ వర్గాల ప్రజలకు 100,000 ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి కావాల్సిన కార్యాచరణను సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్లు ప్రారంభించారు. ఇళ్ల దరఖాస్తు విధానం, అర్హతలు, మార్గదర్శకాలతో పాటు బ్రోచర్ను వారు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అబ్ కీ బార్ మోదీ సర్కార్ అనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త, నాయకుడు కలిసి కట్టుగా ముందుకు సాగాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. జ్ఞాన్ భారత్ మిషన్ ద్వారా 8 కోట్లకు పైగా ప్రాచీన గ్రంథాలను డిజిటలైజ్ చేసినట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ లోక్సభలో తెలిపారు. పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ మిషన్ చేపట్టామని ఇప్పటికే 3.74 లక్షలకు పైగా గ్రంథాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఈరోజు నుంచి గురువారం వరకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ ఒగ్గు కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం వారు.

పరిగెట్ట ఉండగలైనా కథల ఛాత్రాల వరగ మరి ఎట్లా ఉన్నాయి కనుక. మరి మాది పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం, చందనాపూరు. నా పేరు మద్దూరు సతీష్. మరి చెప్పబోయే కథ రాధ కథలమ్మా.

మహారాజు. గా తల్లి శ్యామల దేవినైనా ఉన్నది, దేశం ఉన్నది, బతుకు బంగారు ఏడలని శ్రీమంతం ఆవులు గోలుగా చోడు బలగ ఉన్నదమ్మా. ఎన్నికి ఎచ్చైన వాళ్ళు బంగారానికి బలవంతులు, గొప్ప శ్రీమంతులు వాళ్ళు ఉన్నారమ్మా. రాజు మాతవన రాజు వెళుతున్నాడు, దేశం వెళుతున్న కళ ఏడు వేళల కన్న తల్లి శ్యామల దేవినైనా. రాజు వెళుతున్నాడు భవనాల లోపల, మాతవనగా కన్న తల్లి చూసినవా, నా గర్భాన కొడుకులు లేరు, గర్భాన బిడ్డలు లేరా అని. కలాంటి ఒక చిన్న వచ్చుకొని అవసరాన్ని ఒక మా చిన్న వచ్చుకొని కలగంట పుట్టడు కన్నీళ్ళు తీసుకుంటా కలి ఏడు మేడల్లా ఉండంగా. రాజమోహన రెడ్డి మహారాజు రాజ కచేరి మీద రాజ

కాదు మాత్రమే గుప్పించి గుర్రం వేసుకొని భవనాల బాట భవనాలతో పట్టుకొని రాజు బయలుపోతాండే నావో భవనాలతో.

0: భవనాల పేడికి అచ్చిన రాజు మాత్రమైన పేరు పెట్టి భార్యను విలువంగా
1: కట్టుకున్న భరత భవనాల పేడికి ఎప్పుడు ఏరవచ్చున్న కన్న తల్లి కళ్ళ దూసినమ్మా. భవనాల లోపల ఉన్నది కన్న తల్లి శ్యామలదేవి నా భర్తతోని భాగ్యం మొగలితోని మోక్షం పుణ్యమాతి చంద్రుడు పూసల్ల బంగారం మెడలో ఉన్న బతుకమ నా మేలు బంగారం. భర్తను మించిన భాగ్యం లేదు మొగని మించిన మోక్షం లేదు సతికి ఆపదత్తే పతి పతికి ఆపదత్తే సతి అన్నారమ్మ. భరత కనుగొడ్డు లాంటిది భార్య అన్నారు అవలారా చూడండి సెమ్ముతోను ఒతికాలు చేతిని.

ఆ భరత బాటల తల్లి శివనే పెట్టింది. నాదా ధనం లేక చిన్న పోలేదు, నాదా ఎండి లేక చిన్న పోలేదు, బంగారం లేక చిన్న పోలేదు. అవు ఏటి మీద ఎట్ల వందలు నాదా, పాటి మీద బల్ల వందలయ్యా, ఏటి మీద ఎట్ల వందలు, పాటి మీద బల్ల వందలు, అన్నకు సవలచ్చి ఆవుల మందలు, కోరబోడల్ల కోడల మందలు నాదా.

కొడుకులో బిడ్డలని నువ్వు బాధపడితే నువ్వు రంది పెట్టుకుంటే నా గతి ఏమి కావన్నే బామా. అది చెట్టు మీది పండేపడికే కోసికచ్చి ఒడు లోపల పెట్టి నీ మనసు నింపన్న. అంగట్లో దొరికే వస్తాయి పడికే ఐదు పెట్టే కాడ పది పెట్టి కొడుకచ్చి నీ మనసు నింపన్న బామా. భార్య భర్తలు ఏకమైతే

0: దేవతల పూజలు చేస్తే ఎందునా ఏ దేవుడన్న మెచ్చి మనకు సంతాన బలం ఒడిగడతాడు బామ.
1: కట్టుకున్న భర్త ఏమన్నాడు బామా, మనకు రాజ్యం లేదా దేశం లేదా 66 రాజ్యాలు 77 దేశాలు కాశీరాక కల్లాలు ఢిల్లీ రాక దేశాలు ఎన్నంట మన ఇంట్లో పిండితో సంబంధం ఉన్నది బంగారం అంటే బాచన మెలుగుతున్నది బామా. ధనము ఏడు బళ్ళు దైవం ఏడు బళ్ళు పైసా పదార్థం అనుకోని నాగబళ్ళు కట్టుకోని దేవతల పూజలు.

లేదు నాదా, చేయని పూజలు లేవు నాదా, మొక్కని దేవుడు లేదు నాదా, ఈ యొక్క గుళ్ళల్లో ఆఖరిసారి ఆ పూజలు చేస్తా ఉన్నారు భార్య భర్తలైన. శుద్ధి చేసి భార్య భర్తలు చూసినప్ప అటువంటి పాలతో పాలాభిషేకం, నెయ్యితోటి నెయ్యాభిషేకం, పూలతో పూలాభిషేకాలు చేసినారు. ఏడుకోని ఎదురు సేవలు

శ్యామల దేవి దూషణం వచ్చిన భగవంతుని కళ్ళ దూసింది. సాడతోను సరడవరాలు ముట్టితోను మోరీలు పట్టుకొని టెంపుల్ నవరత్నాలు పట్టుకొని

0: శ్యామలదేవి కదరా.
1: చందమయ్య దగ్గరికి వచ్చింది ఆ తల్లి చూసినవా, నాయన చందమయ్య దానం పట్టువన్న వాళ్ళే. ఏ ఊరు ఉన్నది బిడ్డ, ఏ రాజ్యం ఉన్నది, ఎందుకొరకు గుళ్ళల్లో పూజ చేస్తాను బిడ్డ?
0: అయ్యా చంగమయ్య, నాది ఇక్కడే గారు తీరు తిరుమలగిరి సత్త శ్యామలగిరి జగనందపురము. రాజుల వేల రత్నాల కోట నా భర్త మోహన రెడ్డి మహారాజు, నా పేరు శ్యామలాదేవి అంటారయ్యా. నాకు గర్భశాల కొడుకులు లేరు తండ్రి బిడ్డ లేక, ఈ యొక్క గుళ్ళల్ల శివ శివని శివని పూజలు చేస్తా ఉన్నారయ్యా. ఏ దేవుడు నాకు సంతానం ఇయ్యలేదు, సారిగా ఈ గుళ్ళల్ల పూజలు చేస్తాను కాబట్టి ఒకవేళ సంతానం ఇవ్వకపోతే నా ప్రాణం తీసుకుంటాను అన్నది కాదు.
1: చంగమయ్య మాత్రమే చూసినా సంతాన ఫలం పట్టిండు, అడవిలో నోటి లోపల సంతాన ఫలం వేసిండు.
0: తల్లి సంతాన ఫలం తీసుకొని భవనాల భేటీ కాదు.

భగవంతుడు ఇచ్చిన సంతాన ఫలం ఏ తీరు అయితే ఉన్నది నాటి వాళ్ళకు మాత్రం అనగా తొమ్మిది నెలలు అన్నారు, నాటి వారికి పాపన పది నెలలు అన్నారు. అమ్మా రామా చక్కదనలాట వంటి కన్న తల్లికి కడప లోపల కొండల నొప్పులు వచ్చి మేకంలో తేలిపోతూ ఉన్నాయి గనక భగవంతుని వేడుకున్నది కన్న తల్లి మాత్రం శ్యామల దేవినైనా ఆనాడు కన్న తల్లి గర్భ

ఎంటనే ఉన్నారు ఏడుగురు దాసళ్ళ కళ్ళ చూసిండ్రు, తల్లి మైల వాపిరు పిల్ల మైల వాపిండ్రు. మరి అట్లా అటువంటి గడియలు గడవంగా ఒక నెల రెండు నెలలు మూడు నెలలు గడతా ఉంటే అగో కన్న తల్లి గర్భాన చూసిన సక్కదన బిడ్డ పుట్టిందని

మీరింతవరకు ఆడబిడ్డ అనురాధ కథ ఒగ్గు కథ మొదటి భాగం వినిపించారు శ్రీ మద్దూరు సతీష్ బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: పిఎం జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు

0: లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు విందాం. ముందుగా మెరుపు కలలు చిత్రంలో సుజాత మలేషియన్ వాసుదేవన్ ఆలపించిన వేటూరి గీతం, సంగీతం ఎఆర్ రెహమాన్.

ఇంతవరకు విన్న పాట బాంబాయ్ చిత్రంలోనిది. గానం హరిహరన్ చిత్ర, గీతరచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్. ఇంతవరకు మీరు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పూట ప్రసారాల్లో సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, రాత్రి 7:15 ఇల్లు వాకిలి పశు విజ్ఞానం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. గొర్రె మేకల్లో కాలిపుండు రోగం గురించి రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారు పాల్గొంటారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్ కిసాన్ సౌరది ఆఫ్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమ శరత్చంద్ర గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకర్రావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమర్పణ. ఇక 8:15 టుడే ఇన్ పార్లమెంటు, 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్, రాత్రి 10:00 పార్లమెంటులోని ప్రశ్నోత్తరాలపై సమీక్ష వింటారు. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కారున్న కార్యక్రమాల వివరాలు.

రేపటి ప్రసారాల్లో రేపు ఉదయం 6:10 భావనలో చదువు సంస్కారం గురించి శ్రీ చేరువేల భాస్కర శర్మ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజనిలో ఆంజనేయ స్తుతి, 6:35 పొలం పనులు, 7:00 కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ అందించేవారు శ్రీ జి మహేష్, 7:15 ఉదయ తరంగిణిలో అనంత విశ్వ చైతన్యముక్తి శ్రీ తెరగొప్పుల విఎల్ఎన్ మూర్తి గారి ప్రసంగం. ఆ తర్వాత ఆరోగ్య జీవనం, చిన్నపిల్లల్లో టీకాలు, ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శృంగసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శేషాచారి గారి గాత్రం వింటారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీ పి అభిషేక్ మృదంగ వాద్యం, 11:30 సుగం సంగీత్ కవ్వాలి యుగలం, శ్రీ నసీర్ అహ్మద్ శ్రీ నజీర్ అహ్మద్ వారి బృందం. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితలోకంలో హెచ్పివి వ్యాక్సిన్తో పలు ఉపయోగాల గురించి స్త్రీల కార్యక్రమం, ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ సమీరా ఆలూరి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త

శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ, వగు కథ వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో అధిక పాల ఉత్పత్తి ఆదాయానికి సహివాల్ ఆవుల పెంపకం గురించి రజేంద్రనగర్ పశువైద్య కళాశాల డైరీ ఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వర్ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంతన్. రాత్రి 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్. ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర

50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు. రాత్రి 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో అధిక పాల ఉత్పత్తి ఆదాయానికి సహివాల్ ఆవుల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల డైరీ ఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వర్ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. 8:15 టుడే ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్లైట్. 9:30 మనీటాక్ అండ్ మంతన్. రాత్రి 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు విందాము.

0: and initial verbal discussion was held in detail with their delegation, and they submitted a written petition to the government around 4 p.m. Mr. Nadda urged all the protesters to end their sit-in and assist the administration in restoring normalcy. The Delhi police has appealed to all the protesters in New Delhi to maintain peace, exercise restraint and cooperate with the police in ensuring peace and public order. In a video message, Additional Commissioner and Public Relations Officer of Delhi Police, Rajiv Ranjan, urged the participants to conduct themselves peacefully, refrain from indulging in any unlawful or violent activities and comply with the lawful directions issued by the police officers or personnel deployed on duty. In the United Kingdom, Andy Burnham, the newly elected leader of the Labour Party, has took charge as country's new Prime Minister. King Charles III invited the 56-year-old former mayor of Greater Manchester to form a new government following the resignation of Keir Starmer. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం రాష్ట ఎన్నికల ప్రధాన అధికారికి ఈరోజు ఫిర్యాదు చేసింది. వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా అంజనాపురంలో 300 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన గోద్రెజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రైతుల ఆదాయం పెరగాలంటే సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల సాగువైపు మళ్లడం అవసరమన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు 4 సంవత్సరాల కాలంలో ఎకరాకు సుమారు 52,000 రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి ప్రస్తుత వర్షాభావ పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల వ్యాప్తంగా రిజర్వాయర్లలో నీటి నిల్వల తగ్గుదల, వర్షాభావ పరిస్థితుల గురించి చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. స్థానికంగా జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన సమీక్షిస్తారు. రేపు హకీంపేట గ్రామంలోని ఎడ్యుకేషనల్ హబ్ను సందర్శించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు నియోజకవర్గ పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మరుసటి రోజు ఉదయం స్థానిక నాయకులు, బ్లాక్ లెవెల్ ఏజెంట్లతో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియపై సమావేశం జరుపుతారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కళాభవన్లో టీజీఆర్టీసీ ఉద్యోగుల సహాయ పథకం కింద దివంగత నర్సంపేట డిపో డ్రైవర్ కోల శంకర్ కుటుంబానికి 90,85,000 రూపాయల చెక్కును అందజేశారు. డ్రైవర్ కుటుంబానికి నివాస గృహంతో పాటు ఆయన కుమారునికి ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చిన మంత్రి, సంస్థలోని సమస్యలను ప్రభుత్వం క్రమపద్దతిలో పరిష్కరిస్తోందని తెలిపారు. ఆర్టీసీ సేవలను ఎంఎంటీఎస్, మెట్రో నెట్వర్క్లతో అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రాబోయే యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు నిరసనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈరోజు ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగిందని, వారి ప్రతినిధి బృందంతో ప్రాథమికంగా చర్చించామని చెప్పారు. వర్షాభావ పరిస్థితుల నిర్వహణ, ఉద్యోగాల హామీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. తెలంగాణ భవన్లో బాన్సువాడ వ్యాపారవేత్త మొరిల్ శ్రీనివాస్ను తారక రామారావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను నెరవేర్చకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని నష్టాల్లోకి నెట్టివేశారని, తీవ్ర కరువు పరిస్థితుల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

0: 70,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి వాటిని నెరవేర్చలేదని తారక రామారావు ఆరోపించారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని, రైతులు ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. మహబూబ్నగర్ కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎల్నినో కంటింజెన్సీ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ,
1: ఉన్న ఎల్ నినో ఇంపాక్ట్ ఏ మేరకు ఉన్నది, ఉన్న ఇంపాక్ట్ ని ఏ రకంగా అధిగమించాలి, రైతులని కాపాడుకోవాలి, ఆల్టర్నేట్ క్రాప్స్ కూడా ప్రోత్సహించాలి, సబ్సిడీస్, మైక్రో ఇరిగేషన్, దాంతో సహా త్రాగునీటి వ్యవస్థ, బోర్లు, బోర్ల రిపేర్స్, పైప్ లైన్ రిపేర్స్, పవర్ సప్లై, ఇవన్నిటిపైన సమీక్షించడం జరిగింది.
0: కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ 86వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశాభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని, మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, అభివృద్ది చెందిన దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో సంస్థ చూపుతున్న నిబద్దతను అభినందిస్తూ, నిజమైన విద్య కేవలం జ్ఞానాన్ని పొందడానికి పరిమితం కాదని, యువతలో క్రమశిక్షణ, దయాగుణాన్ని పెంపొందించాలని గవర్నర్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈరోజు ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా అసోంలో బొగ్గు గన్ల రంగ అభివృద్ది, కొత్త బొగ్గు ఉత్పత్తి ప్రాజెక్టులు, గనుల అన్వేషణ, సహజ వనరుల వినియోగం, పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించారు. రాష్టంలో గనుల రంగానికి సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు రాష్ట ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ఈ నివేదికను సమర్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ప్రభుత్వాల్లో ఐటీ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల ప్రజలు ఓట్లు నమోదు చేసుకోకుండా కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు బీఎల్ఓలపై ఒత్తిడి తెస్తూ అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. అర్హులైన పౌరుల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న వారిపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ప్రధానంగా మున్సిపాలిటీల్లో తాగునీటి ప్రణాళికలపై మంత్రి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించారు. ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 6 తడి పంటలను మాత్రమే పండించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలోని రైతులకు విజ్ఞప్తి చేశారు. మొండ్రాయి గ్రామంలో కూరగాయల క్షేత్రాన్ని కలెక్టర్ ఈరోజు సందర్శించి కూరగాయల పంటల సాగు తీరును పరిశీలించారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను సాగు చేసే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ భాగస్వామ్యంతో జాతీయ స్థాయి పరిశోధన వ్యాసాల పోటీని ప్రకటించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ఆడిట్ నివేదికల ఆధారంగా విధానపరమైన పరిశోధనలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ పోటీని నిర్వహిస్తున్నారు. పూర్తికాల డిగ్రీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులు. అభ్యర్థులు తమ సొంత పరిశోధనా పత్రాన్ని పీడీఎఫ్ రూపంలో 1 నుంచి 30 సెప్టెంబర్ 2026 మధ్య సమర్పించవచ్చు. వివిధ విభాగాల్లో విజేతలకు 1,25,000 వరకు నగదు బహుమతులు అందజేస్తారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రతికూల వాతావరణ పరిస్థితులపై నిజామాబాద్ కలెక్టరేట్లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు స్థానిక ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎల్నినో ప్రభావాలు, వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో సమర్థనం ట్రస్ట్ ఫర్ ద డిజేబుల్డ్ సహకారంతో ఈ నెల 22న కలెక్టరేట్లో ప్రత్యేక ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి ఎన్ పద్మ తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు గల 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ అర్హత కలిగిన దివ్యాంగులు, నిరుద్యోగ యువత ఇందులో పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి 3 నెలల ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అవసరం.

0: ఆయన ధ్రువపత్రాలతో హాజరు కావాలని కోరారు. 4 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వారి కోసం తకేడియా బయోఫార్మాసిటికల్స్ అభివృద్ధి చేసిన దేశంలో మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగాను భారతదేశ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదించారు. ఇన్ఫెక్షన్కు సంబంధించి ముందస్తు పరీక్ష అవసరం లేకుండా ఈ 2 డోసుల వ్యాక్సిన్ 4 రకాల డెంగ్యూల నుంచి దీర్ఘకాలిక రక్షణ కల్పిస్తుంది. హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ పథకాన్ని మంత్రులు ప్రారంభించి బ్రోచర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో మొదటి విడతగా 1 లక్ష ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రమశిక్షణ, పోషకాహారం అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈరోజు జిల్లాలోని మొండ్రాయ్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యా బోధన, ఆహార నాణ్యత తదితర అంశాలను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. సంసదః వర్షాకాలీన సత్రస్య ప్రథమ దివసే నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణమధికృత్య విపక్షి సదస్యానాం సదనే కోలాహలం. ఉభయోః సదనయోః కార్యాచరణం ఆదివసాయ స్థగితం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంసదః వర్షాకాలీన సత్రస్య ఆరంభే రాష్ట్రకల్యాణాయ క్రియాశీల సత్రస్య ఆహ్వానం అకరోత్. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముహ్ కిషినో రాజధాన్యాం స్వస్య మోల్దోవా సమకక్షయా రాష్ట్రపతినా మయా సందు ఇత్యనయా సహ మండలస్తరీయ వార్తాం వ్యదధాత్. హోర్ముజ్ క్షేత్రే ఉత్పాతస్య నిరంతర వర్ధనేన సమీపస్థ దేశేషు అస్య ప్రకోపేణ చ ఇరాన్ అమెరికా దేశయోః మధ్యే అద్య నవమ దివసేపి పరస్పరాక్రమణానాం చక్రం అవిరతం ప్రాచలత్. అపి చ భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య హిమాచల ప్రదేశ జమ్మూ కశ్మీర్ లద్దాఖ ఉత్తరాఖండ రాజ్యేషు అతివృష్టిపరా రక్తవర్ణీయా సంచేతనా ఉద్ఘోషితా. అథ వార్తాః విశదీకృత్య. సంసదః ఉభయోః సదనయోః కార్యాచరణమద్య నీట ప్రశ్నపత్ర గోప్యతా భంగ ప్రకరణే విపక్షీ సదస్యానాం నిరంతర కోలాహలేన స్థగితం. లోకసభాయాః కార్యాచరణారంభే ఆదౌ సదనేన షణ్ణాం పూర్వ సదస్యానాం నిధనే సహైవ కతర దేశస్య అమీర్ షేఖ్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఇత్యస్య నిధనే శోక సంతప్త శ్రద్ధాంజలిః సమర్పితః. అధ్యక్షః ఓమ బిర్లా ఇత్యసౌ న్యగాదీత్ యత్ షేక్ హమద్ మహోదయః ఆధునిక కతర దేశస్య ఆధారశిలాం స్థాపయితుం సహైవ భారత కతర సంబంధాన్ సుదృఢీకర్తుం మహతీం భూమికాం న్యవహత్.
2: మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ నే జూన్ 1995 సే జూన్ 2013 తక్ 18 వర్షం తక్ కతర్ కే అమీర్ కే రూప్ మే కార్య కియా. ఉన్నోనే ఆధునిక కతర్ కి నీవ్ రఖీ. ఉన్నోనే భారత్ కతర్ సంబంధో కే సంవర్ధన్ మే భీ మహత్వపూర్ణ భూమికా నిభాయి.
1: ప్రశ్నకాలారంభే కాంగ్రెస్ సమాజవాదీ ప్రభృతయః విపక్షిదలీయాః నీట విషయమధికృత్య ఉచ్చైః విరోధోద్ఘోషాన్ అకురువన్. అధ్యక్షస్య పీఠస్య చ నిరంతర ఆగ్రహం ఉపేక్ష్య సదస్యాః కోలాహలం అకురువన్. యేన షడ్వారం స్థగనానంతరం అంతః లోకసభాయాః కార్యాచరణం ఆదివసాయ స్థగితీకృతః. రాజ్యసభాయామపి ఏతాదృశమేవ దృష్టిం అగాత్. ఆరంభే నవనిర్వాచితాః సదస్యాః శపథం అగృహణన్. సదనం చ పూర్వసదస్యేభ్యః శ్రద్ధాంజలిం సమర్పయత్. విపక్షనేతా మల్లికార్జున్ ఖర్గే నీట విషయముత్థాపయితుం ప్రాయతత, కింతు నిరంతర కోలాహలేన సదనం బహువారం స్థగితం. ఉపసభాపతిః హరివంశః సూచిబద్ధ కార్యాణి సంచాలయితుం ప్రాయతత, కింతు అవిరత ప్రతిరోధ కారణాత్ రాజ్యసభాపి ఆదివసాయ స్థగిత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవోచత్ యత్ వర్షా భవతు అథవా సంసదః

వర్షాకాలీన సత్రం భవతు. యద్యుభౌ క్రియాశీలౌ భవతః తర్హి అతీవ లాభప్రదౌ సిధ్యతః. సంసదః వర్షాకాలీన సత్రస్య ఆరంభాత్ ప్రాక్ వార్తాహరైః సహ సంభాషమాణః సహ న్యగాదీత్ యత్ ఉభయోః సక్రియతాయాం సత్యాం రాష్ట్రస్య కళ్యాణం జీవానాం మంగళం చ భవతి. శ్రీ మోదీ అకథయత్ యత్ దేశస్య యూనాం సామర్థ్యం ఆకాంక్షాః చ అంతరిక్షవత్ అపరిమితాః సంతి. ప్రధానమంత్రిణా అభాష్యత యత్ భారతస్య రిఫార్మ్ ఎక్స్ప్రెస్ ఇతి పరిష్కారగతౌ ఆరోహణస్య పరిణామః వర్తతే. యత్ భారతస్య యువానః ధైర్యం ప్రదర్శ్య సఫలతాం ప్రాప్నువంతి. సహ ప్రోక్తవాన్ యత్ కేవలం ఏకస్మిన్ మాసే దేశేన అనేకే విశిష్టాః కీర్తిస్తంభాః అధిగతాః యేషాముపలబ్ధిః ప్రత్యేకం నాగరికం గౌరవేణ పూరయతి. ప్రధానమంత్రి అవదత్ యత్ రాష్ట్రీయ మంచే అంతారాష్ట్రీయ పటలే సాంప్రతం చ అంతరిక్షే అపి ఇమే క్షణాః భారతస్య కృతే సత్యమేవ గౌరవపూర్ణాః ఆసన్. శ్రీమోదీ అవదత్ యత్ విభిన్నేషు క్షేత్రేషు యుద్ధస్య నిరంతర సంకటమాలక్ష్య సమగ్రం విశ్వం చింతితమస్తి. పశ్చిమేషియా క్షేత్రస్య సంఘర్షః భారత సదృశానాం దేశానాం కృతే ఏకం మహత్ సంకటమాసీత్. ये ऊर्जा क्षेत्रे अन्येषामुपरि आश्रिताः सन्ति. पेट्रोल डीजल एलपीजी उर्वरक रसायनादीनां विषये बहवः प्रत्यवायाः संकटाः च उत्पन्नाः. तथापि भारतेन 7.7% विकासमानाङ्कः संरक्षितः येन भारतं विश्वस्मिन् तीव्रतमा वर्धमाना अर्थव्यवस्था सञ्जाता. అస్మిన్ ఏవ పృష్ఠభూమౌ వర్షాకాలీన సత్రస్యారంభః భవతి. దేశః గతిశీలతాం ధారయతి. సంసదః భావనా చ తస్యాం గతౌ నవీనాం ఊర్జాం సంచారయతి ఇత్యపి ప్రధానమంత్రిణా ప్రతిపాదితం. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపది ముర్ముహ్ తస్యాః మెల్డోవియన్ సమకక్షయా మయా సందు ఇత్యనయా సహ అద్య వ్యాపార నివేశ కృషి స్వాస్థ్య సేవా నవీకరణీయోర్జా అంకీయ సార్వజనిక సంరచన కృత్రిమ బుద్ధి నవోన్మేష ఇత్యాదిషు ప్రముఖ విషయేషు ద్విపక్షీయ సహయోగస్య దృఢీకరణాయ ఐక్యమత్యం ప్రకటితవతీ. చిషినావ్ నగరె మండలస్తరీయ మంత్రణాయాః అనంతరం భాషమాణా రాష్ట్రపతిః ముర్ముహ్ స్వకీయాం యాత్రాం ఐతిహాసికీం ఇతి ప్రత్యపాదయత్. యతో హ్యేషా కస్యాపి భారతీయ రాష్ట్రపతేః మోల్డోవా దేశాయ ప్రథమా రాజకీయ యాత్రా అస్తి. ద్విపక్షీయ వ్యాపారస్య నివేశస్య చ సంవర్ధనాయ సుదృఢ సంభరణ శృంఖలాయాః సశక్తీకరణాయ సహైవ సాంద్ర వ్యాపారిక సంబంధానాం ప్రోత్సాహనాయ ఉభౌ అంగీకృతవంతౌ. రాష్ట్రపతిః ముర్ముహ్ అవోచత్ యత్ భారత్ మోల్డోవా వ్యాపారిక మంచః ఆర్థిక సహయోగాయ నూతనాం గతిం ప్రదాస్యతి. అనేనైవ సాకం రాష్ట్రపతిః ముర్ముహ్ మోల్డోవా దేశం ఆపత్ ప్రతిరోధి సంరచనా గఠబంధనే సహైవ వైశ్విక జైవేంధన గఠబంధనే సమ్మిలితుం నిమంత్రితవతి. సామరిక దృష్ట్యా అతి మహత్వపూర్ణే హోర్ముజ్ జలసంధౌ ఉత్తరోత్తరం ప్రవర్ధమానే సంఘర్షావధౌ అద్య అవిరతం నవమ దివసేపి అమెరికా ఇరాన్ దేశయోః పరస్పరం భీషణ సైన్య ప్రహారాః అభవన్. అమెరికీ సైన్యైః ఇరానస్య ఖోర్మోజ్ నగరం లక్ష్యీకృత్య క్షేపణాస్త్ర ప్రహారాః విహితాః. ఇరానస్య అర్ధసర్వకారీయ వార్తా సంస్థయా కస్యచిత్ స్థానీయ అధికారిణః వచనముద్ధృత్య నివేదితం యత్ బుషేహ్ర ప్రాంతస్య దష్టి మండలస్య ప్రాశసనిక కేంద్రే ఖోర్మోజ్ నగరే అమెరికీ ప్రహారేణ బహుషు భాగేషు విద్యుత్ ప్రవాహః పూర్ణతయా అవరుద్ధః అభవత్. వృత్తాంతానుసారం అస్మిన్ ప్రహార క్షేత్రే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఇత్యస్య నౌసైన్య ప్రతిష్టానాని ఆసన్.
अनेन सैन्यप्रहारेण खोर्मोज़ नगरस्य कतिपय

0: విభిన్నేషు భాగేషు తత్క్షణమేవ విద్యుత్ సంభరణ శృంఖలా బాధితా అభవత్. అపరత్ర జోర్డన్ దేశస్య సర్వకార్య ప్రసారణ సంస్థయా సామాజికాంతర్జాలీయ పటలే నివేదితం యత్ తస్య దేశస్య వాయు ప్రతిరక్షా ప్రణాళ్యా ఇరాన్ దేశా జోర్డన్ భూభాగం ప్రతి ప్రక్షిప్తాని త్రీణి క్షేపణాస్త్రాణి తథైవ వినాశితాని. చతుర్థం క్షేపణాస్త్రం జోర్డన్ దేశస్య దక్షిణ దూరస్థ క్షేత్రే పతితం, యేన కాపి జనధనహానిః న జాతా. సమాచార మాధ్యమానుసారం ఏతాని క్షేపణాస్త్రాణి జోర్డన్ దేశస్య దక్షిణతటీయ నగరే అకాబా ఇత్యత్ర స్థితాన్ అమెరికీ విమానస్థానకాన్ లక్ష్యీకృత్య ప్రక్షిప్తాని ఆసన్. భారత ఋతు విజ్ఞాన విభాగేన అద్య హిమాచల ప్రదేశ జమ్మూ కశ్మీర్ లద్దాఖ ఉత్తరాఖండ రాజ్యేషు అతివృష్టిపరా రక్తవర్ణీయా సంచేతనా ఉద్ఘోషితా. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
1: ఇప్పుడు మీరు బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి టెక్నాలజీ ఫర్ విజువల్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని శ్రీ ఎం నాగరాజు వివరిస్తారు.
3: ఈ టెక్నాలజీ ఫర్ విజువల్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ అంశాన్ని పరిశీలిస్తే ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు కూడా అన్ని విషయాలను పరిశీలించాలి. అంటే అనాదిగా వస్తున్నటువంటి వేదకాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు ఉన్నటువంటి విషయాలను పరిశీలిస్తే టెక్నాలజీ యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది. ముఖ్యంగా జాన్ గూటెన్బర్గ్ అనే జర్మన్ సైంటిస్ట్, ఒక బ్లాక్ స్మిత్ అండ్ గోల్డ్ స్మిత్, వారు కనిపెట్టినటువంటి ప్రింటింగ్ మిషన్, అంటే సుమారుగా 1440-1450 మధ్యలో కనిపెట్టినటువంటి ప్రింటింగ్ మిషన్తో ఈ యొక్క సాంకేతిక యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ఈ ప్రింటింగ్ మిషన్ మరియు విజువల్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్కు అవినాభావ సంబంధం ఉంది. ఈ ప్రింటింగ్ మిషన్ ముందు విజువల్లీ ఛాలెంజ్ చిల్డ్రన్ ఒక బ్రెయిల్ స్లేట్ ఉపయోగించి ఈ యొక్క అక్షరాలను రాయటం కానీ, లేకపోతే ఆ డాట్స్ మీద చేసినటువంటి అక్షరాలను తడుముతూ చదవటం కానీ చేసేవారు. ఆ తర్వాత బ్రెయిల్ ఆవిష్కరించినటువంటి బ్రెయిల్ స్లేట్ ఈ యొక్క విజువల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్కు ఎంతో ఉపయోగంగా ఉంది. అదేవిధంగా ఈనాటి టెక్నాలజీలో ఆకాశయానంలోకి పంపించేటటువంటి రాకెట్లను ఆ రాకెట్ యుగంగా చెప్పుకునే ఈ రోజుల్లో భూమి నుండి ఆకాశానికి పంపించే ఉపగ్రహాలను పంపటం ద్వారా వచ్చే సాంకేతికతను సమాజం అందిపుచ్చుకొని నవసమాజం స్థాపించబడింది. తద్వారా ముఖ్యంగా విజువల్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్కు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడింది. అందులో భాగంగా 2004 ప్రయోగించిన ఎడ్యుశాట్ అనే ఫస్ట్ ఇండియన్ కమ్యూనికేషన్ శాటిలైట్ ద్వారా ఈ యొక్క విజువల్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్కు ఎంతో మేలు చేకూరింది. సాంకేతికత అంటే అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఫర్ విజువల్ ఇంపైర్మెంట్. అంటే లో విజన్ చిల్డ్రన్ కావచ్చు, బ్లైండ్ స్టూడెంట్స్ కావచ్చు, పార్షియల్లీ బ్లైండ్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరికైనా ఈ యొక్క టెక్నాలజీ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ టెక్నాలజీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీని ఈ యొక్క విజువల్లీ ఇంపైర్మెంట్ చిల్డ్రన్కు ఉపయోగిస్తున్నాం. ముందుగా బ్రెయిల్. బ్రెయిల్ అనేది ఒక టెక్నాలజీయే, ఎందుకంటే బ్రెయిల్ సిస్టమ్ టచ్ రీడింగ్ ద్వారా ఈ యొక్క విజువల్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారు ఆ డాట్స్ని తడుముకుంటూ ఆల్ఫాబెట్స్ లెటర్స్ను చదువుతారు. అది ఒక సాంకేతికత. అలాగే చార్లిస్ బాబియర్ అనేటటువంటి వ్యక్తి నైట్ రైటింగ్ అనేటటువంటి సాంకేతికతను కనిపెట్టారు. ఎందుకంటే

సోల్జియర్స్ కమ్యూనికేట్ చేసుకోవటం కోసం ఆ రోజుల్లో చార్లెస్ బాబియర్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క నైట్ రైటింగ్ సిస్టమ్ని కనిపెట్టారు. అప్పుడు ఉన్నటువంటి డార్స్ 12 డార్స్ అంటే 12 చుక్కల పద్ధతి ద్వారా ఆ కోడింగ్ని ఉపయోగించి ఈ యొక్క సోల్జియర్స్ కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే లూయిస్ బ్రెయిల్ ఈ బ్రెయిల్ని కనిపెట్టారో ఈ యొక్క విద్యార్థులు 6 డార్స్ అనే సిస్టమ్ ద్వారా ఆల్ఫాబెట్స్ని కానీ కంటెంట్ను కానీ ఆ విధంగా చదవటం స్టార్ట్ చేశారు. ఈ విధంగా అభ్యసించినటువంటి కంటెంట్ను వారు ఎగ్జామినేషన్కి ఉపయోగించేవారు. అలాగే మాన్యువల్ బ్రెయిల్ అను ఆ మాన్యువల్ బ్రెయిల్లో ఉన్నటువంటి అక్షరాలను ఒక కంప్యూటర్ అనేటటువంటి సాంకేతికత, కంప్యూటర్ అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ని అమర్చినటువంటి కంప్యూటర్ ద్వారా ఈ బ్రెయిల్ను చదవటం చేస్తారు. అంటే కంప్యూటర్ దగ్గర కూర్చొని ఈ బ్రెయిల్ స్టూడెంటు ఒక కోడ్ను లేదా ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించి మాన్యువల్లో ఉన్నటువంటి బ్రెయిల్ను కంప్యూటర్ ద్వారా చదవగలుగుతారు. అలాగే బ్రెయిల్ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్, ఈ యొక్క బ్రెయిల్ ట్రాన్స్లేషన్ యొక్క సాఫ్ట్వేర్ పని ఏంటంటే బ్రెయిల్లో ఉన్నటువంటి కంటెంట్ను మొత్తం కూడా ట్రాన్స్లేట్ చేసినటువంటి కంటెంట్ విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండి వారికి ఏ రీజనల్ లాంగ్వేజ్లో కావాలంటే ఆ రీజనల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకునేటటువంటి సౌకర్యం ఉంది. అదేవిధంగా డక్స్ వరీ బ్రెయిల్ ట్రాన్స్లేషన్ అనేది ఒక సాఫ్ట్వేర్, అది అక్యురేట్ ట్రాన్స్లేషన్కి ఈ యొక్క విజువల్ ఇంపేర్మెంట్ చిల్డ్రన్కు ఉపయోగిస్తారు. ఇది ఒక సాంకేతికత. అలాగే ఇండెక్స్ బ్రెయిల్ ప్రింట్, దీన్ని డైరెక్టుగా ఈ యొక్క విద్యార్థులు బ్రెయిల్లో ఉన్నటువంటి కంటెంట్ను ప్రింట్ చేసుకోవటం ద్వారా ప్రింట్ మెషిన్ ద్వారా తీసుకొని వారు ఆ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ను చదువుతారు. అలాగే బ్రెయిల్ అయిపోయిన తర్వాత ఈ యొక్క విద్యార్థులు మ్యాథమెటిక్స్ నేర్చుకోవటం కానీ లేకపోతే కౌంటింగ్ చేయటం కానీ ఇటువంటి అనేక విషయాలను అబాకస్ టైలర్ ఫ్రేమ్ అనేటటువంటి డివైజెస్ ద్వారా నేర్చుకుంటారు. ఈ అబాకస్నే పూసల చట్టం అని కూడా అంటారు. ఈ అబాకస్ అప్పుడెప్పుడో ఉన్నటువంటి పూసల చట్టాన్ని ఈరోజు మోడిఫై చేసి ఒక స్మాల్ అబాకస్గా తయారు చేసి హ్యాండ్ మేడెడ్ అంటే ఒక చేతిలో పట్టుకొని మ్యాస్ చేసుకునేటటువంటి విధంగా సాంకేతికత ఉపయోగించి ఈ అబాకస్ను తయారు చేయటం జరిగింది. ఆ అబాకస్ ద్వారా ఈ పిల్లలు మ్యాథమెటిక్స్ చేయటం కానీ లేకపోతే మ్యాథమెటిక్స్ కౌంటింగ్ చేయటం కానీ అబాకస్ను ఉపయోగించి నేర్చుకోగలుగుతారు. అలాగే టైలర్ ఫ్రేమ్, టైలర్ ఫ్రేమ్ అప్పుడు ఆనాటి కాలంలో చాలా బరువుగాను మరియు పట్టుకోవటానికి వీలు లేని విధంగానూ ఉండేది. కానీ ఈరోజు ఒక స్లేట్ రూపంలో ఒక పలక రూపంలో అబాకస్లో మ్యాథమెటిక్స్ నేర్చుకోవటం ద్వారా ఈ యొక్క టైలర్ ఫ్రేమ్ ఉపయోగించవచ్చు. ఈ మ్యాథమెటిక్స్ నేర్చుకోవటానికి ఉపయోగించే ముఖ్యమైన సాధనం లేదా డివైస్ ఏంటంటే టైలర్ ఫ్రేమ్. అలాగే ఈ టెక్నాలజీ ద్వారా స్క్రీన్ రీడర్స్, ఒకప్పుడు ఈ యొక్క విజువల్ ఇంపేర్మెంట్ చిల్డ్రన్ చదవటానికి ఓన్లీ బ్రెయిల్ ద్వారా అంటే బ్రెయిల్ ప్రింట్ చేసిన దాన్ని కానీ లేకపోతే స్టైలస్ను ఉపయోగించి బ్రెయిల్ రాయటం ద్వారా మాత్రమే చదివేటటువంటి ఈ విజువల్ ఇంపేర్మెంట్ చిల్డ్రన్లు స్క్రీన్ రీడర్స్. స్క్రీన్ రీడర్ అంటే ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఈ యొక్క విజువల్ ఇంపేర్మెంట్ చిల్డ్రన్కు స్క్రీన్ని అట్లా టచ్ చేయటం ద్వారా లేదా కంటెంట్ని ఒక ప్రింటింగ్ మిషన్లోకి పంపటం ద్వారా లేదా ఒక మిషన్లోకి పంపటం ద్వారా వాళ్ళు ఆ స్క్రీన్ రీడ్ మీద టచ్ చేస్తూ చదువుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించి చదవచ్చు లేదా కంప్యూటర్ ద్వారా చదవచ్చు, ఇవన్నీ కూడా స్క్రీన్ రీడర్సే. అట్లాగే ఏ టెక్స్ట్ టు స్పీచ్ సింథసైజర్, చదివినటువంటి లేదా మాట్లాడినటువంటి మాటలను సింథసైజ్ చేసి ఎలక్ట్రానిక్ టెక్స్ట్ రూపంలోకి మార్చి ఒక ఆడియో రూపంలో ఈ యొక్క విజువల్ ఇంపేర్మెంట్ చిల్డ్రన్కు అందించడం జరుగుతుంది. ఈ యొక్క టెక్స్ట్ టు స్పీచ్ సింథసైజర్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని కన్వర్టెడ్ టు ఎలక్ట్రానిక్ టెక్స్ట్,
ఎలక్ట్రానిక్ టెక్స్ట్ ఇంటూ

0: ఆడియో ఆడియో రూపంలో అందించబడటం ద్వారా ఈ యొక్క విజువల్ ఇంపేర్మెంట్ చిల్డ్రన్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే జాస్ జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ అని ఒక సాఫ్ట్వేర్, దీన్ని ఉపయోగించి ఈ యొక్క విజువల్ ఇంపేర్మెంట్ చిల్డ్రన్లు కంప్యూటర్ చదివేటటువంటి లేదా కంప్యూటర్ రీడ్ చేసేటటువంటి కంటెంట్ కావచ్చు, ఏదైనా స్టోరీ కావచ్చు, ఏదైనా ఈ యొక్క జాస్ ద్వారా తెలుసుకొని విద్యార్థులు జ్ఞానాన్ని పొందవచ్చు. ఇది కూడా ఇది మైక్రో సాఫ్ట్వేర్. అదేవిధంగా ఎన్విడిఈ నాన్ విజువల్ డెస్క్టాప్, ఈ నాన్ విజువల్ డెస్క్టాప్ అనగా ఏమిటంటే ఈ యొక్క విజువల్ ఇంపేర్మెంట్ చిల్డ్రన్స్ లేదా దృష్టిలోపం కలిగినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ అప్లికేషన్ ఉపయోగించి వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఇంటర్నెట్ చాటింగ్ కానీ ఏదైనా ఆఫీస్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ ఎన్విడిఏ ఉపయోగించి అంటే నాన్ విజువల్ డెస్క్టాప్ ఉపయోగించి నేర్చుకుని సమాజంలో ఒక గుర్తింపు పొందే వ్యక్తిగా ఉపయోగించడానికి ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అదేవిధంగా బ్రెయిల్ ఎంబోజర్స్, ఈ బ్రెయిల్ ఎంబోజర్స్ అంటే ప్రధానంగా ఈ దృష్టిలోపం కలిగిన విద్యార్థులు టచ్ అండ్ టాక్టైల్ ద్వారా మాత్రమే ఎక్కువగా చదవగలుగుతారు. ఈ స్క్రీన్ రీడర్స్ కానీ వాయిస్ సింథసైజర్ కానీ ఇవేమీ కూడా పూర్వం లేవు. ఎప్పుడైతే సాంకేతికత వచ్చిందో ఆ సాంకేతికత ద్వారా బ్రెయిల్ ఎంబోజెస్ ద్వారా వచ్చినటువంటి పటములు కానీ లేకపోతే డయాగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ పిల్లలు ఆ ఎంబోజింగ్ ఉన్నటువంటి విషయాలను ఆ ఎంబోజింగ్ చేసినటువంటి చిత్రాలను టచ్ అండ్ టాక్టైల్ ద్వారా చదువుకొని లేదా నేర్చుకొని ఇది ఫలానా డయాగ్రామ్, ఇది ఒక ఎలిఫెంట్ డయాగ్రామ్, ఇది ఒక టైగర్ డయాగ్రామ్, లేదా ఇది ఒక పీఠభూమి, ఇది ఒక చెట్టు, లేదా ఇది ఒక ప్రవహించే నది అనేటటువంటి విషయాలను ఈ బ్రెయిల్ ఎంబోజెస్ పిక్చర్స్ ద్వారా ఈ విద్యార్థులు నేర్చుకుంటారు. ముఖ్యంగా పెర్కిన్స్ బ్రెయిలర్, అలాగే మౌండ్ మార్టిన్ బ్రెయిలర్, అలాగే బ్రెయిల్ నోట్ టేకింగ్ డివైజెస్ ఇవన్నీ కూడా ఈ యొక్క టెక్నాలజీ ద్వారానే విద్యార్థిని విద్యార్థులకు సాధ్యమవుతుంది. అలాగే బ్రెయిల్ ప్రింటర్స్, ఈ బ్రెయిల్ ప్రింటర్స్ ద్వారా కావలసిన సమాచారమును లేదా ఉన్నటువంటి సమాచారంను ప్రింట్ చేసుకోవటం ద్వారా ప్రింట్ చేసుకొని చదవటం ద్వారా ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులు లేదా విజువల్ ఇంపేర్మెంట్ విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే క్రూజ్వెల్ రీడింగ్ మెషిన్ అనేది రీడింగ్ చేయడానికి లేదా అభ్యసించడానికి ఒక కంటెంట్ను కానీ లేదా ఒక ప్రోగ్రామ్ను కానీ చేయటానికి ఈ క్రూజ్వెల్ మెషిన్ అనేది ఉపయోగపడుతుంది. కానీ ఈ క్రూజ్వెల్ మెషిన్ అనేది పూర్వము లేదు. అదేవిధంగా స్మార్ట్ కేన్ అంటే ఒక కర్రని పట్టుకొని అండ్ ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ అనే ఒక విధానంలో ఒక కర్రను పట్టుకోవడం ద్వారా రోడ్లను దాటడం కానీ లేకపోతే రోడ్లను గుర్తించడం కానీ చేస్తారు. ఒక ఓన్లీ కర్రగానే ఉండేటటువంటి ఆ స్టిక్ లేదా కేన్ ఈరోజు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేన్స్గా ఈ సాంకేతికత ఉపయోగించి తయారు చేయగలుగుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కేన్, ఈ ఎలక్ట్రానిక్ కేన్ ద్వారా నడవటం ద్వారా విద్యార్థిని విద్యార్థులు ఏదైనా ముందు ఎత్తు కానీ పల్లం కానీ లేదా ఏదైనా గోడ కానీ ఉంటే అది వెంటనే ఎలక్ట్రానిక్ కేన్ ఈ యొక్క సిగ్నల్స్ ద్వారా అది గోడ లేదా చెట్ట లేదా ఎత్త లేదా పల్లమా అనేది తెలుసుకోగలుగుతారు. అలాగే టాకింగ్ వాచ్, టాకింగ్ క్యాలిక్యులేటర్, సీసీటీవీ ఇవన్నీ కూడా ఈ రోజు వచ్చినటువంటి సాంకేతికతను ఉపయోగించి ఈ యొక్క విజువల్ ఇంపేర్మెంట్ సమాజం అభివృద్ధి చెందే వైపు ఈ సాంకేతికత ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.
1: ఇంతవరకు మీరు టెక్నాలజీ ఫర్ విజువల్ ఇంపైర్మెంట్ చిల్డ్రన్ అనే పాఠం బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ నుండి శ్రీ ఎం నాగరాజు వివరించారు.

చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.

0: జ్ఞానార్జనలో స్త్రీ పురుషులిద్దరూ సమానులే. జీవితాంతం మానవులందరూ విద్యార్థులే. విద్య ఉత్తమ జీవన విధానానికి పునాది, ఉన్నత లక్ష్యాలకు చెరగని బాట. జీవితం ఒక కురుక్షేత్రం అన్నది నిజం. అందుకే మనమందరం అవుదాం ఏకలవ్యులం.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: విన్న పాట అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం నుంచి.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల

0: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
0: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
0: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
0: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి,
0: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం

0: తోడు నీడ ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వివిధ పంటల అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, మన పొలంలో ఉన్నటువంటి పంటల అనంతరము ఏ విధంగా దుక్కిలో మనం దున్నుకొని దానిని ఈ యొక్క భూమిని సారవంతం చేసుకోవాలి అన్న వివరాలు, మెలకువలు మన రైతు సోదరులకు అందిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, ప్రత్తి, కంది, సోయా, చిక్కుడు, వేరుశనగ పంటలు ప్రధానంగా సాగు చేస్తున్నారు. వాతావరణంలో వస్తున్న పెను మార్పులను గమనించిన రైతులు వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలి అని కూడా మనకు సూచిస్తున్నారు. సహజ వనరులైన నేల, నీరు, గాలిని సంరక్షించుకుంటూ ఉత్పాదకతను, లాభాలను పెంచుకోమంటున్నారు. పంటల్లో గింజలు, అవశేషాలు ఉత్పన్నమవుతాయి. వీటి నుండి ఎంతో విలువైన ఉప ఉత్పత్తులను, విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా అధిక నికర ఆదాయం పొందవచ్చు. వ్యవసాయానికి పాడి, కోళ్లు, గొర్రెల పెంపకం నుంచి అనుబంధ వ్యాపకాలు సమగ్ర వ్యవసాయం చేపట్టి పంటల అవశేషాలను ఆధునిక పద్ధతులలో విలువ జోడించి మేతగా తయారు చేసుకుని వాడుకోవచ్చు. వ్యవసాయంలో ఏది వృధా కాదు, మన ప్రధాన పంటల అవశేషాలను మనకు ఈ విధంగా సద్వినియోగపరచుకోమని ముఖ్యంగా రైతు సోదరులకు తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరి పంట అవశేషాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో 15.49 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ 44.92 లక్షల టన్నుల ఉత్పత్తి గల ఆహార పంటను మన తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్నారు రైతులు. ఈ ధాన్యాన్ని నూర్పిడి చేసినప్పుడు 9 లక్షల టన్నుల వరి పొట్టు, 4.5 లక్షల టన్నుల తవుడు, 31 లక్షల టన్నుల బియ్యము వస్తున్నాయి. తవుడులో ప్రోటీన్లు, కొవ్వులు, ముడిపీచు, మాంసకృతులు, విటమిన్ బి, ఈ సమృద్ధిగా ఉంటాయి. కావున దీని నుండి 10-23% నాణ్యమైన వంట నూనెను తీసుకోవచ్చు. నూనెను సౌందర్య పోషణకు కూడా వాడతారు. కనుక తవుడును ఇతర పదార్థాలతో వైవిధ్యభరితంగా మిళితపరుస్తూ పశువుల, గొర్రెల, కోళ్ల దానాగా వినియోగించుకోవచ్చు. వరి ఊక సిలికా, లిగ్నిన్ కలిగిన గట్టి పదార్థము. మండించడం ద్వారా వచ్చిన ఉష్ణముతో ధాన్యము ఆరబెట్టవచ్చు. ఇటుక బట్టీలను కాల్చడానికి ఇంధనంగా వాడతారు. ఊక బిల్లలు దిమ్మెలుగా చేసి బాయిలర్స్లో శిలాజ ఇంధనాలను ప్రత్యామ్నాయంగా వాడతారు. విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ వరి ఊక బూడిదను సమస్యాత్మక నేలలు సవరించడానికి సిమెంటు, ఉక్కు తయారీలో సంకలిత పదార్థంగా వాడతారు. నూకలను పులియబెట్టి బీరు, పిండితో ఇడ్లీ, దోశ మరియు నూడిల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇక వరిగడ్డిని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటే విలువాధారిత పదార్థాలను తయారు చేసి లాభాలు పొందవచ్చో ఈ విధంగా వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. హెక్టార్కు 6-7.5 టన్నుల గడ్డి వస్తుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరిగడ్డిని తగలబెట్టడం ద్వారా కాలుష్యం పెరిగిపోతుంది. తగలబెట్టకుండా యూరియాతో మాగబెట్టి పోషక విలువలు పెంచి పశువుల మేతగా వాడుకోమంటున్నారు శాస్త్రవేత్తలు. పొలములో కలియదున్నితే నేల సారం పెరుగుతుంది అంటున్నారు. నేలలో కలియదున్నప్పుడు కర్బన నత్రజని నిష్పత్తి ఎక్కువ అవ్వడం వల్ల పంటకు నత్రజని లభ్యత తగ్గుతుంది. కావున సిఫారసు చేసిన దానికన్నా నత్రజనికి 25% అధిక నత్రజనిని వాడవలెను. ఈ క్రియ వల్ల దీర్ఘకాలంలో నేలలో సేంద్రీయ కర్బనము 14-27% పెరుగుతుంది. జింకు, కాపరు, ఇనుము, మ్యాంగనీస్ సూక్ష్మ పోషకాల లభ్యత పెరుగుతుంది. పొలములో గడ్డి తొలగించకుండానే హ్యాపీ సీడ్ డ్రిల్లర్ యంత్రంతో మొక్కజొన్న

జొన్న, ఇతర పంటలను విత్తుకోవచ్చు. యంత్రాలతో కట్టలు కట్టి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. పుట్టగొడుగుల పెంపకము, పశువుల పాకలో పాన్పుగా వాడటం ద్వారా పశువులకు ఆరోగ్యము, పాల ఉత్పత్తి పెంచడానికి వాడతారు. పనికిరాని ఈ వరిగడ్డిని వానపాముల ఎరువుగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ వరిని, వరిగడ్డి గురించి మనకు శాస్త్రవేత్తలు అందజేశారు వివరాలు. ఇక మొక్కజొన్న అవశేషాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే ఆ వివరాలు అందిస్తున్నారు మనకు శాస్త్రవేత్తలు. మొక్కజొన్న కోత తర్వాత కాండము, ఆకులు, గింజలు, వలిచిన కంకి మిగులుతాయి. పిండి పదార్థాలు కలిగిన ఈ చక్కెరలను పులియబెట్టి పెట్రోల్కు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ను తయారు చేయవచ్చు. గుజ్జు చేసి కాగితం తయారు చేయొచ్చు. మండించి విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. అవశేషాలను పిండి చేసి సాంద్రీకృత దానతో 75% 25% నిష్పత్తిలో కలిపి ఎండు టీఎంఆర్ దానను తయారు చేయవచ్చు. అదేవిధంగా చూర్ణాన్ని ప్లాస్టిక్, జిగురు, వెనిగర్, కృత్రిమ తోళ్ల తయారీలో పూరకంగా వాడతారు. పనికిరాని ఈ మొక్కజొన్న చొప్పను మల్చింగ్గా, దొడ్డిలో పాన్పుగా, వానపాములకు ఎరువుగా వాడుకోవచ్చు. ఈ మొక్కజొన్న గడ్డి పంట పూత దశలో పెట్టకొచ్చి ఇతర కారణాల వల్ల ఎండిపోతుంటే అటువంటి చొప్పను సైలేజ్గా కూడా మార్చుకొని వాడుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న, రాగి వంటి చిరుధాన్యాల పంటల కంకులు కోసిన వెంటనే మిగతా మొక్కను సన్నగా కత్తిరించి డ్రమ్ముల్లో సైలేజీ చేసుకోవడం ద్వారా నాణ్యమైన పశుగ్రాసాలు వృధా కాకుండా సమర్థవంతంగా పశువులను మేపుకోవచ్చు. తర్వాత ఈ ప్రతి పంట యొక్క అవశేషాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలన్న వివరాలు ఈ విధంగా అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. దూదిపోగా మిగిలిన కట్టె, ఆకులు, బెరడు కలిపి హెక్టారుకు 3 టన్నులు వస్తుంది. దూది తీసిన వెంటనే నవంబర్ నెలలో ఆకులను, మొగ్గలను మేకలకు, గొర్రెలకు మేపుకోవాలి. తర్వాత మొదళ్లను తొలగించి గులాబీ రంగు పురుగు ఉధృతి తగ్గించాలి. కట్టెలను కొద్ది మొత్తంలో వంట చెరుకుగా వాడి పెద్ద మొత్తంగా చెక్క పరిశ్రమకు, కార్డ్బోర్డు పరిశ్రమకు, కాగితం పరిశ్రమకు వాడవచ్చు. ప్రతి కట్టెలో 68% సెల్యులోజు, 26% లిగ్నిన్, 7% బూడిద ఉంటుంది. 1000 టన్నుల ప్రతి కట్టెతో 100 kV సామర్థ్యపు 5 విద్యుత్ కేంద్రాలను 1 సంవత్సరం నిర్వహించుటకు సరిపోతుంది. ప్రతి కట్టెను ఇటీవల అందుబాటులోకి వచ్చిన ట్రాక్టర్తో నడిచే మల్టీక్రాప్ బయోస్రెడ్డర్ సహాయంతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి భూమికి అందించినప్పుడు నేలలో త్వరగా కలిసిపోయి కుల్లిపోతాయి. 1 ఎకరం ప్రతి కట్టె నుంచి 10 కిలోల నత్రజని, 27 కిలోల పొటాష్ నేలకు అందించబడుతుంది. ప్రతి పంట నేలలో కలియదున్నటం వల్ల సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది. భూభౌతిక స్థితులు మెరుగుపడతాయి. మేలు చేసే సూక్ష్మజీవులు క్రియాశీలమవుతాయి. ఇక కంది పంట అవశేషాల గురించి శాస్త్రజ్ఞులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఏ విధంగా వాడుకోవాలి, ఏ విధంగా లబ్ధి చెందాలి ఈ అవశేషాలతో, తర్వాత భూమిని ఏ విధంగా సారవంతం చేసుకోవాలన్న వివరాలు అందిస్తున్నారు. కంది కట్టె, ఆకులు, కందికాయ పొట్టు, చున్నీ మొదలగునవి కంది పంట అవశేషాలు. హెక్టార్కు 6 నుండి 10 టన్నుల దిగుబడి వస్తుంది. కంది కట్టెతో బుట్టలు, గుడిసెలు, కంచెలు, కలప, పంట చెరుకు, ఇతర అల్లికలకు విరివిగా వాడతారు. గుజ్జును కాగితపు పరిశ్రమలో వినియోగిస్తారు. చైనా, థాయిలాండ్, వియత్నాం దేశాల్లో, బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో గుజ్జు నుండి లక్క తయారు చేస్తారు. ఆకులను ఆల్ఫా ఆల్ఫా పశుగ్రాసంకు ప్రత్యామ్నాయంగా కోలదానలో కెరోటిన్, ఇతర ఆవశ్యక పోషకాల కొరకు వాడతారు. కాయల పొట్టులో మాంసకృతులు, పీచు పదార్థం ఉండి నెమరు వేయు జంతువులకు మంచి పోషకాల దాన అవుతుంది. కంది చున్నిలో 25 నుండి 35% కంది నూక ఉండటం వలన మంచి సాంద్రత దానగా ప్రోటీన్ సరఫరా వస్తుంది. పక్వ దశలో రాలిన ఆకులు నేలకు 40 కిలోల నత్రజనిని సమకూరుస్తాయి. పంటల అవశేషాల వినియోగ లాభాలను గుర్తెరిగి పారిశ్రామికవేత్తలు, రైతులతో అనుసంధానమైన ప్రాంతీయ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా రైతు సోదరులు సమగ్ర వ్యవసాయ విధానాన్ని అనుసరించి పశువులను, కోళ్లను పెంచి పంటల అవశేషాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. వాతావరణ కాలుష్య నివారణ అందరి బాధ్యత కాన రైతు సోదరులు అధిక లాభాలను పొందుతూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని, ఈ విధంగా మనకు పంటల అవశేషాలను ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే ఇటువంటి మేలైనటువంటి లాభాలు మనం పొందగలవచ్చు అని మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు

ఈ విధంగా తెలియజేశారు. రైతు సోదరులందరూ వారి పొలంలో పంటల నుండి వచ్చే అవశేషాలను చక్కగా సద్వినియోగం చేసుకుని భూసారాన్ని, వాతావరణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోగలరని, కాలుష్య నివారణను భూమి సారవంతంగా చేసుకోగలరని ఆశిద్దాం.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: PM जय अब गरीबों की जय बन गई है.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం ఇల్లరికం. గానం ఘంటసాల, గీతరచన కొసరాజు, సంగీతం టి చలపతిరావు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విందాం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉపసభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కి విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొల్డోవా దేశ పర్యటనలో అన్నారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు ఢిల్లీలో నిరసన ప్రదర్శనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యం ఆరోపణలకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ని ఆదేశించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల గందరగోళం వల్ల లోక్సభ రాజ్యసభలు పలుమార్లు ఈరోజు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు ఇటీవల కన్ను మూసిన 6 మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది. నాదళ్ల భాస్కర్రావు, ఉమ్మతి దేవి, సుధాంశు సీల్, మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరి, కేపీ ధన్పాలన్, ప్యారేలాల్ శంఖవర్లకు సభ నివాళులర్పించింది. ఖతార్ జాతిపిత అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్ థనీ కూడా సభ నివాళులర్పించింది. భారత ఖతార్ సంబంధాన్ని రూపొందించడంలో షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థనీ కీలక పాత్ర పోషించారని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఖతార్ ఫాదర్ అయిన అమీర్ 18 సంవత్సరాల పాటు ఖతార్గా అమీర్గా సేవలందించి ఆధునిక ఖతార్ నిర్మాణానికి పునాది వేశారని ఓం బిర్లా చెప్పారు.
1: మహామహిమ్ షేక్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ నే జూన్ 1995 సే జూన్ 2013 తక్ 18 వర్షం తక్ ఖతర్ కే అమీర్ కే రూప్ మే కార్య కియా. ఉన్నోనే ఆధునిక ఖతర్ కి నీవ్ రఖీ. ఉన్నోనే భారత్ ఖతర్ సంబంధో కే సంవర్ధన్ మే భీ మహత్వపూర్ణ భూమికా నిభాయి.
0: సంతాప తీర్మానం అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ సహా ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్షా పత్రం లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ సజీవుగా సాగేందుకు సహకరించాలని, మర్యాదను కాపాడాలని ఓం బిర్లా పదే పదే ప్రతిపక్షాలను కోరినప్పటికీ సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో ముందు సభ 12 గంటల వరకు వాయిదా పడింది. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్ష సభ్యులు తమ నిరసన కొనసాగించడంతో స్పీకర్ సభను 12:30 వరకు వాయిదా వేశారు. 12:30 దిగువ సభ మళ్లీ సమావేశమైనప్పుడు కూడా పరిస్థితి ఏమాత్రం మారలేదు. సభలో ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుతూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్ సఖ్య సభను నడిపించేందుకు ప్రయత్నించారు. పార్లమెంట్లో ముఖ్యమైన సమస్యలు ప్రస్తావించడానికి ప్రజలు తమ ప్రతినిధులను సభకి పంపారని ఆయన గుర్తు చేసినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ఆయన విజ్ఞప్తిని పెడచెవిచి పెట్టడంతో సభ 1:00 వరకు వాయిదా పడింది. ప్రతిపక్ష సభ్యులు 1 గంటకు తమ డిమాండ్లను మరోసారి చెప్పి నినాదాలు చేశారు. కానీ సభలో గందరగోళం కొనసాగడంతో 2:00 వాయిదా వేశారు. అనంతరం 3:00 సభలో అదే పరిస్థితి ఉండడంతో రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ కూడా ఈరోజు పలుసార్లు వాయిదా పడింది. 5వ వాయిదా అనంతరం 2:30 డిప్యూటీ చైర్మన్ హరివంశ్ షెడ్యూల్డ్ వ్యవహారాలు చేపట్టడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేసి నిరసన కొనసాగించడంతో సభను రేపటికి వాయిదా వేశారు. నీట్ అంశంపై సభలు ఈరోజు 6 వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు పరిమాణంలో 24,162 కోట్లకు విలువపరంగా 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా, పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక చర్యలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. మోసపూరితమైన లావాదేవీని అరికట్టేందుకు రిస్క్ ఆధారిత లావాదేవీలపైన పరిమితులు, అనధికార మొబైల్ నంబర్ మార్పులు, ఎస్ఎంఎస్ ఆధారిత ధృవీకరణ, దుర్వినియోగం కాకుండా రక్షణ చర్యలు మొదలైనవన్నీ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వ్యక్తుల మధ్య అంటే P2P, వ్యక్తి నుండి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేసేందుకు

వరకు యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించారని కూడా ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మోల్డోవాలో పర్యటిస్తున్న రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు చిసినోవ్లోని స్టెఫెన్ సెల్మారేసీస్ ఫాంట్ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చంతో నివాళులర్పించారు. రాష్టపతితో పాటు భారత్ మోల్డోవాకు చెందిన ఉన్నతాధికారులు కూడా మోల్డోవా జాతీయ వీరుడికి గౌరవ సూచకంగా ఇరు దేశాల మధ్య సార్వభౌమత్వం, స్నేహం తదితర ఉమ్మడి విలువలకు ప్రత్యేకంగా ఈ నివాళి అర్పించారు. వేగంగా అభివృద్ది చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ భారత్ మోల్డోవాల మధ్య మరింత లోతైన ఆర్థిక సంబంధాలు ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పిలుపునిచ్చారు. చిసినోలో భారత మోల్డోవా వాణిజ్య వేదికలో ప్రసంగిస్తూ భారత రాష్ట్రపతి మోల్డోవాలో జరుపుతున్న మొట్టమొదటి అధికార పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, పౌర సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము అన్నారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, శాంతి, అభివృద్ది పట్ల ఉమ్మడి నిబద్ధత ఆధారంగా భారత్ మోల్డోవా మధ్య ఆత్మీయ, స్నేహపూర్వక సంబంధాలున్నాయన్నారు. భారత్ వికసిత్ భారత్ వైపు సాగించే ప్రయాణంలో విశ్వసనీయమైన ఉమ్మడి శ్రేయస్సు ఆధారంగా ఉండే భాగస్వామ్యాలు కోరుకుంటోందని, మోల్డోవా వ్యూహాత్మక స్థానం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, యూరోపియన్ మార్కెట్లలో పెరుగుతున్న అనుసంధానం తమకు ఆకర్షణీయమైన భాగస్వామిగా మారుస్తున్నాయని ద్రౌపది ముర్ము చెప్పారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వారి ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరపవలసిందిగా ఆందోళనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, ఈ ఉదయం 11:50 నుంచి చర్చలు కొనసాగుతున్నాయని నడ్డా సోషల్ మీడియాలో తెలియజేశారు. తమ సమావేశం సౌహార్ద వాతావరణంలో జరిగిందని, ప్రతినిధి బృందంతో ప్రాథమిక మౌఖిక చర్చ వివరంగా జరిగిందని, సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వారు ప్రభుత్వానికి ఒక లిఖితపూర్వక వినతి పత్రం సమర్పించారని నడ్డా చెప్పారు. ప్రదర్శనకారులు తమ బైఠాయింపు ఆందోళన విరమించుకోవాలని, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో అధికార యంత్రాంగానికి సహకరించాలని కూడా కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. అయోధ్యలోని రామాలయం విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సిట్ ఏర్పాటుపైన తగిన ఆదేశాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ను ఆదేశించింది. రామాలయం విరాళాల వివాదాన్ని రాజకీయం చేయవద్దని కూడా పార్టీని కోరింది. రామాలయం విరాళాల వివాదం అనేది నేరానికి పాల్పడిన ఒక సాధారణ కేసని, సరైన దర్యాప్తులా జరిగేలా చూడడమే కోర్టు ఉద్దేశమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం రాష్ట్ర పోలీసులే దీనిపై దర్యాప్తు జరుపుతున్నారని సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వివరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు అందజేసి ఈ నెల 27వ తేదీన అత్యున్నత ధర్మాసనం ఈ పిటిషన్పై తిరిగి విచారణ జరుపుతుందని కోర్టు ప్రకటించింది. ఉత్తరాఖండ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం హెచ్చరిక, చార్ధామ్ యాత్రా మార్గంలో వివిధ ప్రాంతాల్లో కొండచెరలు విరిగిపడిన సంఘటనల నేపథ్యంలో ఈరోజు చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. రోడ్లు బ్లాక్ అయిన చోట్ల యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో వసతి కల్పించేలాగా, మార్గాలు పూర్తిగా సురక్షితమైనవిగా ప్రకటించిన తర్వాతే యాత్రను తిరిగి ప్రారంభించేలాగా గడ్వాల్ కమిషనర్ ఆనంద్ స్వరూప్ సంబంధిత జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. యాత్రికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. లేబర్ పార్టీ నూతన నాయకుడిగా ఎన్నికైన యాండీ బర్న్హామ్ యునైటెడ్ కింగ్డమ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేర్ స్టార్మర్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన 52 ఏళ్ల యాండీ బర్న్హామ్ను కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కింగ్ చార్ల్స్ ఆహ్వానించారు. అంతకుముందు తన రాజీనామాను అధికారికంగా సమర్పించేందుకు రాజును కలవడానికి వెళ్లే ముందు బ్రిటన్ ప్రధానమంత్రిగా 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి స్టార్మర్ తన చివరి ప్రసంగం చేశారు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు 9 11వ తరగతి విద్యార్థినులపై లైంగిక దాడి చేశారన్న వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలను సోమోటో పరిగణనలోకి తీసుకున్న కమిషన్ 2 వారాల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విశేషాలు మరొకసారి. నీట్ పేపర్ లీక్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వికసిత్ భారత్ లక్ష్యం సాధించేందుకు భారత్కు విశ్వసనీయమైన భాగస్వామ్యాలు అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు.
కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు

0: ఢిల్లీలో నిరసన చేస్తున్న ప్రదర్శన కారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయోధ్య రామాలయంలో విరాళాల చౌర్యానికి సంబంధించి సిట్ ఏర్పాటు చేసే అవకాశం గురించి ఆలోచించాలని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ను ఆదేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో గొర్రె మేకల్లో కాలిపుండు రోగం గురించి రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారు పాల్గొంటారు. ఈనాటి ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. కార్యక్రమం వినబోయే ముందు ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పశు పోషకులకు పశుపాలకులకు స్వాగతం. ఇప్పుడే మీరు మా వ్యాఖ్యాత అల్పన గారు చెప్పగా అంశం కూడా మీరు విన్నారు. గొర్రె మేకల్లో కాలిపుండు వ్యాధి గురించి, ఈ అంశం గురించి ఇక్కడ మనతో పాటు ఉన్నారు పశు వైద్య కళాశాల రాజేంద్రన్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ గోపాల్ గారు. మరి వారిని అడిగి సవివరమైన సంపూర్ణమైన సమాచారాన్ని మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక వారిని ఆహ్వానిస్తాను. నమస్కారం అండి డాక్టర్ గోపాల్ గారు.
3: నమస్తే.
2: ముందుగా తెలియచేయండి, ఈ గొర్రెల్లో మేకల్లో కాలిపుండు రోగము ఏ కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది మన శ్రోతలకు, ఈవెన్ పశు కాపర్లకు కూడా తెలియచేయండి.
3: అలాగేనండి. ఇది కాలిపుండ్ల రోగము, లేదా దీన్ని బురదపుండ్ల వ్యాధి అని కూడా అంటారు. కొన్ని చోట్ల ఫుట్ రాట్ వ్యాధిగా కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా ఒక బ్యాక్టీరియా, డైక్లోబ్యాక్టర్ నోడోసస్ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. ఇది ముఖ్యంగా గొర్రెలలో, కొన్నిసార్లు మేకలలో, ఇంకా కొంతమేర ఆవుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా అత్యంత ముఖ్యమైన అంటువ్యాధిగా దీన్ని పరిగణిస్తారు. ఇది తీవ్రమైన సమస్య గొర్రెల్లో కలగజేస్తుంది. అందులో ఈ వ్యాధి కాళ్ళ గిట్టల మధ్యలో భాగాన్ని దెబ్బతీసి తర్వాత గిట్ట మొత్తం కుళ్ళిపోయే స్థాయికి చేరుతుంది. ఫలితంగా జంతువు తీవ్రమైన నొప్పితో కుంటుతూ నడుస్తుంది.
2: మరి ఇటువంటి సందర్భంలో గిట్టలకి ఎందుకు సోకుతుంది ఈ బ్యాక్టీరియా వల్ల? మరి ఈ గొర్రె కాపర్లు, పశు పోషకులు, పశుపాలకులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని మీరు కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే అంటువ్యాధి అంటున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఏ విధంగా మీరు జాగ్రత్త

0: జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే గొర్రె కాపర్లు కూడా బయటికి వెళ్ళి ఈ వీటిని గొర్రెలు మేకలు కాస్తుంటారు. ప్రథమ చికిత్స లాంటిది కానీ, ప్రథమ పరిశీలన కానీ ఏ విధంగా ఈ గొర్రె కాపర్లు చేయవలసి ఉంటుంది వివరించండి.
1: అలాగేనండి. ముఖ్యంగా ఈ వ్యాధి వర్షాకాలంలో అనగా బురద ప్రాంతాల్లో మేతమేసే గొర్రెల్లో ఎక్కువగా చూస్తాము. ఎందుకనగా ఆ బురదలో ఎక్కువసేపు ఉండడం వల్ల ఈ గిట్టలు మెత్తబడి, అలాగే ఆ గిట్టల మధ్య భాగము మెత్తబడడం వల్ల ఏదైనా చిన్న గాయమైతే అందులో ఈ బ్యాక్టీరియా అనేది సంక్రమించి ముందుగా ఎరుపు దశ, ఆ గిట్టల్లో ఎరుపు రంగు అనేది కలగజేస్తుంది. ఈ వీటితో పాటు ఇది ఆ బ్యాక్టీరియా ఎక్కువ వృద్ధి చెంది గిట్టలు ఊడిపోవడానికి గల కారణం, దానికి గిట్టలు ఊడిపోవడానికి గల
0: కారణం ముఖ్యంగా ఈ నీటి తడులున్నటువంటి
1: ఎక్కువ తేమ ఉండడం
0: మంచిదంటారా?
1: అవునండి.
0: ఈ గొర్రె కాపర్లు మామూలుగా అయితే
1: మేపొచ్చు, కాకపోతే ఎక్కువ సమయము తేమ ప్రాంతాల్లో బురదల్లో మేపకూడదు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది.
0: ఈ ప్రత్యేకమైన జాగ్రత్త అంటారు,
1: ప్రత్యేకమైన
0: గొర్రె కాపర్లు ఉంటారు,
1: గొర్రె కాపర్లు
0: వాళ్ళకు నీరు తడి ఉన్నటువంటి పొలంలో నడపొద్దు, ఆ జాగ్రత్త పాటిస్తూ ఉండాలంటారు. అలాగే వారు ఎప్పుడైతే ఈ గిట్టల్లో సమస్య వచ్చినప్పుడు కుంటుతూ ఉంటుంది కనుక దాన్ని ప్రత్యేకంగా ఆ గొర్రెను, ఆ మేకను కానీ ఏ పశువునైనా కానీ ప్రత్యేకంగా షెడ్ నుంచి దూరంగా ఉంచడం, ఇటువంటివి చేయాలంటారు.
1: ఈ బ్యాక్టీరియా సంక్రమించింది, దీనివల్ల వ్యాధి కారకం వస్తుంది అంటే ముందుగా మనం గుర్తుపట్టేది పశువు, ఆ గొర్రె అనేది కుంటడం ప్రారంభిస్తుంది.
0: ఇది ప్రధమమైనటువంటి లక్షణం అంటారు. అయితే సంపూర్ణమైన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ గొర్రెలు మేకల్లో, తర్వాత ఆవులు కొన్ని పశువులు కూడా వస్తాయి అంటున్నారు.
1: అవునండి.
0: లక్షణాలు ఎన్ని రకాలుగా ఉంటుంది, ఏ రకాలుగా ఈ యొక్క గొర్రెలు మేకలను ఈ బాధ పెడుతూ ఉంటుంది ఈ యొక్క గాలిపుండు రోగం, ఏ లక్షణాలు ఒకసారి మన
1: ఈ కాలిపుల్ల రోగం వల్ల
0: వివరించండి.
1: ఈ కాలిపుల్ల రోగం వల్ల జంతువులు సరిగా మేతమేయలేవు, సరిగా నడవలేవు. నొప్పి వలన అవి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడవలేక శరీర బరువు తగ్గుతుంది. అలాగే మాంసము ఉత్పత్తి చేసే పశువు మన గొర్రెల్లో అయితే శరీర బరువు తగ్గుతుంది, మాంస ఉత్పత్తి తగ్గుతుంది, అలాగే సంతానోత్పత్తి సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఈ తీవ్రమైన సందర్భాల్లో జంతువును మనము తొలగించి దానికి తగిన చికిత్స చేయించి దానికి తగిన ద్రవ రూపంలో ఉండే జావ, అంబలి లాంటి ద్రావణాలు ఇవ్వడం వల్ల దాన్ని మనం కాపాడుకోవచ్చు.
0: మరి ఏ రోగాలకైనా, ఏ రోగాల నుండి దూరం ఉండాలన్నా, ఏ రోగాల బారి నుండి పడకుండా ఉండాలన్నా మామూలుగా సాధారణంగా కొట్టాలు కానీ, షెడ్ల నిర్మాణం కానీ ఈ మధ్య అవగాహన ఉంది కనుక షెడ్లను కూడా నిర్మించుకుంటున్నారు, ఈ పశుపోషణ చేస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మరి మేత మేయడానికి బయటికి వెళ్ళినటువంటి గొర్రెల మంద కానీ, మేకలు కానీ, లేదా పశువులు కానీ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ చెట్ల దగ్గర ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి? ఎందుకంటే ముఖ్యంగా మీరు అంటున్నారు గిట్టల మధ్యన ఇది వ్యాధి సోకి కుళ్ళిపోవడం వల్ల ఇటువంటి వ్యాధి వస్తుందని అంటున్నారు. మరి ఈ యొక్క షెడ్లకు వచ్చినప్పుడు, ఈ కొట్టంలోకి వచ్చినప్పుడు ఆ ఎంట్రన్స్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాధారణంగా ఇలాంటి శాస్త్రవేత్తలు మామూలుగా తెలియజేస్తుంటారు, టీవీలో రేడియోలో కూడా మేము వింటున్నాము, పేపర్లో చూస్తున్నాము, ఏదో మందు నూలు పెట్టి కొద్దిగా నీళ్ళలో మందేసి ఆ ఎంట్రన్స్ దగ్గర తొట్టె లాంటిది పెట్టి దాంట్లో నడిపించాలని కూడా అంటుంటారు. మరి ఎంతవరకు ఇది సబబు అంటారు?
1: అవునండి.
0: ఆ వివరాలు ఏమైనా సంపూర్ణంగా మన రైతు సోదరులకు తెలియజేయండి, పశు పోషకులకు కూడా తెలియజేయండి.
1: మీరు చెప్పింది నిజమేనండి. ఏదైనా గిట్టలకి ఏ వ్యాధి కలిగినా, ఇది కాలిపుండ్ల రోగమే కాదు, గాలికుంటు వ్యాధి కానీ ఇంకా వేరే ఏదైనా వ్యాధి, ఏదైనా బ్యాక్టీరియా ఉంటే ఆ కాళ్ళల్లో ఏదైనా వ్యాధికారక జీవులు, క్రిమజీవులు ఉంటే వీటిని మనం తగ్గించడానికి ముందుగా ఆ షెడ్లోకి వెళ్ళకముందు ఆ తొట్టెలు పెట్టి అందులో పొటాషియం పర్మాంగనేట్ అనే ద్రావణం ఉంచడం వల్ల వాటి ద్వారా ఈ పశువులు మనము షెడ్లలోకి వెళ్తాయి. దీనివల్ల ఏదైనా వ్యాధికారక క్రీములు ఏమైనా ఉంటే అవి నియంత్రించబడుతుంది.

0: పడతాయి, చనిపోతాయి. అలాగే ఉదయం మేతకు వెళ్ళేటప్పుడు కూడా అందులోంచి నడిపిస్తే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ద్రావణం, పొటాషియం పర్మాంగనేట్ అనే ద్రావణాన్ని ఆ ఎంట్రెన్స్లో ద్వారం దగ్గర ఉంచడం వల్ల ఈ వ్యాధి నివారణ అనేది కొంతవరకు తగ్గించవచ్చు,
1: కొంత సంరక్షణగా మనం పాటించవచ్చు అంటారు. తర్వాత ఇక్కడ పశు పోషకులు, పశుపాలకులు, రైతులు లైన్లో ఉన్నారు, మరి వారిని అడిగి వారి ప్రశ్న ఏంటో కనుక్కుందాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఇక్కడ డాక్టర్ ఎల్ గోపాల్ గారు మీకోసం ఉన్నారు, మీ ప్రశ్న సంధించండి.
2: సార్, ఇప్పుడు జునోటిక్ వ్యాధి, దుమ్మ వ్యాధి మేకల గొర్రెల నుంచి మనకు తలుస్తుంది కదా, మన మనుషుల్లో లక్షణాలు ఎలా ఉంటాయి సార్?
0: చెప్పండి ఒకసారి.
1: జూనోటిక్ వ్యాధి గురించి రైతు సోదరులు అడుగుతున్నారు.
0: జూనోటిక్ వ్యాధులు అంటే, ఇది జూనోటిక్ అంటే జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధిని జూనోటిక్ అంటారు. అందులో ముఖ్యంగా బ్రుసెల్లా అనేది, ఈ బ్రుసెల్లా అనేది, బ్రుసెల్లా వాటితో పాటు ఆంథ్రాక్స్ కొన్ని బ్యాక్టీరియాల వల్ల ఈ జూనోటిక్ వ్యాధులు అనేటివి కలుగుతాయి. అందులో కొన్ని చోట్ల ఈ ఆంథ్రాక్స్ అనేది ఉంటుంది, అంటే పశువు చనిపోవడం, అంటే గొర్రెలు కానీ మేకలు కానీ చనిపోతాయి. చనిపోయిన వెంటనే దాని తర్వాత అది గట్టిగా పడకుండా దాని నోట్లో నుంచి, ముక్కులో నుంచి, అలాగే మల మార్గం ద్వారా రక్తము గడ్డగట్టకుండా రక్తం అనేది వస్తుంది, అది ఆంథ్రాక్స్ అనేది. అలాంటి పశువుల్లో మనం ఆ లక్షణాలు గుర్తిస్తే వెంటనే వాటిని లోతుగా తవ్వి మనము సున్నం వేసి వాటిని కప్పించాలి. పొరపాటున వాటిని కోస్తే, మనుషుల్లో కూడా వస్తాయి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఆంథ్రాక్స్ వల్ల వస్తే, ఆంథ్రాక్స్ అనేది ఈ బ్యాక్టీరియా వల్ల వస్తే మనుషుల్లో మన స్కిన్ మీద, అంటే మన చేతులు కానీ కాళ్ళ మీద కానీ పెద్ద పెద్ద పుండ్లు అవుతాయి. వాటితో పాటు ఈ ఊపిరితిత్తులు కూడా ప్రభావితమవుతాయి. ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు శ్వాస తీసుకోవడంలో కష్టము, జ్వరం రావడము అలాంటిది ఉంటుంది. ఇంకోటి బ్రుసెల్లా అనేది, ఇది ఎట్లా అంటే మనం మేకల్లో గొర్రెల్లో ఎక్కువగా ఉంటుంది. దాని రక్తం కానీ వీర్యం కానీ ఏదైనా మనకి పాలు కానీ, ఇప్పుడు పాలు ఆవులు ఉంటాయి, పాలు సరిగ్గా వేడి చేయకపోయినా, లేకపోతే మనం పాలు పితికేటప్పుడు, లేకపోతే ఇంకా వేరే మనం పశువు అనేది కట్టినప్పుడు దాని జననేంద్రియాల ద్వారా మనం అదైనా ఈనేటప్పుడు మనం దాన్ని చేతితో డైరెక్ట్గా ముట్టినప్పుడు ఆ వ్యాధి బ్యాక్టీరియా అనేది మన శరీరంలోకి ప్రవేశించి ఈ జాయింట్స్, మన కీళ్ళ నొప్పులు, జ్వరం రావడము, అలాగే మన వృషణాలు పెద్దగా అవ్వడము, జ్వరం ఎంతమాత్రం తగ్గదు, ఇలాంటి లక్షణాలు బ్రుసెల్లాలో మనం చూస్తాము. ముఖ్యంగా ఇది ఆవులు, గొర్రెలు, మేకల నుంచి వస్తాయి. ప్రాణం తీయదు ఇది, కాకపోతే ఒకసారి ఇది సంక్రమించినాక మనం ఎవరైనా మళ్ళీ పిల్లలు, మనకు వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లలకి కూడా ఇది సంక్రమిస్తుంది. వాటి ద్వారా ప్రెగ్నెన్సీలో ఇది వస్తుంది. అబార్షన్స్ అనేది కామన్గా అవుతాయండి. అబార్షన్ అనేది మనుషుల్లోకి వచ్చినా కానీ అబార్షన్స్ అవుతాయి, ఈ పశువుల్లో కానీ అబార్షన్స్ అవుతాయి. ఆ అబార్షన్ అనేది మేకల్లో, గొర్రెల్లో మనం 4వ నెలలో చూస్తాము, అదే ఆవుల్లో ఆర్ గేదెల్లో 6 నుంచి 7వ నెలలో ఈ అబార్షన్ అనేది చూస్తాము. అదే మనుషుల్లో సోకితే కూడా అబార్షన్ అవుతుంది.
1: చాలా చక్కటి వివరాలు ఈరోజు గాలిపుండు రోగం గురించి వివరిస్తూ రైతు సోదరులు ఈ జూనోటిక్ వ్యాధుల గురించి కూడా చక్కటి ప్రశ్న అడిగారు. సందర్భంలో వాటికి కూడా చక్కటి వివరణ అందిస్తున్నారు. చాలా సంతోషం గోపాల్ గారు. అయితే ఈ ప్రాంత పశు వైద్య నిపుణులు ఉంటారు, దగ్గర ఉంటారు, కొందరు దూరం ఉండొచ్చు, ఈ పశువులు కాసే వాళ్ళకు దూరం ఉండొచ్చు. ఇటువంటి సందర్భంలో ముందస్తుగా ఏమైనా మెడిసిన్స్ కానీ మందులు కానీ వాళ్ళ వెంట తీసుకుపోయే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రథమ చికిత్స చేయాలనుకున్న సందర్భంలో అటువంటి ఏర్పాట్లు ఏమైనా ఈ పశు కాపర్లు ఏమైనా చేసుకోవచ్చు అంటారా? లేదు, చెట్లలో పెంచే ఈ పశు పోషకులు, పశుపాలకులు వాళ్ళు కూడా ఈ ప్రథమ చికిత్స కానీ ఈ డాక్టర్ల సలహా మేరకు ఈ మందులు ఏదైనా వాడచ్చు అంటారా? జాగ్రత్తగా, ముందు జాగ్రత్తగా ఆ వివరాలు ఉంటే ఒకసారి తెలియచేయండి.
0: తప్పకుండా అండి. ఈ నట్టల నివారణ మందులు అనేది తప్పకుండా ప్రతి 4 నుంచి 6 నెలలకు ఒకసారి, అనగా 2 నుంచి 3 సార్లు వేయించాలి. వాటితో పాటు నొప్పి

0: ఏదైనా నొప్పి కలిగినప్పుడు నొప్పికి సంబంధించిన మందులు, జ్వరానికి సంబంధించిన మందులు, అలాగే కొన్ని యాంటీబయాటిక్స్ కూడా ఉంచుకుంటే మంచిది. కాకపోతే వీటిని వాడకముందు ఒకసారి పశు వైద్యాధికారిని సంప్రదించి, ఒకసారి వాళ్ళు వాడిన తర్వాత తదుపరి మిగిలిన 3-4 రోజులు మీరు పశు కాపర్లు వేసుకోవచ్చు.
1: వారి యొక్క సలహా మేరకు, వైద్యుల సలహా మేరకు ఈ మందులు కూడా మనం పశువులకు ఇవ్వచ్చు అంటున్నారు.
0: అతిగా యాంటీబయాటిక్స్ వాడకుండా తగ్గించుకొని అవసరమైన మోతాదులో అవసరమైన చోట వాడితే ఈ యాంటీబయాటిక్స్ అనే ప్రభావం అనేది మంచిగా ఉంటుంది. ప్రతిదానికి ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల అది పనిచేయకుండా అయిపోతుంది. దాని ద్వారా ఈ మనుషుల్లో కూడా వచ్చే ఏ రోగమైనా, ఎందుకంటే గొర్రెలు మేకలు మాంసం తినడం వల్ల వాటి కారకాలు మిగిలిపోతాయి, అవి మనుషులు తీసుకోవడం వల్ల మనుషులకు కూడా ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆ యాంటీబయాటిక్స్ వాడితే అవి పనిచేయకుండా ఉండిపోతాయి.
1: మామూలుగా సాధారణంగా ఏ వ్యాధి వచ్చినా కొన్ని దశలు ఉంటాయి. మరి ఈ వ్యాధి వచ్చినప్పుడు, ముఖ్యంగా ఈ గాలిపుండు వ్యాధి సోకినప్పుడు ఎన్ని రకాల దశలు ఉంటాయి? ఆ దశల సందర్భంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఇందులో ముఖ్యంగా ఒక 5 దశలు ఉంటాయండి. ఈ 5 దశల్లో ముందు దశలో ఇది గిట్టల మధ్యలో తోలు అనేది మెత్తబడుతుంది. అలాగే 2వ దశకు వచ్చేసరికి ఆ ఇన్ఫెక్షన్ అనేది ప్రారంభమవుతుంది. ఇది ఏ విధంగా గుర్తుపెట్టవచ్చు అంటే ఆ గిట్టల మధ్యలో భాగము ఎర్రబడుతుంది స్వల్పంగా. 3వ దశకు వచ్చేసరికి ఆ వాపు, ఆ ఎరుపు దశం అనేది, ఎరుపుమయం అనేది తీవ్రమవుతుంది. దీన్ని తీవ్రమైన ఫుట్ రాట్, లేకపోతే ఇది విరులెంట్ స్ట్రెయిన్, అంటే ఈ బ్యాక్టీరియా ఉంటే అది తీవ్రంగా వ్యాధికారకం చేసే బ్యాక్టీరియాగా చేస్తాము. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా ఒక్కసారి లోపలికి వ్యాప్తిస్తే కొన్ని రకాలమైన స్రావాలు, అంటే ఎంజైములు ఉత్పత్తి చేసి అక్కడ ఉన్న కండరం దాన్ని కరిగిస్తాయి. అంటే కెరాటిన్, అంటే గిట్టల్లో ఉండే గట్టి గిట్టల్ని కరిగిస్తాయి. దీనివల్ల ఈ కణజాలం అనేది ఆ గిట్టలతో విడిపోతుంది. ఈ విడిపోయి తర్వాత
1: జరుగుతుందా,
0: చివరి దశలో ఈ గిట్ట కుళ్ళిపోవడం వల్ల గిట్ట అనేది ఊడిపోతుంది, పూర్తిగా ఊడిపోతుంది. ఇది తీవ్రమైన దశ, అతి తీవ్రమైనది.
1: మరి ఇటువంటి దశలన్నీ గమనించాలంటే ఈ ముఖ్యంగా పశు పోషకులు, పశుపాలకులు మరి ఏ విధంగా పరిశీలించాలి? ఏదైనా అంటే మొత్తం ఈ మందలో అన్ని గొర్రెలు కానీ మేకలు కానీ పశువులను పరిశీలించలేరు. ప్రాథమికంగా పరిశీలన ఏ విధంగా ఉండాలంటారు? ముఖ్యంగా కాపర్లు ఉంటారు, గొర్రె కాపర్లు ఎక్కువగా, ఎందుకంటే ఈ పశు పోషకులు పాలకులు వాళ్ళు యజమానులుగా ఉంటారు కనుక వీళ్ళు ఎటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణాలు గమనించాలంటారు? వాటికి ఏ విధమైనటువంటి ప్రాథమిక చికిత్స చేస్తే బాగుంటుందంటారు? 1-2 జంతువుల్లో ఈ గాలిపుండు రోగం గమనించినట్లయితే
0: ముందుగా పశు పోషకులు లేదా యజమానులు ఈ గొర్రె కాపురులకి ముందుగా మనము వ్యాధి ఏ విధంగా గుర్తుపెట్టడము, ఏ విధంగా గుర్తించడం అనేది చెప్పాల్సి వస్తుంది. ఇందులో ముఖ్యంగా గాలి ఈ కాలిపుండు రోగంలో లేకపోతే బురదపుండు రోగంలో ముందుగా పశువులు కుంటడం ప్రారంభిస్తాయి. ఈ కుంటడంతోనే ఆ పశు కాపరులు వెంటనే దాన్ని పరిశీలిస్తే,
1: అంటే వేరు చేయాలంటారు, వేరు మంద నుంచి వేరు చేసి పరిశీలించాలంటారు.
0: అది నిజంగా అది కుంటడం అనేది ఈ దీనివల్లనే నా కాదా అనేది ముందుగా
1: నిర్ధారణ
0: చేసుకోవాలి. కొన్నిసార్లు గాయం అవుతుంది, లేకపోతే ముళ్ళు కుచ్చుకోవడం అట్లాంటివి అవుతాయి. వాటి దశలో వాటికి ఇబ్బంది ఏం లేదు. అదే కానీ మొదటి 2 దశల్లో కనుక మనం చూస్తే కొంచెం వాపు, ఎరుపుదనం అనేది ఉంటుంది. ఆ దశలోనే ఇది కుంటడం ప్రారంభిస్తుంది, అప్పుడే దీన్ని గుర్తించి చికిత్స చేయిస్తే పూర్తిగా నయమవుతుంది. లేకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్న చికిత్సగా మారిపోతుంది.
1: అంటే వ్యాధి ముదిరితే ఖర్చు ఎక్కువ అవుతుంది, డాక్టర్లు పిలవాల్సి వస్తుంది,
0: అది నయం కూడా అవ్వదు.
1: ఇటువంటి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది పశు పోషకులకు, ఎందుకంటే మాంసం కోసం వీరు ఇక గొర్రెలు మేకలు పెంచుతూ ఉంటారు, అలాగనే పశువులు అయితే వాటి కూడా ఈ పాల ఉత్పత్తి కూడా

0: పెంచుకుంటుంటారు. మీరు అన్నట్టు చాలా ముందుగా గుర్తించి ముందు చర్యలు తీసుకోవడమే మంచిదంటారు. మరి అయితే మరి ఈ పశు వైద్య నిపుణులు దగ్గరికి వస్తే చికిత్స ఏ విధంగా చేస్తారు గోపాల్ గారు?
1: ముందుగా అది దానివల్ల అయింది అంటే ఇన్ఫెక్షను ఆ గిట్టల మధ్యలో ఈ కాలిపుల్ల రోగము ముందుగా గుర్తించి దాన్ని శుభ్రంగా పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం ద్రావణంతో కడిగి దాన్ని కాలు మళ్ళీ బురదలో పెట్టకుండా కొన్ని రోజులు పొడి ప్రాంతంలో, తేమ ఉన్న ప్రాంతంలో కాకుండా పొడి వాతావరణంలో దాన్ని మేపాలి. అలాగే ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది.
0: అదే పశు వైద్య నిపుణులు ఏ విధంగా చికిత్స అందజేస్తారు ఇటువంటి సందర్భంలో? మీరు అన్నారు క్లీన్ చేయటం.
1: అవునండి,
0: పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో క్లీన్ చేస్తారు. క్లీన్ చేసినాక మరి వాటికి ఏమైనా మామూలుగా కట్లు కడతారా? కట్లు కట్టకుండా లేదా ఆయింట్మెంట్ పూస్తారా? వాటిని మరి ఎటు ఎక్కడ ఉంచాలి ఆ పశువుని? అటువంటి ఎటువంటి సలహాలు ఇస్తారు ఈ పశు పోషకులకు? ఆ వివరాలు ఒకసారి సవివరంగా చెప్పండి.
1: కట్టు కట్టాల్సిన అవసరం లేదు. కట్టు కడితే వ్యాధి తీవ్రత ముదిరిపోతుంది. ఎందుకంటే ఇది గాలి తగలని చోట ఎక్కువగా వ్యాప్తిస్తుంది. ఆ బురదల్లో గాలి తగలదు. అలాగే మనం కట్టు కడితే కూడా ఈ వ్యాప్తి అనేది ఎక్కువ అవుతుంది, తీవ్రమైన దశకు చేరుకుంటుంది. కాబట్టి ఇది గాలి వెలుతురు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇలాంటి పశువులు, వ్యాప్తి చెందిన పశువులు, వ్యాధి బారిన పడిన పశువులను కాలు ఈ పొటాషియం పర్మాంగనేట్తో కడిగి వాటిని పొడి వాతావరణంలో ఉంచడం వల్ల, అలాగే వాటితో పాటు యాంటీసెప్టిక్లు, ఈ పొటాషియం నేను ఇందాక చెప్పినట్టు పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం కానీ లేకపోతే కొన్ని పొవిడోన్ అయోడిన్ యాంటిమెంట్లు కానీ పెట్టడం వల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే వ్యాధి తీవ్రతని
0: తగ్గించడానికి అవకాశం ఉంది.
1: అవునండి.
0: మరి పశు వైద్య నిపుణులు మరి ఏమైనా ఇంజెక్షన్స్ ఇస్తారా? ఇంజెక్షన్ ఏ సందర్భంలో ఇస్తారు? తర్వాత ఈ మామూలుగా సాధారణంగా ఉన్నటువంటి మన ప్రజలకు, ఈ పశు కాపుర్లకు తెలియనటువంటి విషయాలు కూడా డాక్టర్ల దగ్గర పశు వైద్య నిపుణులకు తెలుస్తాయి. అంటే ఆ జ్వరము ఎంత వచ్చింది, ఎన్ని సెంటీగ్రేడ్ ఉంది, ఇవన్నీ పరిశీలిస్తుంటారు. అవి ప్రత్యేకమైన పరిశీలన నిపుణులకు తెలుస్తుంది. మరి ఏమి పరిశీలిస్తారు ఈ నిపుణులు? జ్వరం ఉందంటారా, అదే నొప్పి ఉందని తెలుసుకుంటారా, ఇటువంటి ఏ విధంగా ఉంటుందంటారు?
1: ముందుగా చెప్పినట్టు కుంటడం ప్రారంభిస్తాయి. కుంటడంతో పాటు జ్వరం అనేది కూడా 102-103 డిగ్రీల ఫారెన్ హీట్ వస్తుంది.
0: అంటే మీరు కొలుస్తారా మన పశు వైద్యం?
1: థర్మామీటర్. అవునండి, థర్మామీటర్ ఉపయోగించి దాని ఉష్ణోగ్రత చూస్తారు. చూసినప్పుడు నిజంగా దానివల్ల అయింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత వాటికి యాంటీబయాటిక్స్ వాడాలి. ఈ యాంటీబయాటిక్స్ మన సొంతంగా వాడడానికి కాకుండా దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారి సలహా మేరకు యాంటీబయాటిక్స్ ఎన్ని రోజులు ఎంత మోతాదులో వాడాలి అనేది తీసుకోవాలి.
0: పశు వైద్య నిపుణులు నిర్ణయిస్తారు. మరి ఇంజెక్షన్స్ ఎవరు చేస్తారు? వాళ్ళ సేవకులు చేయొచ్చా, లేకుంటే ఈ యొక్క పశు పోషకులకు ఏమైనా తెలియజేస్తారా ఈ విధంగా టీకా ఈ విధంగా ఇంజెక్షన్ చేయాలని?
1: ముందుగా పశు వైద్యాధికారి సహాయకులు ఏ మందులైతే వాడాలో, ఎంత మోతాదులో వాడాలో చెప్తారు. దానికి అనుగుణంగా పశు పోషకులు కానీ కాపరులు కానీ వాళ్ళకి అది ఇంజెక్షన్ ఇచ్చే తెలిసి ఉంటే ఇవ్వడము, వాళ్ళు కూడా ఒక 4 రోజులు 5 రోజులు ఎన్ని రోజులు వాడాలో తీవ్రతను బట్టి పశు వైద్యాధికారి చెప్పినట్టు వాడాల్సి వస్తుంది.
0: సాధారణంగా రాజేంద్ర నగర్ మీ ప్రాంతంలో పశు వైద్య కళాశాల కానీ ఇతరత్రగా ఈ రీసెర్చ్ స్టేషన్స్ వచ్చినప్పుడు రైతులకు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అవగాహన సదస్సులు కార్యక్రమాలు అంటే ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇటువంటి ట్రైనింగ్ లాంటిది ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక పశు వైద్యశాల నిపుణులు కానీ ఏమైనటువంటి అవగాహన సదస్సులు కానీ చక్కటి అవగాహన కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తుంటారా? సంవత్సరానికి ఏమైనా నిర్వహించే అవకాశాలు ఉన్నాయా ప్రభుత్వం ద్వారా? ఏదైనా ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఆ వివరాలు ఒకసారి రైతులకు, వీరికి పశు పోషకులకు తెలిసే వాళ్ళకి బాగుంటుంది కదా. ఆ సమయాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు వచ్చి కూడా ట్రైనింగ్ పొందుతారు, శిక్షణ పొందుతారు కదా. మరి అటువంటి కార్యక్రమాల గురించి ఒక్కసారి తెలియజేయండి.
1: తెలంగాణ రాష్ట్రం చేపట్టే కొన్ని రైతు సదస్సులు కానీ, ఈ కొన్ని రైతులు ఈ పశు వైద్యాధికారి కానీ వ్యవసాయ అధికారి కానీ వీళ్ళు ఈ ఊర్లలోకి వెళ్ళి వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళని తెలిసి

0: అడిగి తెలుసుకుంటారు. దానికి అనుగుణంగా వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. ఎక్కువగా కేవీకే కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా అవుతా
1: ఈ
0: ఉంటాయి.
1: శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
0: శిక్షణ తరగతులు ఎక్కువగా ఈ కృషి విజ్ఞాన కేంద్రాల్లో అవుతూ ఉంటాయి. మేము కూడా మా కాలేజీల్లో కళాశాలలో కూడా అప్పుడప్పుడు ఈ శిక్షణ తరగతులు పెడతాం, రైతులకి పశువైద్య అధికారులకి అందరికీ పెడతా ఉంటాము.
1: గత నెలలో కేంద్ర ప్రభుత్వము ఇంటి వరకు ఈ సాంకేతిక విజ్ఞానం పరిజ్ఞానము అని చెప్పేసి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అంటే వ్యవసాయ కార్యక్రమాలే నిర్వహించారా, లేదంటే ఈ పశు వైద్య సంబంధించి కూడా నిర్వహించారా? ఆ వివరాలు మీరు వివరించే ముందు ఒక లైన్లో రైతు సోదరులు ఉన్నారు, వారి యొక్క ప్రశ్న. సరే, రైతు సోదరులు కట్ అయింది. సరే, నెక్స్ట్ మీరు ఇప్పుడు అంటూ నేను అడిగేటువంటి ప్రశ్నకు ఎటువంటి కార్యక్రమాలు
0: అనుబంధ వ్యవసాయ
1: చెప్పండి.
0: శాఖలు అనగా పాడి, కోళ్ళ పరిశ్రమ, వ్యవసాయ, చేపలు, ఇలాంటి పరిశ్రమలు అంటే ఈ ఏవైతే ఉన్నాయో అనుబంధ రంగాలలో ఈ భారతదేశ ప్రభుత్వము దానికి తదనుగుణంగా ఏదైతే అవసరం ఉంటుందో, గొర్రెలు పెంపకము, కోళ్ళ పెంపకము, వాటి మీద ఈ సబ్సిడీ మీద అవి అందజేస్తాయి.
1: సాంకేతిక విజ్ఞానాన్ని పరిచయం చేయడం జరిగిందా? మీరేమైనా ఈ యొక్క రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగిందా మీ కళాశాల ద్వారా, లేదంటే పశు వైద్య నిపుణులే వెళ్ళడం జరిగిందా? అయితే ఈ ప్రశ్నకు సమాధానం తెలియజేసే ముందు రైతు సోదరులను ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి
2: మాట్లాడుతున్నారు?
1: చెప్పండి. అడగండి, డాక్టర్ ఎల్ గోపాల్ గారు ఉన్నారు.
2: నమస్కారం సార్.
0: నమస్కారం. నమస్తే అండి.
2: ఈ గాలికుంటు వ్యాధి అనగానే ఏదో ఈ
1: సోమయ్య గారు దయచేసి
2: ఈ ముత్యారమ్మ అని ఈ పల్లెటూరులలో ఒక అపోహలు ఉంటాయండి.
0: ఓకే
1: సోమయ్య గారు, ఒక మాట
2: సంబంధిత వ్యాధి
1: సోమయ్య గారు
2: మేకరలో కానీ.
1: అయితే ఈ రోజు కాలిపుండు రోగం గురించి అడుగు సార్ వివరాలు తెలియజేస్తున్నారు. గాలికుంటు వ్యాధి కాదు కానీ ఆ కాలిపుండు యొక్క వ్యాధి గురించి అడగండి.
2: ఓకే, దాని గురించి ఒక వివరణ చెప్పండి.
0: పర్లేదండి, గాలికుంటు వ్యాధి కానీ కాలిపుండు వ్యాధి రెండింటిని మనము గుర్తించాలి. అది దీనివల్ల వస్తుందా దానివల్ల వస్తుందా అనేది రెండు వైరస్లే, రెండు వైరస్లే. కాకపోతే మనకు ఈ గాలికుంటు వ్యాధిలో ఏమవుతుందంటే గిట్టలతో పాటు నోట్లో కూడా చిన్న చిన్న కురుపులు, పుండ్లైతాయి, అది ముఖ్యంగా. దానితో పాటు జ్వరం వస్తుంది. ఈ మీరు చెప్పినట్టు ఏ కారణాలు కావండి, ఇది వైరస్ వల్ల వచ్చే, ముఖ్యంగా వర్షాకాలంలో టీకాలు వేయించకపోవడం వల్ల ముఖ్యంగా వస్తుంది. ఈ టీకాలు అనేది మామూలుగా ఈ కట్టిన గొర్రెల్లో వేయకుండా ఉంటే మంచిది. ఏమవుతుందంటే ఈ అబార్షన్స్, ఈ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గాలికుంటు వ్యాధి అనేది తీవ్రత ఎక్కువగా ఉంటుంది గొర్రెల్లో, మేకల్లో, ఆవుల్లో, గొర్రెల్లో కూడా ఎక్కువగా ఉంటుంది ఇది.
1: సోమయ్య గారు, మీరు ప్రశ్న అడగాలనుకుంటున్నారు, అడగండి.
0: తినొచ్చండి, ఏం ఏమి ఇబ్బంది లేదు, మనుషులకు ఏమి కాదు దానివల్ల.
1: రెండు ప్రశ్నలు చక్కగా అడిగారు సోమయ్య గారు, మీకు ధన్యవాదాలు. తర్వాత నేను అడిగినటువంటి ముందస్తు ప్రశ్నకు మీరు సమాధానం కొనసాగిస్తే.
0: ఈ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇప్పుడు ముందు చెప్పినట్టు
1: చెప్పండి,
0: ముందు అనుకున్నట్టు ఈ భారతదేశ ప్రభుత్వము సబ్సిడీ మీద ఈ గొర్రెలు అనేది ఇస్తుంది. ఇవి 20 లక్షల నుంచి 2 కోట్ల వరకు పెట్టుబడిగా దీన్ని పెట్టొచ్చు. అందులో సగం బ్యాంకు లోన్ పెట్టాల్సి వస్తుంది, మిగిలిన సగము భారతదేశ ప్రభుత్వము పూర్తిగా ఇస్తుంది.
1: మళ్ళీ ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా, స్కీమ్స్ కూడా ఉన్నాయంటారు, పథకాలు ఉన్నాయంటారు.
0: అవునండి, పథకాలు ఏపీఎన్ఎల్ ప్రాజెక్ట్ కింద ఇస్తున్నారు.
1: చాలా చక్కటి వివరాలు ఈరోజు గొర్రె మేకల్లో కాలిపుండు వ్యాధి గురించి తెలియజేస్తూ అనేక వివరాలు మీరు వేరే వ్యాధులకు కూడా రైతు సోదరులు అడిగినటువంటి వారికి సమాధానాలు కూడా తెలియజేశారు. సమాధానాలు తెలియజేశారు. ధన్యవాదాలు డాక్టర్ గోపాల్ గారు.
0: కృతజ్ఞత.

0: ఈనాటి ఇల్లు బాకిలీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:45 తర్వాత కార్యక్రమం వెంటనే.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: రైతు అనగానే తనకి చాలా సమాచారం తెలిసి ఉండాలి. కేవలం ఏదో మూక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాం, పంట దిగుబడి తీస్తున్నాం అనేది కాకుండా మరి చాలా విషయాలు తెలుసుకుంటే తక్కువ సమయంలో తక్కువ కష్టంతో ఎక్కువ లాభాలు తీసుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనికి గాను ప్రభుత్వం, అలాగే శాస్త్రవేత్తలు, అధికారులు, వ్యవసాయ అధికారులు వీళ్ళంతా కూడాను రైతులకి వెన్నుదన్నుగా ఉంటూ ఉంటారు. దీనిలో భాగంగా పెరుగుతున్నటువంటి టెక్నాలజీ రైతులకు అందుబాటులోకి వచ్చింది. కిసాన్ సారథి ప్రత్యేక ఒక యాప్ ద్వారా రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కొత్త విధానం ఇది. కిసాన్ సారథి అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది ఇంప్లిమెంట్ చేయబడుతుంది, దీనివల్ల రైతు ఎలాంటి సహాయ సహకారాలు పొందవచ్చు అనేది తెలుసుకునేందుకు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హేమ శరత్ చంద్ర గారు మన స్టూడియోస్ లో ఉన్నారు. నమస్కారం అండి శరత్ చంద్ర గారు.
3: నమస్కారం అండి.
2: ఈ కిసాన్ సారథి రైతులకి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి?
3: ఈ కిసాన్ సారథి అనేది ఏంటంటేనండి, ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐసీఏఆర్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తరపు నుంచి ఐసీఏఆర్ సంయుక్తంగా ఒక డిజిటల్ వేదికను అనేది ఇవ్వడం జరిగింది రైతులకి. సో దీంట్లో ఏంటంటే కిసాన్ కాల్ సెంటర్ మన అందరికీ తెలుసు, సుపరిచితమే అందరికీ. సో కిసాన్ కాల్ సెంటర్లో ఏంటంటే రైతులందరూ వారి వారి మొబైల్ ఫోన్స్ నుంచి 1800 1805 51 దీనికి కాల్ చేసి సమాచారం తెలుసుకుంటున్నారు. దాదాపు మనకు 20 సంవత్సరాల నుంచి కూడా ఇది రైతులందరికీ అందుబాటులో ఉంది. కాకపోతే ఇది ఉంటుండగా మళ్ళీ ఇదొక కిసాన్ సారథి అనేది ఏంటంటే డిజిటల్ లిటరసీ అనుకోవచ్చు. మనకి గ్రామీణంలో కూడా ఇది 2024 నాటికి 42% వరకు కూడా గ్రామీణ ప్రజలు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడకం అనేది వినియోగం పెరిగింది. భవిష్యత్తులో ఈ వినియోగం ఇంకా పెరుగుతుందనే ఆశించి ఓన్లీ కాల్స్ ద్వారా మాత్రమే కాకుండా రైతులు వారి పంటల తాలూకా ఫొటోస్ తీసుకొని లేదంటే వీడియో తీసుకొని కూడా లేదంటే వాళ్ళు వీడియో రికార్డ్ చేసి వాటి వారి సమస్యలను రికార్డ్ చేసి నిపుణులకు పంపించడం ద్వారా సమస్యలు నివృత్తి అవుతాయనే ఉద్దేశంతో ఈ కిసాన్ సారథిని ఏర్పాటు చేయడం జరిగిందండి. రైతులందరికీ మేము కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం తరపు నుంచి కూడా మేము కూడా చాలా విరివిగా మా ప్రతి రైతు మీటింగ్స్ లో కూడా వీటి గురించి వివరించడం జరుగుతుంది రైతు సోదరులకి. ఇదేంటంటే ప్రతి భాషలో కూడా కృషి విజ్ఞాన కేంద్రం తాలూకా ఎక్స్పర్ట్స్ అందరూ, శాస్త్రవేత్తలు అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి దీని రైతులు కూడా రిజిస్టర్ చేసుకుంటే వారంతటా వారు ఇంకా తొందరగా మేము కిసాన్ సారథి ద్వారా రైతులందరికీ మేము చేరగలుగుతామండి.
2: కిసాన్ సారథి అనేది ఒక యాప్, ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, దీంట్లో ఎట్లా రిజిస్టర్ అవ్వాలి?
3: ప్రస్తుతానికి ఇది గూగుల్ ప్లేస్టోర్ లో దొరుకుతుందండి, ఆండ్రాయిడ్ లో మాత్రమే ఉంది, భవిష్యత్తులో ఐఓఎస్ లో కూడా రావచ్చు. దీన్ని ప్లేస్టోర్కి వెళ్ళి అక్కడ నుంచి కిసాన్ సారథి టైప్ చేస్తే కిసాన్ సారథి అనేది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు, రెగ్యులర్ గా ఇన్స్టాల్ చేసుకుంటారు. దాంట్లో రైతు తాలూకా పేరు, వారి యొక్క ఊరు, వారి ఏ జిల్లాకి చెందుతారు, ఏ పంటలు పండిస్తారు అనేది నమోదు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండడం వల్ల దాంట్లో కృషి విజ్ఞాన కేంద్రంలో ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ తాలూకా ఫోన్ నంబర్లు కానీ వాళ్ళ కాంటాక్ట్స్ కానీ దాంట్లో కనిపించడం జరుగుతుందండి. సో డైరెక్ట్ గా ఏంటంటే రైతులే అక్కడ రిజిస్ట్రేషన్ పూర్తయిన మరుక్షణం వాళ్ళకి నేరుగా శాస్త్రవేత్తలకి అనుసంధానించబడతారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ సమస్యలు కానీ ఏదైనా దాంట్లో అడిగినప్పుడు ఇక్కడ మేము మా ముగ్గురు శాస్త్రవేత్తలు ఎవరో శాస్త్రవేత్తలకి సంబంధించిన ప్రశ్నగా దాన్ని భావిస్తాము, దాన్ని మేము స్వీకరించి దానికి వెనువెంటనే దాన్ని సమాధానం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం ఇక్కడ నుంచి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ రెండు విధాలుగా చేసుకోవచ్చు, రైతులు వారంతా వాళ్ళు చేసుకోవచ్చు, కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుంచి మా నుంచి కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము. జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా రైతులు ఎవరైతే క్రాప్ బుకింగ్ ద్వారా వాళ్ళ ఫోన్ నంబర్స్ ని మేము సేకరించడం జరిగింది. మా దగ్గర చాలా వరకు రైతుల తాలూకా వాళ్ళ ఫోన్ నంబర్స్ అన్ని మా దగ్గర కూడా ఉంటున్నాయి. మేము తరచుగా మీటింగ్స్ లో ప్రతి వారానికి మేము చాలా గ్రామాలకి మండలాలకి తిరుగుతూ ఉండడం వల్ల అక్కడ ఉండే ముఖ్యమైన రైతులవి చాలా వరకు రైతుల తాలూకా మొబైల్ నెంబర్స్ మేము కూడా సేకరించడం జరుగుతుంది. వాట్సాప్ ఎలాగైతే ఇన్స్టాల్ చేసుకుంటున్నారో ఇది కూడా అంతకుమించి కష్టంగా ఏమి ఉండదు, ఇది ఈజీగానే దొరుకుతుంది కాబట్టి రైతులు కూడా వారంతటా వారు రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.
2: వన్స్ రిజిస్టర్ అయిపోయారు అయిపోయినాక వాళ్ళకి ఏమైనా ఐడి వస్తుందా?

0: అంటే అది ఐడితో వాళ్ళకి అవసరం లేదండి. బేసిక్ గా మా దగ్గర ఏంటంటే రైతు తాలూకా పేరు, చిరునామా, వాళ్ళు పండించే పంటలు కూడా మా డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి ఇక్కడ.
1: ఓకే
0: సో
1: ఓకే
0: అది పర్మనెంట్ గా ఇది ఇంటెలిజెంట్ వ్యవస్థ అనమాట. ఏఐ ఆధారిత వ్యవస్థ, ఇంటెలిజెంట్ వ్యవస్థ. భవిష్యత్తులో ఎప్పుడు ఆ ఫార్మర్ గానీ మనకి ఆ రైతు ఎప్పుడైతే మనకి వేరే ఇతర సమస్యల గురించి ఏమైనా మనల్ని అడుగుతున్నా సరే అతని బ్యాక్గ్రౌండ్ డేటా అంతా మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లో
1: డిస్ప్లే
0: కనిపిస్తుంది
1: అవుతుంటుంది మీకు.
0: కనిపిస్తుంది.
1: ఏ ఫార్మాట్ లో మిమ్మల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది అంటారు, అంటే వాయిస్ మెసేజా టెక్స్ట్ మెసేజా, ఏ విధంగా ఇవ్వచ్చు?
0: రైతులు డైరెక్ట్ గా కాల్ కూడా చేయొచ్చు దాంట్లో, మాకు
1: ఓకే
0: కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది, నేరుగా మాట్లాడచ్చు. కాకపోతే అందరికీ తెలియలేదు కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు కొంతమంది రైతులకు ఆటోమేటిక్ గా ఓటీపీ వెళ్ళడం వల్ల వాళ్ళకి కిసాన్ సారథి అంటే ఏంటి అనేది కూడా మేము రిజిస్ట్రేషన్ చేసిన వెను వెంటనే వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళింది. సో వాళ్ళు కాల్ చేయడం జరిగింది. మేము ఇలా మా కృషి విజ్ఞాన కేంద్రం నుంచి మిమ్మల్ని మేము డేటాబేస్ లో మిమ్మల్ని పెట్టుకోవడం జరిగింది, మీరు ఏదైనా వ్యవసాయ సంబంధిత సలహాల గురించి మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది.
1: ఒక రకంగా చూస్తే మరి రైతులంతా కూడాను సామూహికంగా కొన్ని రకాల పంటలు మాత్రమే పండిస్తున్నారు, దాంట్లో

0: విజ్ఞాన కేంద్రం నుంచి మిమ్మల్ని మీ డేటాబేస్లో మిమ్మల్ని పెట్టుకోవడం జరిగింది. మీరు ఏదైనా వ్యవసాయ సంబంధిత సలహాల గురించి మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పి మేము చెప్పడం కూడా జరిగింది.
1: ఒక రకంగా చూస్తే మరి రైతులంతా కూడాను సామూహికంగా కొన్ని రకాల పంటలు మాత్రమే పండిస్తూ ఉన్నారు. దాంట్లో అభ్యుదయ భావాలు ఉన్నటువంటి రైతులు అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలన్నప్పుడు వారు ఏ అంశాలు దీంట్లో అడగవచ్చు, అంటే టెక్నికల్గా అడగవచ్చా లేకపోతే పంటలకు సంబంధించి మాత్రమే అడగవచ్చా?
0: ప్రతి జిల్లాలో ఉండే కృషి విజ్ఞాన కేంద్రాలు ఉండే శాస్త్రవేత్తలు సంబంధించిన వాళ్ళ నాలెడ్జ్ పరిధిలోకి వచ్చే ప్రతి అంశాన్ని గురించి కూడా రైతులు అడగవచ్చును. మనకి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో హార్టికల్చర్ ఉంది, వ్యవసాయ విస్తరణ ఉంది, అలాగే అగ్రానమీ అని క్రాప్ ప్రొడక్షన్ టెక్నాలజీ అంటాము. సో ఆ టెక్నాలజీకి సంబంధించి అంటే పంటలకు సంబంధించి అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి. అలాగే మా దృష్టిలో మేబీ రైతులు పాడి పరిశ్రమల గురించి కానీ లేదంటే ఇతర కొత్త పంటల గురించి కానీ అడగాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మేము తెలుసుకుని చెప్తాము. ఎందుకంటే ఆ ప్రశ్న అప్పటికప్పుడే అయిపోదు, ఎందుకంటే అది ఎప్పుడు డేటాబేస్లో ఉంటుంది. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుని చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు అడిగే ప్రశ్నలన్నీ 80% వరకు కూడా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వరకు కూడా మనం ఇమీడియట్ గా చెప్పడం జరుగుతుంది. మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కానీ అంటే మాకు ఎక్స్పర్ట్ దగ్గరలో లేని ప్రశ్నలు రైతులు అడిగినప్పుడు ఏంటంటే ఆ ప్రశ్నలు కూడా మేము తీసుకుంటాము. తీసుకుని వాళ్ళకి ఇమీడియట్ గా కాకపోయినా ఒక కొన్ని గంటల వ్యవధిలో వాళ్ళకి మళ్ళీ మేము అదే ఫార్మేట్ లో మేబీ మేము రికార్డ్ చేసి కానీ లేదంటే వాళ్ళ కాల్ బ్యాక్ చేసి కూడా మేము చెప్పడానికి ఆస్కారం ఉందండి.
1: అయితే ఇదంతా కూడా మంత్లీ వైజ్ గా ఏమైనా రివ్యూ మీటింగ్స్ పెట్టుకునే ఏర్పాటు ఏమైనా ఉంటుందా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా?
0: మాకు ప్రతి శుక్రవారం రివ్యూ మీటింగ్ ఐసీఆర్ నుంచి జరుగుతుంది. సో ఎంతమంది ఫార్మర్స్ మనం రీచ్ అయ్యాము, ఎలాంటి క్వశ్చన్స్ ఇప్పటి వరకు అడుగుతున్నారు, సమస్యల పరిష్కారం కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అందించారనేది మేము ప్రస్తుతం కృషి విజ్ఞాన కేంద్రం వరకు ఉన్న రివ్యూ జరుగుతుంది. భవిష్యత్తులో ఏంటంటే రైతులు చాలా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతూ కిసాన్ సారథి అప్లికేషన్ బాగా వాడుకున్నట్టు జరుగుతూ ఉండడం వల్ల మేము కూడా రివ్యూ చేసుకుంటూ ఓకే రైతులకి ఈ సందర్భాల్లో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రావడం లేదనేది మేము గ్రహిస్తే వెంటనే వాటి గురించి మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ మేము భవిష్యత్తులో కార్యనిర్వహణ మేము చేసే యాక్టివిటీస్ అన్ని కూడా దీన్ని బేస్ చేసుకుని మేము చేయడానికి ఆస్కారం ఉందండి.
1: కేవలం కిసాన్ సారథి అనేది పంటలు పండించే వాళ్ళకేనా లేకపోతే రైతులకు సంబంధించి అన్ని అంశాలు అడగే అవకాశం ఉంటుందంట?
0: కృషి విజ్ఞాన కేంద్రం కూడా ఓన్లీ వ్యవసాయానికి సంబంధించిందే కాదు, మన దగ్గర కూడా కొన్ని డెమో యూనిట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని చెప్పి. సో దాంట్లో మేము కోళ్ల గురించి, పశువుల గురించి, గొర్రెలు మేకల గురించి కూడా అవగాహన, వీటితో పాటు ఉద్యానవన పంటల గురించి అన్ని విధాలుగా కూడా రైతుకి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి తలెత్తే విషయాలన్నీ కూడా మేము డిస్కస్ చేయడం జరుగుతుంది, వాటి మీద మేము వర్క్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులు ఏ విషయాలైనా సరే వ్యవసాయ ఇతర సంబంధిత ఏ ప్రతి అంశాన్ని కూడా అడగడానికి అవకాశం ఉందండి.
1: ఈ కిసాన్ సారథి అనేది ముఖ్యంగా మరి అధికారితో మాట్లాడాలి, అధికారికి తన సమస్యలు చెప్పుకోవాలంటే సమయాలు ఏమైనా మనం నిర్దేశించబడిగిందా లేదా 24/7 మీరు అందుబాటులో ఉంటారా?
0: 24/7 అందుబాటులో ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే రైతుకి ఎప్పుడు ఎవరిని అడగాలో తెలియని పరిస్థితిలోనే ఉంటారు. వాళ్ళకి ఏ సందర్భంలో వాళ్ళకి డౌట్ ఎప్పుడు వస్తే అప్పుడు అడగొచ్చు, వాళ్ళు రాత్రి 10 గంటలకైనా అడగొచ్చు, 12 గంటలకైనా అడగొచ్చు. మరుసటి రోజు మేము 9 గంటలకు ఆఫీస్కి వచ్చినప్పుడు లేదంటే మాకు ఇమీడియట్ నోటిఫికేషన్ వచ్చినా గానీ మేము ఇప్పుడైనా వాళ్ళకి సంప్రదించడం జరుగుతుంది, వాళ్ళు అడిగిన ప్రశ్నల్ని మనం సాల్వ్ చేయడం జరుగుతుందండి.
1: ఒకసారి కిసాన్ సారథిలో రిజిస్టర్ అయిపోయిన తర్వాత మరి రైతులంతా కూడా కేవీకేని క్వశ్చన్ చేస్తూ ఉంటారు, సలహాలు తీసుకుంటూ ఉంటారు, ఇదంతా డేటా మనం ప్రిజర్వ్ చేసి పెట్టే అవకాశం ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా అండి, ప్రతి రైతుకి ఇది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ కాబట్టి ప్రతి డేటా, ఫార్మర్ ఫోన్ నంబరు, పేరు, నేల రకము, ఎలాంటి పంటలు వేస్తాడు, ఏ రకాలు వేస్తాడు, ఎప్పుడెప్పుడు ఎలాంటి రకాలు వేశాడు, అంతకుముందు ఫలానా సంవత్సరంలో ఏ రకాలు వేశాడు, అంటే ఈ డేటాబేస్ లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఎలాంటి రకాలు వేశాడు, ప్రతిదీ కూడా ఈ డేటాలో మాకు అప్డేట్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఆ రైతు ఎప్పుడే అడిగినా సరే మనకి బ్యాక్గ్రౌండ్ లో మా డాష్బోర్డ్ లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుందండి. కృషి విజ్ఞాన కేంద్రానికి కిసాన్ సారద్ అనేది ఒక అదనపు ఆర్మ్ అని చెప్పుకోవచ్చు మనకి, ఒక అడిషనల్ గా మనకి ఏంటంటే ఇది ఒక సపరేట్ గా వినియోగించుకుంటూ ఎక్కువ మంది రైతులను చేరొచ్చు, ఏదైనా సందర్భంలో చేరొచ్చు, ఒకే ఇన్ఫర్మేషన్ ని చాలా మంది రైతులకి, దాదాపు 100,000 మంది రైతులను కూడా మనం ఒకేసారి ఇన్ఫర్మేషన్ చేర్చవచ్చు. అలాగే మేము ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ రైతులకు నోటిఫికేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. సపోజ్ మేము భవిష్యత్తులో మేబీ ఒక తేనెటీగల పెంపకం గురించి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి చేద్దామని అనుకుంటున్నాము, ఇన్ఫర్మేషన్ 10 రోజుల ముందు నుంచి రైతులకి మెసేజ్ల ద్వారా వెళ్తాయి, లేదంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మేము చెప్దామని చిన్న వీడియో రూపంలో మేము చేస్తాము, చేసిన దాన్ని కిసాన్ సారథి ద్వారా కూడా మేము పంపించవచ్చు. రైతులు వాటిని చూసుకుంటారు, కృషి విజ్ఞాన కేంద్రాలకు అటెండ్ అవుతారు, ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు. కొత్త పంటలు, ప్రొద్దుతిరుగు పంటలు కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేసాము, కొంతమంది రైతులకి మంచి క్వాలిటీ విత్తనాలని ఇస్తూ ఇలాంటి కొత్త కొత్త పంటల్ని పండించడం వల్ల ఏంటంటే ఇక్కడుండే రెగ్యులర్గా ఇప్పుడు మనకి వచ్చే పెస్ట్ కానీ డిసీజులు కానీ అవే కాకుండా వాటిని తట్టుకునేలాగా కొత్త మొక్కలను అప్పుడప్పుడు

0: చదువులు పెంచుకోవాలి, మార్కెట్ డిమాండ్ అనుసంధించుకొని కొత్త పంటల్ని రైతులు ఎప్పుడైతే వేసుకుంటారో ఆటోమేటిక్గా మార్కెట్లో మంచి డిమాండ్ వస్తుంది, మంచి లాభదాయకంగా అగ్రికల్చర్ చేయగలుగుతారు. కాబట్టి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఎలాంటి ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ వచ్చినా కిసాన్ సారథిని వాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాము.
1: మహిళా రైతుల విషయంలో
0: మహిళా రైతులకి ఖచ్చితంగా మనకు కొన్ని గ్రూప్స్ ఉంటున్నాయి విలేజ్ లెవెల్లో. ఇండివిజువల్గా గ్రామీణ మహిళలకు మనం ఇచ్చే కొన్ని కార్యక్రమాలకు మనకు ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి అందుబాటులోకి వస్తుంది, దీని ద్వారా మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాము. మహిళలు కూడా మనకి నిరభ్యంతరంగా వాళ్ళ మొబైల్స్ నంబర్స్ డేటాబేస్లో ఉంటాయి కానీ ఎన్క్రిప్ట్ అయ్యి ఉంటాయి, మనకు పూర్తి నెంబర్ తెలియదు. సో నిరభ్యంతరంగా మహిళలు కూడా వాళ్ళు అప్లికేషన్ ద్వారా మమ్మల్ని చేరుకోవచ్చు, మా నెంబర్స్ కానీ వాళ్ళ నెంబర్స్ కానీ ఎన్క్రిప్ట్ అయ్యే ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఏంటంటే మహిళలు వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు వాళ్ళకి ఎలాంటి విషయాల్లో అవగాహన అవసరం ఉంది, ఎలాంటి దాంట్లో ఆసక్తి చూపిస్తున్నారు, వీటిని మేము తీసుకుంటాము. కృషి విజ్ఞాన కేంద్రంలో కూడా హోమ్ సైన్స్ అనే ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి సహాయక శిక్షణా కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నామో దాన్ని చేయగలుగుతాము. మహిళలకి కాదు, పెద్దవాళ్ళకి, రైతులకి, చదువు రాని వాళ్ళకు కూడా ఈ అప్లికేషన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందనేది మా భావన అండి.
1: కిసాన్ సారథి యాప్ని మరి రైతులు ఇటు వ్యవసాయ సలహాలు తీసుకోవడము, వ్యవసాయానికి సంబంధించినటువంటి మెలకువలు తెలుసుకోవడము, అధికారులతో మరి ఎప్పటికప్పుడు కూడాను అధునాతన పంటల విషయంలో కానీ వాతావరణ పరిస్థితి కానీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం వారు చాలా సబ్సిడీలు ఇవ్వడం కానీ లేకపోతే రైతులకు వెసులుబాటు కల్పించడం కానీ చాలా చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మరి రైతుల నుంచి ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం అనేది ఈ యాప్లో ఉంటుందంటారా?
0: జిల్లా మొత్తానికి వ్యవసాయ పరంగా అనుసంధానం చేయబడి కోఆర్డినేటింగ్ వ్యవస్థ అండి కృషి విజ్ఞాన కేంద్రం అనేది. జిల్లా స్థాయిలో అధికారులు గాని వ్యవసాయం పరంగా గ్రామీణాభివృద్ధి పరంగా పనిచేసే డిఆర్డీఏ గాని కలెక్టరేట్ ద్వారా గాని లేదంటే ఐటీడీఏ గాని ఇతర ఎన్జిఓలు గాని చాలా రకాలుగా వీళ్ళందరూ కూడా కృషి విజ్ఞాన కేంద్రంతో అనుసంధించబడి ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము డైరెక్ట్ గా మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఈ ఫలానా ఇన్ఫర్మేషన్ రైతులు అడుగుతున్నారనేది ఖచ్చితంగా మా నోటీస్ లో ఉంటుంది. మేము వాళ్ళకి ఇండైరెక్ట్ గా అయినా మీరు ఫలానా ఆర్గనైజేషన్ కి మీ అప్లికేషన్ అక్కడికి పంపించండి అనేది మేము డైరెక్ట్ చేయడానికి అవుతుందండి. ఈ విధానం అనేది ప్రతి ఆర్గనైజేషన్ కి లేదంటే సపోజ్ వ్యవసాయ శాఖలో కూడా పుష్ మెసేజెస్ రైతులకు పంపించాలని వ్యవసాయ శాఖ భావించినప్పుడు వాళ్ళ దగ్గర ఒక వ్యవస్థ లేదు ఇప్పటి వరకు కూడా. సో మనకి కేవీకేలో మాత్రమే ఉంది. సో కేవీకే నుంచి మనం ఈ పుష్ మెసేజెస్ పంపించవచ్చు. అలాగే ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్ లో ఇలాంటి ఒక కాల్ సెంటర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ రైతులు వాడుకుంటూ, రైతులు కానీ ఇతర గ్రామస్తులు వాడుకుంటూ వాళ్ళకి ఏదైనా సమస్యలు వ్యవసాయ పరంగా లేదంటే వ్యవసాయ అనుబంధంగా వేరే ఇతర సమస్యలు ఏమైనా వచ్చినా సరే మా దృష్టి వరకు తీసుకురావచ్చు, మేము వాళ్ళకి డైరెక్షన్ అయితే ఇవ్వగలుగుతాం. దీన్ని ఏంటంటేనండి, భవిష్యత్తులో రియల్ టైం ఇన్ఫర్మేషన్ని మనం తీసుకోగలుగుతాము, రియల్ టైంలో రైతులకు అందించేలా దీన్ని ముందుకు తీసుకెళ్లబడుతుందండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్న ఐటీ యుగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్ ఫోన్స్ ఎవరిదెవరి దగ్గర ఉన్నాయో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డేటాను కూడా వాళ్ళు తయారు చేసి పెట్టవచ్చు. యూట్యూబ్లో మనంతటా మనం ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసుకోవచ్చు, మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ దాంట్లో పోస్ట్ చేయొచ్చు. అంటే టెక్నికల్గా అప్రూవ్ అయిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెలుసుకోవాలి, దాన్ని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకోవాలి.
1: బాగుందండి. ఈ కిసాన్ సారథి అనే యాప్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ మంది రైతులు ఈ యాప్ లో వారికి వారుగా రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే కృషి విజ్ఞాన కేంద్రంకి వెళ్లి అక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. మీరు చేసే వ్యవసాయంలో మెలకువలు, సమస్యలు, దాన్ని ఎలా అధిగమించాలి, ఎప్పటికప్పుడు మీకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కిసాన్ సారథి. ఇలాంటి ఒక కొత్త ప్లాట్ఫామ్ ని రైతులకు పరిచయం చేస్తూ ఈ రోజు మా స్టూడియోస్ కు వచ్చి మా రైతులకి దీనిపైన ఒక పూర్తి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే.
2: మీరింత వరకు కిసాన్ సారథి యాప్ వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ హేమశరత్ చంద్ర గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు విందాము.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పెట్రోల్లో 20% మించి ఎథనాల్ కలిపే అంశంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి చెప్పారు. శాస్త్రీయ

పరిశోధనలు ఆటోమొబైల్ ఆయిల్ మార్కెటింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లతో సంప్రదింపులు జరిపాకే తుది నిర్ణయం తీసుకుంటామని లోక్సభలో లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బ్యారేజీలపై శాస్త్రీయ పరీక్షలు చివరి దశకొచ్చాయని ఆయన తెలియజేశారు. కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో నిరసనకారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు నిరసనకారుల నుంచి ప్రతిపాదన వచ్చిందని, స్నేహపూర్వక వాతావరణంలో సమావేశం జరిగిందని ఆయన చెప్పారు. ఎల్నీనియో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని, రైతులు ప్రజలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఆదేశించారు. కేశవ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ 86వ వ్యవస్థాపక దినోత్సవంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొన్నారు. విద్యార్థులు దేశాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని 4 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న క్రమాలపై బీజేపీ ప్రతినిధి బృందం ఈరోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ఈ నివేదికను సమర్పించారు. 4 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు వారి కోసం తక్కేడియా బయోఫార్మస్యూటికల్స్ అభివృద్ధి చేసిన దేశంలో మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగాను భారతదేశ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆమోదించారు. ఇన్ఫెక్షన్కు సంబంధించి ముందస్తు పరీక్ష అవసరం లేకుండా ఈ 2 డోసుల వ్యాక్సిన్ 4 రకాల డెంగ్యూల నుంచి దీర్ఘకాలిక రక్షణ కల్పిస్తుంది. లోక్సభ రేపటికి వాయిదా పడింది. విపక్షాల ఆందోళన నడుమ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఈవేళ తొలి రోజు ఉదయం నుంచే నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్తో పాటు ఎస్ఐఆర్ వివాదంపై చర్చ జరగాలంటూ విపక్షాల ఆందోళనకు దిగడంతో పలుమార్లు సభ వాయిదా పడ్డా పరిస్థితి మారకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీకి తలవిందా. ముందుగా రక్షకుడు చిత్రంలో కేజే యేసుదాసు సాతాన స్వర్గం ఆలపించిన భువనచంద్ర గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు ఇష్క చిత్రం నుంచి విందాము.

చిత్రసీమలో చివరిగా విందాం. ప్రేమలేఖ చిత్రంలో ఆర్ కృష్ణరాజు భువనచంద్ర ఆలపించిన భువనచంద్ర గీతం విందాం. సంగీతం దేవా.

0: Tributes at the monument of Stefan Cel-Mareșii Sfânt in Chișinău. This is the first ever visit by an Indian president to Moldova. President is on a three-nation state visit to Moldova, North Macedonia and Romania. In the United Kingdom, newly elected leader of the Labour Party, Andy Burnham, has took charge as country's new prime minister. King Charles III invited the 56-year-old mayor of Greater Manchester to form a new government following the resignation of Keir Starmer. In his inaugural speech at 10 Downing Street, Mr. Burnham said he will make politics more about problem solving. Supreme Court today directed the union government to constitute a committee within 2 weeks to frame uniform guidelines governing the post-retirement facilities to be extended to retired chief justices and judges of the high courts across the country. A bench led by Chief Justice of India Surya Kant directed that the committee shall be constituted in 2 weeks and submit its recommendations to both the union government and the Supreme Court within 3 months of its constitution. India Meteorological Department, IMD, has issued a red colour warning for very heavy rainfall over Himachal Pradesh and Jammu and Kashmir tomorrow. Heavy rainfall is also expected over Delhi, Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh, Uttarakhand, Jharkhand, Odisha, Uttar Pradesh during the next 2 days. Similar weather conditions will prevail over Madhya Pradesh, Bihar, Chhattisgarh, West Bengal and parts of Northeast India during the next 2 to 3 days. In Jammu and Kashmir, 4 more people lost their lives in rain-related incidents across the Jammu division today, taking the death toll to 16 in the past 2 days. At least 7 people are still missing as heavy rains continue to hamper rescue operations in flood-affected Rajouri and Poonch districts. Chief Minister Omar Abdullah has announced an ex gratia relief of 6 lakh rupees for the next of kin of each person who lost their life in rain-related incidents in Rajouri and Poonch districts. That is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావనలో చదువు సంస్కారం గురించి శ్రీ చేరవేల భాస్కర శర్మ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో ఆంజనేయ స్తుతి. 6:35 పొలం పనులు. 7:00 కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ జి మహేష్. ఉదయ తరంగిణిలో అనంత విశ్వ చైతన్యమూర్తి శ్రీ తరిగొప్పల విఎల్ఎన్ మూర్తి గారి ప్రసంగం. ఆ తర్వాత ఆరోగ్య జీవనం, చిన్నపిల్లల్లో టీకాలు. ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రాథోడ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి శేషాచారి గారి గాత్ర సంగీతం వింటారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీ పి అభిషేక్ మృదంగ వాద్యం. 11:30 సుగం సంగీత్ కవాలి యుగలం వింటారు. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో హెచ్పివి వ్యాక్సిన్తో పలు ఉపయోగాల గురించి స్త్రీల కార్యక్రమం. ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ సమీరా ఆలూరి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఆడబిడ్డ అనురాధ కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ మద్దూరి సతీష్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో అధిక పాల ఉత్పత్తి ఆదాయానికి సహీవాల్ ఆవుల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల డైరీ ఫామ్ శాస్త్రవేత్త డాక్టర్ అమరేశ్వర్ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ. 8:15 టుడేన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 మనీ ఠాకా అండ్ మంతన్. రాత్రి 10:00 పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11

గంటల 12 నిమిషాలు దాటి 58 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 50 నిమిషాలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.